ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 8వ రోజు క్రీస్తు శకం 2026 ఆగస్టు నెల 30వ తేదీ ఆదివారం. ఆకాశవాణి నిలయంలో ఇప్పుడు సమయం 5:58 దాటి 35 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు. అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. ఆత్మీయతకు, ప్రేమకు, శాంతికి నిలయమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రార్థన మందిరాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. క్రైస్తవుల ఆరాధన స్థలాలైన చర్చిలు కేవలం ప్రార్థన చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, ప్రేమను పంచే, సేవాభావాన్ని పెంపొందించే ఆశను నింపే ఆధ్యాత్మిక కేంద్రాలు. చర్చిల చరిత్ర, వాటి విశిష్టత, అక్కడ జరిగే ఆరాధనలు, సమాజానికి అవి అందిస్తున్న సేవలు వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఈనాటి అర్చనలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

క్షేత్రదర్శిని వింటున్నారు. చరిత్ర అనేది కేవలం పుస్తకాలలో ఉండే కొన్ని తేదీలు కాదు. చరిత్ర అంటే మన కళ్ళ ముందు నిలిచే భవనాలు, వాటి గోడలు దాగి ఉన్న కథలు, శతాబ్దాలుగా మోగుతున్న గ్రంటలు, కాలం మారినా చెక్కు చెదరకుండా నిలిచిపోయిన కళ. అలాంటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశమే గోవాలోని ఓల్డ్ గోవా. ఓల్డ్ గోవా పేరు వినగానే మనకు ఎన్నో చర్చిలు గుర్తుకొస్తాయి. కానీ ఈరోజు మనం ఒక చర్చి గురించి తెలుసుకుందాం, సే క్యాథడ్రల్. ఒక చర్చి మాత్రమే కాదు, ఒక సామ్రాజ్య చరిత్రకు సాక్ష్యం. ఒక నిర్మాణ అద్భుతం, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. గోవా గతాన్ని మన కళ్ళ ముందు నిలిపే ఒక జీవితాంతమైనటువంటి చారిత్రక స్మారకం. అర్చన వింటున్నారు విత్ మీ సాయి.

నా యొద్ద నేర్చుకున్నది అన్న నజరేయుని జీవితం మానవాళికి సజీవ సందేశం. అందుకే అడుగుదామా ప్రభువుని, నేర్పుమయా నజరేయా.

ఓల్డ్ గోవాలో ఉన్న సే కేథడ్రల్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఒకప్పుడు ఇది ఎంతో ముఖ్యమైనటువంటి నగరం. పోర్చుగీస్ పాలనలో గోవా ఆసియాలోని పోర్చుగీస్ ట్రెడరీస్లకు ఒక ప్రధాన కేంద్రంగా ఎదిగింది. అందుకే ఇక్కడి రాజభవనాలు, పాలక భవనాలు, మఠాలు, చర్చిలు, కేథడ్రల్స్ విపులమైనటువంటి నిర్మాణాలు ఏర్పడ్డాయి. కాలక్రమంలో ఓల్డ్ గోవాలో ఏర్పడినటువంటి ఈ చర్చిలు కన్వెంట్స్కి కలిసి ఒక ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని సృష్టించాయి. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చి గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సే కేథడ్రల్ చర్చ్ గురించి తెలుసుకుంటాను కదా. యునెస్కో 1986లో చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవాను వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చడం జరిగింది. ఈ వారసత్వ సముదాయం 16వ నుంచి 18వ శతాబ్దాల మధ్య గోవాలో ఏర్పెట్టినటువంటి ఆర్కిటెక్చర్, పెయింటింగ్పై చూపినటువంటి ప్రభావానికి ప్రాముఖ్యత పొందింది.

అందుకే ఓల్డ్ గోవాను చరిత్రకారులు, పర్యాటకులు మాత్రమే కాదు, వాస్తు శిల్పాన్ని అధ్యయనం చేసేవారికి కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి ప్రదేశంగా భావిస్తారు. అలాంటి ఓల్డ్ గోవా మధ్యలో ఓ మహత్తరమైన నిర్మాణమే సే క్యాథడ్రల్. ఈ నిర్మాణంలో 16వ శతాబ్దంలో జరిగింది. 1562లో ఒక భవనం నిర్మించడం అంటే ఈ రోజుల్లో కూడా చిన్న విషయం కాదు. అయితే 400 సంవత్సరాల క్రితమే ఇంతటి భారీ నిర్మాణాన్ని ఊహించండి. రాళ్ళు, సున్నం, చెక్క, లోహము, అనేక మంది కళాకారులు, శిల్పులు, కార్మికులు, వాస్తుశిల్పులు అందరి కృషి ఫలితమే సే క్యాథడ్రల్ చర్చ్. ఈ నిర్మాణం సాధారణమైనటువంటి ప్రార్థన మందిరంగా ఉండాలని కాదు, పోర్చుగీస్ వారు శక్తి, సంపద, ప్రతిష్టకు తగిన గొప్ప చర్చిగా ఉండాలని ఉద్దేశించారు. నిర్మాణం 1562లో ప్రారంభమైంది, కానీ ప్రధాన నిర్మాణం 1419 నాటికి గణనీయంగా పూర్తయింది. మొత్తానికి అలంకరించి 1952లో పూర్తి చేయడం జరిగింది. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చి గురించి. వింటూ ఉండండి అర్చన, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.

సే క్యాథడ్రల్ చర్చ్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ చర్చ్ గురించి మాట్లాడేటప్పుడు మనం చెప్పవలసిన అంశం గోల్డెన్ బెల్. మొత్తం 5 బెల్స్ ఉన్నాయి చర్చిలో. వాటిలో ప్రసిద్ధమైనది ఈ గోల్డెన్ బెల్. గోవా ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇది గోవాలోనే అతిపెద్ద ఘంటగా ప్రసిద్ధి చెందింది. దాని రిచ్ టోన్ కారణంగా గోల్డెన్ బెల్ అనే పేరు వచ్చింది. ఘంట శబ్దాన్ని కొన్ని సెకండ్ల పాటు వింటూ ఉంటా అంటే అది శతాబ్దాల క్రితమే ఇలాంటి బెల్కి పెట్టడం అనేది గ్రేట్.

0: గంటల శబ్దం ఒక నగరానికి ఒక సందేశమై ఉండేది. ప్రార్థన సమయం, ప్రత్యేక సందర్భం, ప్రజలను సమీకరించేటువంటి పిలుపు. ఆధ్యాత్మిక జీవితంలో గంటలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అందుకే గోల్డెన్ బెల్ కేవలం ఒక బెల్లు మాత్రమే కాదు, అది గోల్డ్ గోవా యొక్క గతాన్ని మనకు వినిపించేటువంటి ఒక చారిత్రక స్వరం.
1: మానవ స్వార్థతత్వ ప్రతిరూపమే యేసు సిలువ బలియాగం. మన కోసమే అయ్యను ఆయన బలిపశువు.

మొదట ఈ చర్చికి 2 గంటల గోపురాలు ఉండేవి. అయితే 1776లో దక్షిణ వైపు ఉన్నటువంటి గోపురం కూలిపోవడం జరిగింది. దీనిని తిరిగి నిర్మించలేదు. అందువలన ప్రస్తుతం ఈ చర్చికి ఒకే గోపురంతో ప్రత్యేక రూపాన్ని కలిగి ఉంది. మిగిలిన గోపురంలో ఉన్నటువంటి ఈ ఘంట గోవాలోనే అతిపెద్ద ఘంటగా ప్రసిద్ధి చెందింది. దీని స్వరం ఎంతో మధురంగా దూర ప్రాంతాల వరకు వినిపించేలా ఉంటుందని చెప్తారు. ఇక ప్రధాన బలిపీఠం, అద్భుతమైనటువంటి బంగారు అలంకరణలతో రూపొందించినటువంటి ఈ బలిపీఠం వెనుక భాగంలో సెయింట్ క్యాథరిన్ ఆల్ఫ్ అలెగ్జాండ్రియా జీవితాన్ని, ఆమె వీర మరణాన్ని చిత్రించే అద్భుతమైనటువంటి కళాకృతి కూడా ఉంది. ఇంకా తెలుసుకుందాం ఈ చర్చ్ గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఓల్డ్ గోవాలోని సెయింట్ క్యాథరిల్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం కదా. గోవా వెళ్ళినప్పుడు సముద్ర తీరాలను మాత్రం చూడకుండా ఓల్డ్ గోవాలో ఉన్నటువంటి సెయింట్ క్యాథడ్రల్ యొక్క ముందు నిలబడండి. ఆ భారీ నిర్మాణాన్ని చూడండి, ఆ గోడలను, ఆ కళను. సెయింట్ క్యాథడ్రల్ యొక్క గోవా చరిత్రలోని ఒక మహత్తరమైనటువంటి అధ్యాయము ఇది. వాటి విశిష్టత, అక్కడ జరిగే ఆరాధనలు, సమాజానికి అవి అందిస్తున్నటువంటి సేవలు ఎంతో విశేషమైనవి. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలమల సమయం 7 గంటలు దాటి 24 సెకండ్లు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాలలోని కొన్ని వివరాలు. ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో CGSHS అందిస్తున్నటువంటి సేవలు, ఈ అంశం గురించి డాక్టర్ ఆర్ఎం మనోజ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సింకసారి. ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టంలో, 8:15 జనరంజని, 10 గంటలకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక ఉంటుంది. 10:55 మంకీ బాత్, 12 గంటలకు చైతన్య స్ఫూర్తి, 12:40 ఈట్ ఫిట్, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి.
2: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137 సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల T20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు తన తొలి మ్యాచ్లో ఈవేళ దుబాయ్లో థాయిలాండ్తో తలపడుతుంది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలపై ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షిస్తారు. ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి ముందు పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన నేరుగా ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ భవనానికి వెడతారు. రక్షణ రంగంలో ఇద్దరు దేశాల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోంది. దీంతో పాటు గన్ల తవ్వకం, ముఖ్యంగా రేర్ఎర్త్ మినరల్స్, బంగారం వంటి లోహాలు, ఇతర ఉపయోగకరమైన ఖనిజాలపై రెండు దేశాలు దృష్టి పెడతాయి. అలాగే వైద్య రంగం, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ది రంగాలతో పాటు కనెక్టివిటీకి సంబంధించిన కొత్త మార్గాలను అన్వేషించడం ఇద్దరు నాయకుల చర్చల్లో ప్రధానాంశంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు రెండు దేశాల మధ్య కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరింది. కనీసం 320 మంది విదేశీ పౌరులతో సహా దాదాపు 2400 మంది ఆచూకీ లేకుండా పోయారు. కమ్యూనికేషన్ కోల్పోయిన 261 మంది విదేశీ పర్యాటకులతో సహా 4400 మందికి పైగా వ్యక్తులను రక్షించారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 8 జిల్లాల నుంచి 675 మృతదేహాలను ఇంతవరకు వెలికి తీసినట్లు నేపాల్ పోలీసులు చెప్పారు. చిత్రవన్, నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో మృతదేహాలు లభ్యమయ్యాయి. 15,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. తీవ్రంగా దెబ్బతిన్న రసూబా జిల్లాలో వర్షం, పొగమంచు కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన గాలింపు రక్షణ చర్యలు నిన్న తిరిగి ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు. చైనా సరిహద్దు వైపు కూడా 7 మరణించారని, 550 మందికి పైగా గల్లంతయ్యారని చైనా అధికారులు వెల్లడించారు. వరద ప్రభావిత ప్రజల వెంటే ప్రభుత్వం ఉంటుందని, అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ వనరులను సమీకరించి ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడమే తమ తొలి ప్రాధాన్యమని నేపాల్ ప్రధానమంత్రి భలేంద్ర షా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ బృందాలు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ తెలియజేశారు.

మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న కొన్ని ప్రాంతాన్ని చేరుకోవడం కష్టతరమవుతోందని అత్యవసర బృందాలు అంటున్నాయి. బోటికోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. టిబెట్లో ఉద్భవించిన బోటికోషి వేగంగా ప్రవహించే ఒక హిమాలయ నది రసువా జిల్లాలో ఇటీవలి ఆకస్మిక వరదలు భారీ విధ్వంసాన్ని ఈ నది సృష్టించిన నేపథ్యంలో తాజా హెచ్చరిక జారీ అయింది. నేపాల్లో ఇంతవరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సోషల్ మీడియా పోస్టులో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. అంతకుముందు కాంటాక్ట్ కోల్పోయిన సుమారు 50 మంది భారతీయ పౌరులతో తిరిగి కాంటాక్ట్ ఏర్పడిందని ఆయన వెల్లడించారు. 275 మంది భారతీయ పౌరులు అచ్చుకీ లేకుండా పోయారని, ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతై ఉన్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఖాట్మండు, బీజింగ్లో భారత రాయబార కార్యాలయాల్లో హెల్ప్ లైన్లు అందుబాటులో ఉన్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖలో కూడా 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన 4వ C-130J హెర్క్యులస్ విమానం నిన్న ఖాట్మండు వెళ్లిందని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో మూల్యాంకనం చేసి పరిస్థితులను బట్టి ప్రత్యేక పరికరాలతో కూడిన 13 మంది సభ్యుల భారతీయ సైన్యానికి చెందిన టన్నెల్ రెస్క్యూ బృందాన్ని కూడా ఈ విమానం ద్వారా పంపించారు. అదనంగా మృతదేహాలను గుర్తించేందుకు, డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు 6 ఫోరెన్సిక్ బృందాలకు చెందిన 19 మంది సభ్యులు కూడా నేపాల్ వెళ్తున్నారు. లక్నోలో 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన 3వ రోజు ఈవేళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఆంటర్ప్రినర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై సదస్సులో చర్చిస్తారు. కాంక్లేవ్లో పాల్గొనడానికి ముందు రక్షణ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకిస్తారు. అలాగే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో లక్నో కంటోన్మెంట్ ప్రాంతంలో 101 కోట్ల రూపాయల విలువైన 12 అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశీ ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 137వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో దీన్ని ప్రసారం చేస్తారు. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదాన్ని వినవచ్చు. రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునః ప్రసారం చేస్తాం, శ్రోతలు గమనించగలరు. హిందుత్వ ప్రతి మానవుడి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందూ హిందూ కాదని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఢిల్లీలో జరిగిన ఒక ఉపన్యాస పరంపరలో ముస్లింలు అడిగిన ప్రశ్నకు తాను ఇదే సమాధానం ఇచ్చినట్లు భగవత్ గుర్తు చేసుకున్నారు. మతపరమైన వైవిధ్యాన్ని, ప్రతి వ్యక్తి సమాన విలువను అంగీకరించడం హిందువుగా గుర్తింపుకు అవసరమని ఆయన అన్నారు. తాను మతపరమైన పండితుడిని లేదా మతాధికారిని కానని, తన అనుభవమంతా భారతీయ సమాజంలో క్షేత్రస్థాయిలో పనిచేయడం ద్వారానూ మానవ జాతి ఐక్యతను గుర్తించే సుదీర్ఘ సంప్రదాయం నుంచి వచ్చిందని భాగవత్ చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2006 జనవరిలో ఈ కార్యక్రమం సూక్ష్మ సేద్యం కోసం కేంద్రం ఆధ్వర్యంలో ఒక పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ప్రధాన భాగంగా అమలు చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే శత జయంతి వేడుకలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ నిన్న బెంగళూరులో ప్రారంభించారు. వికేంద్రీకరణ, త్రిసభ్య పాలన, బలమైన ఫెడరలిజం, లోకాయుక్త

0: లోపేతం కోసం నిలబడిన ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు రామకృష్ణ హెగ్డే అని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. రామకృష్ణ హెగ్డే ప్రజల అధికారాన్ని ఒక విశ్వాసపాత్రమైన బాధ్యతగా భావించారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలు, పంచాయతీల ద్వారా స్థానిక పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని ఆయన విశ్వసించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టీ20 ఏషియా కప్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ లో భారత జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు థాయిలాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన 5 ఎడిషన్లలో 3 సార్లు విజేతగా నిలిచిన భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత ఈ టోర్నమెంట్ లో పోటీలోకి సాగుతున్నారు. 8 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి. విశేషాలు మరొకసారి. ఉజ్బెకిస్తాన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఆ దేశ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయెవ్ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 675కి చేరుకుంది. తాజాగా వరదలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈరోజు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. మహిళల టీ20 ఏషియా కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భారత్ తొలి మ్యాచ్ లో థాయిలాండ్ తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నిల్లెంల సమయం 7:15. ఇది మన చట్టం. సిజిహెచ్ఎస్ అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి డాక్టర్ ఆర్ఎం మనోజ్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉపయుక్తమైన సీజీహెచ్ఎస్ ఫెసిలిటీస్ గురించి తెలియజేయడానికి మాస్టర్ మనోజ్ కుమార్ గారు, డాక్టర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం అండి.
0: మీరు సీజీహెచ్ఎస్లో సీనియర్ మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు కదండి?
1: అవునండి.
0: ఈ సీజీహెచ్ఎస్ అనగానే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక పెద్ద వరంలాగా భావిస్తారు. ఏ రకమైన అనారోగ్యం కానీ ఇబ్బంది కలిగినా వారు వారి కుటుంబ సభ్యులకి అత్యంత అనుకూలమైన వాతావరణంలో అనుకూలమైన రేట్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్ జరగడం చూస్తుంటాము. ముఖ్యంగా ఈ సీజీహెచ్ఎస్లో ఏ రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి? అంటే అవుట్ పేషెంట్కి వచ్చే వాళ్ళకి, అలాగే ఇన్ పేషెంట్గా ఉండే వాళ్ళకి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయండి?
1: ఓకే, సీజీహెచ్ఎస్ అనగా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అండి. సో ఇది మీకు తెలిసిన విధంగా మనం మంత్లీ సబ్స్క్రిప్షన్ సర్వీస్ వాళ్ళు తీసుకుని కానీ పెన్షనర్స్ కూడా కొంచెం సబ్స్క్రిప్షన్ తీసుకుని ఈ ఫెసిలిటీస్ ఎలిజిబుల్ వాళ్ళు అవైల్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడిగినట్లు ఫెసిలిటీస్ అనేసరికి చాలా ఉన్నాయండి. మనం బ్రీఫ్గా మన శ్రోతలకి చెప్తామండి. పేషెంట్ తరపు నుంచి ఆలోచించడం అయితే ఫస్ట్ ఓపీడి సర్వీసెస్ అండ్ ఐపీడి సర్వీసెస్ అండి. ఓపీడి అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే దీంట్లో మన కన్సల్టేషన్స్ కానీ ఏమైనా బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ మనం సీజీహెచ్ఎస్ ద్వారా పొందవచ్చు. క్యాష్లెస్ ఫెసిలిటీ పెన్షనర్స్ అయితే సర్వీస్ వాళ్ళైతే ఆన్ పేమెంట్ బేసిస్ యాజ్ పర్ సీజీహెచ్ఎస్ టారిఫ్. బయట ప్రైసెస్తో పోలిస్తే మనకు చాలా నామినల్గా ఉంటుందండి. సో సర్వీస్ వాళ్ళు పే చేయడంలో కూడా ఇబ్బంది ఉండదు. ఇంకా క్యాష్లెస్ ఫెసిలిటీస్ ఫర్ పెన్షనర్స్ అయితే వాళ్ళు జస్ట్ కార్డ్ చూపించి మన ఈ సీజీహెచ్ఎస్ డాక్టర్ ఏమైతే పర్మిషన్ లెటర్ ఇస్తారో అది చూసి వీళ్ళు క్యాష్లెస్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవచ్చు. సో ఓపీడి ఫెసిలిటీస్ వరకు ఇలా ఉండదు. ఐపీడి ఫెసిలిటీస్ అంటే సో ఇన్ కేస్ దీస్ ఆర్ టూ టైప్స్ అండి. ఒకటి ఎమర్జెన్సీ, వన్ ఇస్ ఎలెక్టివ్. ఎమర్జెన్సీ అనగా ప్రాణాపాయం. సో మీరు ప్రాణాపాయంలో మీరు మన సీజీహెచ్ఎస్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా, మనం అప్పుడు వెళ్ళాలి అనేసరికి మనం పేషెంట్ ప్రాణానికి ఏమైనా హాని జరగచ్చు. సో గవర్నమెంట్ ఏ ఫెసిలిటీ కలిగించిందంటే రూల్ నెంబర్ 10 అంటారు దీన్ని. సో రూల్ నెంబర్ 10లో ఏంటంటే వితౌట్ ఎనీ పర్మిషన్ ఏదో సర్వీస్ కానీ పెన్షనర్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కానీ పెన్షనర్ వాళ్ళు మన సీజీహెచ్ఎస్ నుంచి అయినా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ డాక్టర్స్ చూసి ఎమర్జెన్సీ

0: టెస్టులు చేసి నిజంగా ఇతనికి ఎమర్జెన్సీ అంటే వితౌట్ ఎనీ లెటర్ దే విల్ గెట్ అడ్మిటెడ్ అండ్ దే విల్ గివ్ యూ ట్రీట్మెంట్ అండ్ మీరు హ్యాపీ బయటకు వచ్చారు. మీరు చేయాల్సిందంతా మీ సిజిహెచ్ఎస్ కార్డ్ దగ్గర ఉండి వాళ్ళకి చూపించి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేయడమే బయటికి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. సో అండ్ అనదర్ ఈజ్ ఎలెక్టివ్ ప్రొసీజర్స్ అంటారు. ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఆర్ ఎలెక్టివ్ ట్రీట్మెంట్స్ అంటే ఇవి ఎమర్జెన్సీ కాదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆపరేషన్ అనుకోండి, కన్ను ఆపరేషను లేకుంటే చిన్న హెర్నియా ఆపరేషన్, అది ఎమర్జెన్సీ ఉండదు, ప్రాణాపాయం కాదు. అఫ్కోర్స్ మీకు అవసరం ట్రీట్మెంట్. సో మీరేమంటే సర్వీస్ వాళ్ళైతే మీ డిపార్ట్మెంట్ నుంచి మీ ప్రొసీజర్స్ ఏముండే అది తీసుకొని అలా చేసుకోవచ్చు. పెన్షనర్స్ అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, మన డాక్టర్ ఆసింటర్ గారు సెంటర్ ఈ పలానా సర్జరీ అంటారు, సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్కి వెళ్తే మన డాక్టర్ గారు ఆ సంబంధిత కోడ్తో పర్మిషన్ మీకు ఇస్తాడు. ఈ లెటర్ తీసుకొని మీరు మీకు నచ్చిన హాస్పిటల్ వెళ్ళొచ్చు, మీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ వెళ్ళొచ్చు, లేకుంటే ఇదే లెటర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ పలానా బెంగళూరు సిటీలోనో లేకుంటే పలానా ఢిల్లీ సిటీలోనో బాగా చేస్తున్నారని మీకు తెలిసి ఉండొచ్చు. సో ఆ లెటర్ తీసుకొని అక్కడ కూడా అవైల్ చేసుకోవచ్చు, మీకు ట్రీట్మెంట్ చేసుకుని మీరు బయటకు వచ్చేయచ్చు.
1: అంటే సిజిహెచ్ఎస్ రికగ్నైజ్ చేసిన ఏ హాస్పిటల్స్ ఉంటాయో
0: త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా ఆ లెటర్ వర్తిస్తుంది సార్. దట్ ఈస్ ద బెటెస్ట్ చాయిస్ ద గవర్నమెంట్ హాస్ గివెన్ టు ద పేషెంట్.
1: మామూలుగా ఇప్పుడు చూస్తుంటాం టోటల్ నీ రీప్లేస్మెంట్ కోసం అడుగుతుంటారు,
0: అవునండి,
1: పలానా దగ్గర పోతే సక్సెస్ రేట్ ఎక్కువ ఉందంట,
0: అవునండి.
1: సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు సిజిహెచ్ఎస్ వచ్చి మీరు అన్ని క్రైటీరియా అంతా ఫుల్ఫిల్ చేసి మీ కండిషన్ నిజంగానే టీకేఆర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఎనీ ఎంపానెల్ హాస్పిటల్ పర్మిషన్ ఇస్తారు.
0: సో మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు,
1: ఆ తర్వాత చాయిస్ మనదే,
0: ఎంపానెల్ హాస్పిటల్ చాయిస్ ఇస్ యువర్స్.
1: ఓకే, అలాగే డాక్టర్ గారు టెస్ట్లు చేయించుకోవడానికి కొందరికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయి, పీరియాడికల్ గా టెస్ట్ చేయించుకోవాలి.
0: మీరు అన్నట్టు రిపీటెడ్ గా కొంతమందికి టెస్ట్లు అవసరవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్లే డయాలసిస్ పేషెంట్లు కానీ, కీమోథెరపీ పేషెంట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, వీళ్ళకు పీరియాడికల్ టెస్ట్లు చాలా అవసరం అండి. సో దానికి ఏంటంటే ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి, మన వెల్నెస్ సెంటర్స్కి వచ్చే పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నెల చేసిన టెస్ట్లు నెక్స్ట్ నెల సేమ్ ఉండకపోవచ్చు, మీ కండిషన్ బట్టి యాడ్ కావచ్చు యాడ్ కాకపోవచ్చు. మన పర్మిషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 మంత్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1 మార్చి తీసుకున్నాం అనుకో లెటర్, మీకు 31 వరకు ఆ లెటర్ వ్యాలిడ్ ఉంటుంది. సో మీరు 31 లోపల మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అందుకే మీరు డాక్టర్ ఇచ్చిన రోజు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ కీమోథెరపీ 2 వారాల తర్వాత ఉంటుంది, డాక్టర్ గారు ఏమో రాస్తారు అమ్మ వచ్చేటప్పుడు ఈ టెస్టులు చేయించుకుని రండి అంటారు. అప్పుడు మీరేం చేయాలి, ఆ కీమోథెరపీ అయిన మరుసటి రోజు లేకుంటే 2 రోజులు మీరు రికవర్ అయిన రోజు సార్ ఇట్లా రాశారని తీసుకుంటే ఆ లెటర్ తీసుకొని మీరు కీమోథెరపీ ముందు రోజు టెస్ట్ చేయించుకోవచ్చు.
1: కరెక్ట్.
0: సో అలా పీరియాడికల్గా ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ వీళ్ళకు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, 1-3 నెలలు చేసే టెస్టులు లాస్ట్ 3 నెలల టెస్టులు సేమ్ ఉండవు. సో అలా మారుతూ ఉంటాయి. కానీ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే 75+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి పెన్షనర్స్ కానీ ఒక ఫెసిలిటీ గవర్నమెంట్ ఏం కలిగించిందంటే మీరు మీ ఎంపానెల్ డాక్టర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారు, ఆ డాక్టర్ గానా మీకు గానా ఒక ఫలానా టెస్టులు రాశాడు, అవి మన సిజిహెచ్ఎస్లో లిస్ట్లో ఉన్నాయంటే మళ్ళీ సిజిహెచ్ఎస్ రాకుండా మీరు అక్కడే టెస్ట్ చేయించుకోవచ్చు.
1: అంటే ఇది కేవలం
0: ఓన్లీ 75 ఇయర్స్ అబో వాళ్ళకే ఇది వర్తిస్తుంది.
1: సీనియర్ సిటిజన్స్ కి
0: సౌకర్యార్థం, వాళ్ళు మళ్ళీ ఆ వయసులో తిరగలేరు కాబట్టి మనకు గవర్నమెంట్ ఆ ఫెసిలిటీ కలిగించింది అనమాట. 75+ ఉన్న వాళ్ళు వెల్నెస్ సెంటర్స్ రాకుండా లిస్టెడ్ ప్రొసీజర్స్ టెస్ట్లు కానీ అక్కడే చేసుకోవచ్చు.
1: డాక్టర్ గారు ఒక విషయం, మీరు సీనియర్ సిటిజన్స్ అన్నారు కాబట్టి,
0: అవునండి,
1: ఇలాంటి వాళ్ళకి ఈ కర్ర సహాయం కానీ వీల్ చైర్ సహాయం కానీ అవసరం పడుతుంటుంది,
0: అవునండి,
1: అది త్రూ సిజిహెచ్ఎస్ పొందే అవకాశం ఉందండి.
0: ఎస్ అండి, సిజిహెచ్ఎస్ మీరు అడిగినట్లు వాకింగ్ స్టిక్స్ కానీ, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వీల్ చైర్స్ కానీ అలాంటి గవర్నమెంట్ సిజిహెచ్ఎస్ ద్వారా ప్రొక్యూర్ చేయొచ్చండి. మన సిజిహెచ్ఎస్ పీరియాడికల్గా దాని రేట్స్ రివైజ్ చేస్తుందండి, దాని ప్రకారం ఒక క్రైటీరియా కూడా ఉంటుంది, ఆ క్రైటీరియా మీరు ఫిల్అప్ చేసి ఆ రేట్స్ ప్రకారం మీరు రియంబర్స్మెంట్ ఉంది. దీంట్లో ఏంటంటే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉండదు, అన్ని కొన్న తర్వాత రియంబర్స్మెంట్ చేస్తాం. సో ఇలానే కాదు, మీరు అన్నట్టు వీల్ చైరే వాకింగ్ స్టిక్కే కాదు, మనం హీరింగ్ ఎయిడ్స్, చెవి మిషన్లు, అలాంటి సిప్యాప్ మిషన్లు లేకుంటే నెబులైజర్లు, ఇవన్నీ మనకు పోస్ట్ రియంబర్స్మెంట్ అనమాట. ఓ ప్రొసీజర్లో మనం క్రైటీరియా ఫిల్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏడీ నుంచి ఒక లెటర్ తీసుకుంటాం, తర్వాత అది కొన్న తర్వాత కొనుక్కుంటాం షాప్లో, షాప్లో కొన్ని బిల్ సబ్మిట్ చేస్తే మన గవర్నమెంట్ ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో అది మీకు రియంబర్స్మెంట్ చేయబడుతుంది.
1: అంటే గవర్నమెంట్ నిర్ణయించబడిన రేట్కి రియంబర్స్ అవుతుంది,
0: రియంబర్స్మెంట్ అవుతుంది.
1: ఒకవేళ మీరు హైయర్ ఎండ్ వస్తువు కొనుక్కున్నప్పటికీ కూడా మీకు ఆ రేట్కి తగ్గట్టుగా లిమిట్ చేసి మీకు పేమెంట్ వస్తుంది.
0: అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియరింగ్ ఎయిడ్ తీసుకోండి, దాంట్లో స్పెసిఫికేషన్స్ ఇస్తాయి మన గవర్నమెంట్. ఏంటంటే మన లెటర్ ఎప్పుడు కూడా స్పెసిఫికేషన్స్ చెప్తుంది, లైక్ డిజిటల్ బీటీఈ మోడల్ లేకుంటే సిఐసి మోడల్ అనే ఒక స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఆ స్పెసిఫికేషన్స్కి మనం పర్మిషన్ ఇస్తాం. మనం ఎప్పుడు కంపెనీ పేర్లు కానీ గవర్నమెంట్ ఎప్పుడు మెన్షన్ చేయదు, ఆ స్పెసిఫికేషన్స్తో మీరు కొనుక్కోవాలి. అది మీరు ఎంత కొంటారా అనేది మీ ఇష్టం. ఒకవేళ ఆ ప్రైస్లో ఉండేటట్టు కొంటారా అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, లేదు మేము హయ్యర్ ఎండ్ పోతాం ఇంకా మాకు కాస్ట్లీది కావాలి అవన్నీ అనుకుంటే అది మీ చాయిస్. గవర్నమెంట్ ఇచ్చే ప్రైస్ మాత్రం సీలింగ్.

0: అంతే ఉంటుంది.
1: అంటే అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో వెల్నెస్ సెంటర్లో ఎవరికి నిర్దేశించిన వెల్నెస్ సెంటర్కి వాళ్ళు వెళ్ళొచ్చా అండి, లేదంటే అవసరార్థము వేరే దగ్గర కూడా
0: లేదు,
1: వెళ్ళాలనుకోవచ్చు?
0: దిస్ ఈజ్ ద వన్ మోర్ థింగ్ మీరు సిజిహెచ్ఎస్లో మీరు అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బండ్ల కూడా డిస్పెన్సరీలో మీరు కార్డ్ ఉంది మీకు, సో మీరు ఆ కార్డ్ తీసుకొని హైదరాబాద్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదనే కాదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వెళ్ళొచ్చు. జస్ట్ మీరు ఏంటంటే ఒక రిజిస్ట్రేషన్, మీకు ఒక పేరెంట్ వెల్నెస్ సెంటర్ అటాచ్ చేయాలని అంతే. సో ఆ కార్డ్ తీసుకొని మీరు యూ కెన్ అవైల్ ఫెసిలిటీస్ ఆల్ ఓవర్ ఇండియా, మీరు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా వరకు ఎక్కడైనా వాడుకోవచ్చు.
1: ఇన్పేషెంట్ విషయానికి వచ్చినప్పుడు సిజిహెచ్ఎస్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ త్రూ ప్రయర్ పర్మిషన్ ఎలెక్టివ్ ప్రొసీజర్ ఒకటి, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీలో ఒకటి. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఈ సిజిహెచ్ఎస్ టారిఫ్ కాకుండా ఇతరత్ర వాళ్ళు ఏమన్నా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందంటారా? ఉంటే కనుక ఎలా వాడిని డీల్ చేయాలంటే.
0: ఎస్ అండి, ఇప్పుడు కొన్ని సిజిహెచ్ఎస్లో కూడా కొన్ని ఇంక్లూడ్ కానివి ఉన్నాయండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాయిలెటరీస్. టాయిలెటరీస్ అంటే మీరు అండర్ ప్యాడ్స్ కానీ డైపర్స్ కానీ ఇవన్నీ వస్తాయండి. సో ఇంకోటి ఏంటంటే న్యూట్రియన్ సప్లిమెంట్స్, అంటే ఇక్కడ కొంతమంది ప్రోటీన్ పౌడర్లు అంటారు, ఇవన్నీ ఫుడ్ సప్లిమెంట్స్ కింద వస్తుంటాయి. ఇంకోటి కొన్ని టెలిఫోన్ ఛార్జెస్ అంటారు, ఇవన్నీ కొన్ని కొన్ని హాస్పిటల్స్ వేస్తాయి. సో అవి వీ ఇట్స్ నాట్ కవర్డ్ అండర్ సిజిహెచ్ఎస్ అండి. దట్ మీరు ఒక యాజ్ అ నామినల్ ఫీ ఉంటుంది, మహా అంటే డైపర్స్కి ఒక 2-3 వేల సుమారుగా ఉంటుంది అంత, అది మీరు పేరు చేసుకోవాలి తప్ప మిగతా టెస్ట్లకు కానీ లైక్ ఏమైనా కన్సల్టేషన్ కానీ మందులకు కానీ మీరు కొనాల్సిన అవసరమే లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై ద హాస్పిటల్.
1: అంటే కొందరు కొందరు ఏం చేస్తారంటే, మాకు సెమీ ప్రైవేట్ వార్డు ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా మా పరిస్థితుల్లో మేము ప్రైవేట్ వార్డే తీసుకుంటాము.
0: అలాంటి సందర్భాల్లో ఏంటంటే ఫస్ట్ అంటే మీరు చెప్పినట్టు మాకు ప్రైవేట్ వార్డ్ కావాలి, మాకు కొంచెం ప్రైవసీ కావాలి అనుకున్న వాళ్ళు ఆ ప్రైవేట్ వార్డ్ తీసుకెళ్ళినప్పుడు మీరు డిక్లరేషన్ హాస్పిటల్ వాళ్ళు తీసుకుంటారు, రిటర్న్ కన్సెంట్ అంటే మేము స్వతహాగా అడుగుతున్నామని. సో స్వతహాగా అడుగుతున్నాం కాబట్టి మేము ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేస్తాం, ఆ డిఫరెన్స్ మీరు పే చేసుకోవాల్సి వస్తుంది, అది విల్ నాట్ బి రియంబర్స్డ్ ఎందుకంటే మీరు పేషెంట్ మీ ఎలిజిబిలిటీ మించి అడుగుతున్నారు. మీరు
1: జనరల్గా ఈ సిజిహెచ్ఎస్ ఫెసిలిటీస్ అవుట్ పేషెంట్లో కానీ ఇన్ పేషెంట్లో కానీ పొందేటప్పుడు ఏ రకమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటారు, వాళ్ళని ఏ రకంగా ఆన్సర్ చేయాలంటారు?
0: ఫస్ట్ అండి, మీరు కంపల్సరీ మీ దగ్గర ఉన్న కార్డు అప్డేట్ ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే మేము ఓపీడీలో చూస్తుంది ఏంటంటే కొంతమంది ఉంటారు ఏజ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళు ఏంటంటే ఒకసారి కార్డ్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి అవసరం రాకపోవచ్చు, అది వాళ్ళ అదృష్టం. సో 29 కొన్ని కేసు 20-11 or 12 చేసుకుంటారండి. అప్పట్లో కార్డ్స్ ఫెసిలిటీ మీరు అంటారు ప్లాస్టిక్ కార్డ్స్ లేవు, వాళ్ళు ఈ మధ్య కాలంలో వాడలేదు అసలు. సడన్గా మనం వచ్చేసరికి అదే వాళ్ళ డేటా ఆన్లైన్లో ఎంట్రీ ఉండదు, సో వాళ్ళు చాలా ఇబ్బంది ఫేస్ అవుతున్నారు. ఎందుకు మాకు ఇది తెలియదు సార్, మాకు అవసరం రాలేదు సార్, అఫ్కోర్స్. కానీ మధ్య మధ్యలో మీరు ఒకసారి సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ వెళ్ళాలి, అప్పుడే మీ కార్డ్ అప్డేట్ ఉందో లేదో తెలుస్తుంది. ఎందుకంటే సిజిహెచ్ఎస్ లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ లేదు, ఇట్స్ గ్రీన్ మోర్ అండ్ మోర్ ఫెసిలిటీస్, అంటే పేషెంట్కి ఎలా ఇబ్బంది కాకుండా ఉండాలని ట్రై చేస్తుంది. మీరు కనీసం ఇయర్లీ వన్స్ అయినా ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్ళి విజిట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే కార్డ్స్ రెన్యువల్, కొంతమంది ఇయర్లీ పే చేస్తారు, సో వాళ్ళకి ఏంటంటే టైంకి రెన్యువల్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఫిబ్రవరి 29కి అయిపోయింది, నేను ఫిబ్రవరి 29 లోపల రెన్యువల్ చేయించుకోవాలి, వాళ్ళు ఏంది మర్చిపోతారు, పెద్ద వయసు ఉన్నారు కదా మనం చెప్పలేం. సో వాళ్ళు ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళు పే చేసుకుంటారు. కానీ ఈ మధ్యలో ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఆ రెన్యువల్ చేసిన చేయని పీరియడ్ వాళ్ళకి లాస్ అవుతుంది, అది గవర్నమెంట్ రియంబర్స్ చేయదు.
1: ఆ టైంలో ఏదైనా ఖర్చు అయితే కనుక
0: మన గవర్నమెంట్ ఇవ్వదు. సో ఎందుకంటే మీకు ఆ కార్డ్ యాక్టివ్లో లేదు. సో నేనేమంటున్నానంటే మీరు నెక్స్ట్ రెన్యువల్ ఉన్న డేట్ 2-3 రోజుల లోపలే మీరు రెన్యువల్ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే భారత్ కోర్స్లో మీరు పేమెంట్ చేసిన తర్వాత గవర్నమెంట్ వాట్ ఎవర్ ద ఫీస్ యూఆర్ ఎలిజిబుల్ అంటే మీరు పే చేయాలనుకునేది, అది పే చేసిన తర్వాత రిసిప్ట్ సిజిహెచ్ఎస్లో సబ్మిట్ చేయాలి మీరు
1: అప్డేట్ చేయడానికి.
0: ఎందుకంటే మీరు కట్టింటారు ఓకే, కాకపోతే అప్డేట్ చేయాలి కదండి, మనం మాన్యువల్గా చేయాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, కొంతమంది పేషెంట్స్ ఒక లైఫ్ టైం వాడే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట, కంటిన్యూస్గా వాడాలి.
0: అవునండి,
1: అది కొన్ని స్పెషలిస్ట్లు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ సిజిహెచ్ఎస్లో అవైలబుల్ లేకపోతే ఏ రకంగా వాళ్ళు పొందొచ్చు అంటారండి?
0: ఓకే, మీరు అన్నట్టు సిజిహెచ్ఎస్లో అవైలబుల్ లేని మెడిసిన్ అంటే ఏముండదండి. ఒకవేళ న్యూ డ్రగ్ ఉంది, లైక్ అది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది, ఇట్స్ మన లిస్ట్లో లేదు, అలాంటివి ఏముందంటే దీని జనరల్గా లైఫ్ సేవింగ్ మెడిసిన్స్లో ఉంటాయండి. లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అంటారు దీనిలో రేర్ డ్రగ్స్, అండ్ జనరల్ ఇవి కీమో క్యాన్సర్ పేషెంట్స్కి ఇలాంటి వాళ్ళకు వెరీ రేర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వాడతారు. సో ఆ రేర్ డిసీజ్ కూడా మనకు లిస్ట్ ఉంది, ఒకవేళ ఆ లిస్ట్లో ఉంటే మేము అది గవర్నమెంట్ డైరెక్ట్ కంపెనీ నుంచే ప్రొక్యూర్ చేస్తాం. లేదు, ఆ లిస్ట్లో కూడా లేదంటే వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ ది ఢిల్లీ స్పెషల్ టెక్నికల్ కమిటీ అని ఉంటుందండి, అది కేస్ టు కేస్ బేసిస్. సో ఆ కేస్ టు కేస్ బేసిస్ ఆ పేషెంట్ రికార్డ్ అంటే హిస్టరీ ఏం డిసీజ్, ఏం రిపోర్ట్స్ ఉన్నాయి, నిజమా కాదా, ఓ నిజంగా ఈ డ్రగ్ ఉందా,

0: మన అప్రూవ్ అయిందా గవర్నమెంట్. సో మేము పంపించిన తర్వాత వాళ్ళు అప్రూవల్ రాగానే మీకు ఆ డ్రగ్ మీకు ఇచ్చేస్తాం. సిజిహెచ్ఎస్లో ఉన్నంత వ్యాస్ట్ కవరేజ్ ఇన్ ది వరల్డ్లో ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి.
1: డాక్టర్ గారు, కొన్ని చోట్ల స్టాక్ లేదనో లోకల్ పర్చేస్ చేస్తుంటారు కదా?
0: అవునండి, లోకల్ పర్చేస్ అంటే ఇప్పుడు మన డే టు డే మన జనరల్గా వాడే మెడిసిన్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ 10 టాబ్లెట్స్ రాశారనుకోండి, మన దగ్గర ఒక 8 టాబ్లెట్స్ ఉంటాయి, ఆ 2 టాబ్లెట్స్ మన దగ్గర స్టాక్ ఉండవు. సో మనం ఏం చేస్తామంటే లోకల్ పర్చేస్ చేస్తాం. మనకు ఆ లోకల్ పర్చేస్ అంటే వీల్ ప్లేస్ అన్ ఆర్డర్, ఆర్డర్ ప్లేస్ చేస్తే అది నెక్స్ట్ డే వస్తుంది. సో ఈ పేషెంట్ ఈ 8 డ్రగ్స్ తీసుకుని వెళ్ళిపోయి ఆ 2 డ్రగ్స్కి నెక్స్ట్ డే మార్నింగ్ వెల్నెస్ సెంటర్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరు ఆ ప్రిస్క్రిప్షన్ లెటర్ చూపిస్తే వీళ్ళు ఇష్యూ చేసేస్తారు. అక్కడ మీరు మీకు కావాల్సిన బ్రాండ్, మీకు కావాల్సిన డ్రగ్, డాక్టర్ గారు ఏం రాశారో సేమ్ మీకు దొరుకుతుందండి.
1: ఇంకొక విషయం డాక్టర్ గారు, సిజిహెచ్ఎస్ అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేద సెంటర్స్ కూడా ఉన్నాయి కదా?
0: అవునండి.
1: అటు ఆయుర్వేదంలో డాక్టర్ గారిని కలిసి మెడిసిన్ తీసుకుని తర్వాత అలోపతిలో ఉండే డాక్టర్ గారిని కూడా కలవచ్చండి.
0: కలవచ్చండి, కలవచ్చండి.
1: ఎందుకంటే ఈ మధ్యలో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి ఎక్కువగా
0: కొంతమంది రెండు వాడుతున్నారు, బట్ అడ్వైజ్ తీసుకోండి. వెదర్ మళ్ళీ క్రాస్ ఇంటరాక్షన్ జరిగి రియాక్షన్స్ రాకుండా మీరు ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ను కన్ఫర్మ్ చేసుకునే మీరు స్టార్ట్ చేయండి. మన డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తెలిసే వెదర్ మీరు ఆ డ్రగ్తో ఇది కాంబైన్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళు చెప్తారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం సిజిహెచ్ఎస్ అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి డాక్టర్ ఆర్ఎం మనోజ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీ వివరాలతో పాటు పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపండి. మరి ఈరోజు జమునా గారి జయంతి. అభినయానికి ఆత్మగౌరవం, అందానికి చిరునవ్వు, తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసినటువంటి మహానటి జమున గారు. తెలుగు చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నటి జమున. 1936 ఆగస్టు 30 హంపీలో జన్మించినటువంటి ఆమె బాలనటిగా తన కళా ప్రయాణాన్ని ప్రారంభించి అనంతరం కథానాయికగా తెలుగు, తమిళ్, కన్నడ చిత్రాలలో తన ప్రతిభను చాటుకున్నారు. జమున గారి నటనలో సహజత్వం, హుందాతనం, భావ వ్యక్తీకరణ ప్రధాన ఆకర్షణలు. విషాద పాత్ర అయినా, చిలిపి పాత్ర అయినా, కుటుంబ కథానాయక పాత్ర అయినా తనదైన శైలిలో జీవించి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. గుండమ్మ కథ, మిస్సమ్మ, దొంగరాముడు, శ్రీకృష్ణ తులాభారం, ఇల్లరికం వంటి ఎన్నో చిత్రాలలో ఆమె నటన ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా సత్యభామ పాత్రలో ఆమె ప్రదర్శించినటువంటి అభినయం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. మరి జమున గారికి జయంతి ఘన నివాళి అందిస్తుంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి మా కోసం జమున గారు నటించినటువంటి పాట వినిపించండి అంటూ కోరుతున్నటువంటి శ్రోతలు, మంగమ్మ శపథం చిత్రం నుంచి రివ్వున సాగే పాట వినిపించండి అంటూ సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, ఇదే పాట మా కోసం వినిపించండి అంటూ ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాల్ నుంచి ఇదే పాట అడుగుతున్నారు.

జనరంజన్కి శుభోదయం. మాకు బొబ్బిలి రాజా చిత్రంలో పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు, కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, ఎర్రగడ్డ నుంచి సౌజన్య, శ్రీనివాస్, ప్రణవ్, వెంకట్ స్వరూప్, లక్కీ, మిక్కీ, అన్వేషిక్ వారి స్నేహితులు, ఇంకా ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, దుర్గానగర్ జియాగూడ నుంచి. మరి వీరందరి కోసం బొబ్బిలి రాజా చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
4: శ్రోతలు జనరంజని వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మీ వివరాలతో పాటు పాట వివరాలని మా వాట్సాప్ నెంబర్ 04023240852 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాగపురం ప్రదీప్ కుమార్, నల్లబొత్తుల జ్ఞానేశ్వర్, రూప, రీతు మరియు సుజాత, ఇక ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, జోగులాంబ గద్వాల నుంచి కె ఆనందరావు, ఇంకా భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కవిత, కల్పన, కళ్యాణి, క్రాంతి, సత్యం, మరి వారందరి కోసం కొండవీటి దొంగ నుంచి ఎస్పి బాసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ గీతం మీ అందరి కోసం. సంగీతం ఇళయరాజా.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: శ్రోతలు జనరంజని వింటున్నారు. మాకోసం కథానాయకుడు చిత్రంలో నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ ఎద్దు మైలారం నుంచి దేవునూరి వీరయ్య, యాదమ్మ, బాలకృష్ణ, కార్తిక్, ఇంకా కీసర అవుట్డోర్ రింగ్ రోడ్ నుంచి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, అశోక్ బాబు, శోభన్ బాబు వారి కుటుంబ సభ్యులు, మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుంచి దోర్నల సుదర్శన్, నవీష్, విధుబాబు, రాఘ్విభాస్, విభు, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, రాణప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రిక, మరి వీరందరి కోసం కథానాయకుడు చిత్రం నుంచి సుశీల పాడినటువంటి పాట, సాహిత్యం దాశరథి, సంగీతం టీవీ రాజు.

శ్రోతలు మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా కడతాల నుంచే కానుగల గోపాల్, ఇంకా చిన్న తిరుపతి నుంచి ప్రకాశ శ్యామల, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, రంగారెడ్డి జిల్లా బండి రావుల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములుగౌడ్, రాములమ్మ, ఇంకా కర్ర సరస్వతి, ఈశ్వర్, భానుమూర్తి, రామశంకర్ నగర్ నుంచి ఏదైనా సాంగ్ వినిపించండి అంటూ ఆర్ గణేష్, లిఖిత, యశ్విత్, అజయ్, లీల, పూజ, విస్మయ, విమ్రాన్ష్, రాజాజీనగర్ బెంగళూరు నుంచి, అలాగే వీరంతా అడుగుతున్నటువంటి పాట అల్లరిమగుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 8 గంటలు దాటి 15 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 16 నిమిషాలు. జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మీ పేరు, మీ ప్రాంతం పేరు, పాట వివరాలను మా వాట్సాప్ నెంబర్ 0402324 0852 నెంబర్కి సందేశం పంపండి. మరి తదుపరి పాట అడుగుతున్నటువంటి శ్రోతలు, బంగారు బుల్లుడు చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ నార్కేట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఇంకా భద్రాది కొత్తగూడెం, నెహ్రూ బస్తీ నుంచి ఎనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ లింగాల కార్తిక్, మోహిత్, సిద్ధార్థ, ఇంకా పుట్టపక్క నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సునీత, పూర్ణ, భవిత, రుద్విన్, రాజమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, గుడ్ మార్నింగ్ సార్, మాకోసం ఏదైనా పాట వినిపించండి అంటూ అర్బన్ కాలనీ నుంచి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి క్రాంతి, కళ్యాణి, సత్యం. మరి వీరందరి కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శ్రోతలు జనరంజని వింటున్నారు. నిలయంలో సమయం 8 గంటలు దాటి 23 నిమిషాలు. గుడ్ మార్నింగ్ జనరంజని, మా కోసం వేట చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చిన్న తుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, ఫిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, దాసరి రవి రాయగిరి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే, అనిత, సాయి యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్వికశ్రీ, హర్షతేజ్. ఇంకా వీరి కోసం వేట చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం సుచిల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

0: ప్రగతి పదాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై
1: మీట్ ద స్టార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8

0: ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు జనరంజన్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతీ కేంద్రం. చంద్రలేఖ చిత్రం నుంచి ఉరుములు నీ నవ్వులే పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు హేమలత విశ్వనాథ్ చౌటుపల్ నుంచి, గజ్వేల్ నుంచి షెర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్, ఎలగందుల రమేష్, వకులాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, అలక్పూరి కొత్తపేట నుంచి అడుగుతున్నారు. ఇంక వీరందరి కోసం చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

ఖైదీ నెంబర్ 786 నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ జేఎస్జీ మనోహర్, జే రోజావాణి, హేమ, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి నుంచి అడుగుతున్నారు. ఇంకా మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కంద గౌడ్, నిక్షిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట నుంచి, ఇంకా ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత్రాజ్, సునీతరాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి, మరి వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెజ్జానికి ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: జనరంజని వింటున్నారు. స్టూడియోల సమయం 8 గంటలు దాటి 40 నిమిషాలు అవుతుంది. మాకోసం ప్రేమ చిత్రం నుంచి పాట వినిపించండి అంటూ అడుగుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాన్యిక, మూర్తి, మంగమ్మ, విల్సన్ గార్డెన్ బెంగళూరు నుంచి, భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి ఎలగందుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ్, గుణ, మరింకా రాధా హైదరాబాద్ నుంచి. ప్రేమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: జనరంజన్లో రాజకోట రహస్యం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సత్యజ్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వారి కుటుంబ సభ్యులు. ఇదే పాటను కోరిన శ్రోతలు, ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ, లీలా, చందానగర్ నుంచి మరి మీరందరి కోసం రాజకోట రహస్యం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం. గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం విజయకృష్ణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: శ్రోతలు జనరంజన్ వింటున్నారు. మా కోసం చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు రవికుమార్, రమాదేవి, భాను, మల్కాజ్గిరి నుంచి, ఇంకా ఉగాయి రమేష్, వకలాదేవి, విజయ్ కుమార్, జ్యోత్స్నాదేవి, అలక్పూరి కొత్తపేట నుంచి, అలాగే అడ్డగుట్ట నుంచి పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, వారి కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ గీతం, సంగీతం కేవి మహాదేవన్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: జనరంజన్ వింటున్నారు. క్రిమినల్ మూవీ నుంచి తెలుసా మనసా పాటను వినిపించండి అంటూ జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, ఇంకా మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుంచి మానస మాధురి మహాలక్ష్మి మాధవి, చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు వాణి రవి, రాయగిరి విలేజ్ నుంచి మాదాసు సత్యనారాయణ కవిత, వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం.

శ్రోతలు జనరంజని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:00. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. చేవెళ్ల మల్కాపూర్ గ్రామం వద్ద ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి హైదరాబాద్ బీజపూర్ హైవే పనులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ చేరుకున్న మంత్రి ఆధునీకరణ పనులు జరుగుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. లక్నోలో తన 3 రోజుల పర్యటనలో భాగంగా చివరిదైన ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండస్ట్రీ కాంక్లేవ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పీఎం సేతు యోజన కింద ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ది, ఎంటర్ప్రెన్యూర్షిప్, వృత్తి విద్యకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఈ ఏడాది జూలై నాటికి పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మసేద్యం పరిధిలోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. హిందుత్వం అనేది ప్రతి మానవుని గౌరవాన్ని గుర్తిస్తుందని, ఒకే సత్యానికి దారితీసే వివిధ మార్గాలను అంగీకరిస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. న్యూయార్క్లో జరిగిన వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ మత నాయకుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారతదేశంలో ముస్లింలకు చోటు ఉండకూడదని నమ్మే హిందువు హిందువు కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్పై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలపై సీబీఐ విచారణ లేదా కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ బీజేపీ డిమాండ్ చేసింది. రహమత్ బేగ్ను క్రమశిక్షణ రాహిత్యం కింద పార్టీ నుంచి తొలగించడం మాత్రమే సరిపోదని బీజేపీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకుంటారు. ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమం తెలుగు అనువాదాన్ని వినవచ్చు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. హైదరాబాద్లో జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10:50కు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 10 గంటలు దాటి 4 నిమిషాలు. భారతరత్న ఒక జాతి కృతజ్ఞత గాథ ప్రత్యేక ధారావాహిక వింటారు. 3వ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: మనుషుల మనసులను తీర్చిదిద్దడానికి ఆధ్యాత్మికత ఎంత అవసరమో, కోట్లాది మంది ప్రజల కడుపు నింపడానికి, కరువును పారద్రోలడానికి, నదులను మళ్లించి దేశాన్ని పారిశ్రామికంగా నిలబెట్టడానికి సాంకేతిక నైపుణ్యం అంతకంటే అవసరం అని నమ్మిన మహనీయుడి కథ ఇది.
3: తెలుగు నేల, నెల్లూరు జిల్లా.

0: మోక్షగుండం గ్రామానికి చెందిన పూర్వీకుల రక్తాన్ని పంచుకొని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన అపర ఇంజనీరింగ్ మాంత్రికుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీ అందరికీ సాదర స్వాగతం.
1: అది 1861 సెప్టెంబర్ 15వ తేదీ. అప్పటి మైసూర్ రాజ్యంలో ఉన్న ముద్దేనహల్లి అనే ఒక చిన్న గ్రామం. శ్రీనివాస శాస్త్రి, వెంకట లక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు. వారి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సరిహద్దులో ఉన్న మోక్షగుండం గ్రామం నుండి మైసూరు ప్రాంతానికి వలస వచ్చారు. అందుకే వారి ఇంటి పేరు మోక్షగుండం అయింది.
0: విశ్వేశ్వరయ్య గారి తండ్రి శ్రీనివాస శాస్త్రి, ఆయన సంస్కృత పండితుడు. అయితే విశ్వేశ్వరయ్య గారికి కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వారి తండ్రి అకాల మరణం చెందారు. నిరుపేద కుటుంబం, పూట గడవడమే కష్టమైన పరిస్థితి. కానీ తండ్రి నేర్పిన నైతిక విలువలు, తల్లి వెంకటలక్ష్మమ్మ గారి క్రమశిక్షణ ఆయనను అధైర్యపడనీయలేదు.
1: చదువుకోవాలనే కసి ఆయనను బెంగళూరు వైపు నడిపించింది. బెంగళూరులోని సెంట్రల్ కాలేజీలో చేరినప్పుడు చదువుకోవడానికి భోజనానికి డబ్బులు లేక ఒక ధనిక కుటుంబంలో పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెప్తూ ఆ ఇంట్లోనే ఒక చిన్న గదిలో ఉంటూ చదువు కొనసాగించారు. వీధి దీపాల వెలుగులో కూర్చొని ఆయన రాత్రింబగళ్ళు శ్రమించేవారు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1881లో అత్యుత్తమ మార్కులతో బిఏ పూర్తి చేశారు.
2: మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారండి. అతనికి చదువుకునే రోజుల్లో తండ్రి మరణించాడు. తల్లి పాపం పెంచేది ఒక నిజాయితీగా, ఒక డిసిప్లిన్ గా మేనమావల ఇంట్లో చదువుకుంటూ ఒక చిన్న ఇంజనీరింగ్ చిన్న పనిలో చేరి చివరికి భారతరత్న స్థాయికి ఎదిగాడు. ఆయన జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలో తాను ఏనాడు కూడా పొరపాట్లు చేయలేదు, తన వాళ్ల స్వలాభం కోసం తప్పుడు పనులు చేయలేదు. ఒకసారి ఆయన మేనల్లుడికి ఉద్యోగం కావాల్సి వస్తే పలానా వాళ్ళకి చెప్పండి అన్నాడు. నేను చెప్పను అన్నాడు. అందరూ అడిగారు నువ్వు ఇంత పొజిషన్లో ఉన్నావు చెప్పొచ్చు కదా అంటే అప్పుడు ఆయనకు లెటర్ రాసిచ్చాడు. దిస్ బాయ్ హ్యాపన్ టు బి మై నెవ్యూ. ఇతను పాలిటెక్నిక్ చదివాడు. మీకు నచ్చితే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే తక్షణం పంపేయండి. ఒక విషయం నేను చెప్పగలను అతని గురించి, ఐ కెన్ ఎష్యూర్ హిస్ ఇంటెగ్రిటీ బట్ నాట్ ద ఎఫిషియన్సీ. వాడు నిజాయితీగా అయితే ఉండగలడు, బట్ ఆ పని చేయగలడో లేదో మీరు చూడండి.
0: విశ్వేశ్వరయ్య గారి గణిత ప్రావీణ్యాన్ని, ఏకాగ్రతను గుర్తించిన మైసూరు దివాన్ ఆయనకు పూణేలోని ప్రసిద్ధ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరడానికి ఆర్థిక సహాయం అందించారు. పూణే వెళ్లిన విశ్వేశ్వరయ్య గారు పగలు రాత్రి తేడా లేకుండా సివిల్ ఇంజనీరింగ్ మెలకువలను శోధించారు. 1883లో జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల్లో ఆయన బొంబాయి ప్రెసిడెన్సీ పరిధిలోనే మొదటి స్థానంలో నిలిచారు. అప్పట్లో నిబంధనల ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన వ్యక్తికి బ్రిటిష్ ప్రభుత్వపు బొంబాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ PWDలో నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగం లభించేది. అలా 23 ఏళ్ల వయసులో ఆయన బ్రిటిష్ సర్వీసులో ఇంజనీరుగా అడుగుపెట్టారు.
1: బొంబాయి ప్రెసిడెన్సీలో చేరిన కొత్తలోనే ఆయనకు ఒక అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ అప్పగించబడింది. అది ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న సింధ్ ప్రాంతంలోని సుఖూర్ ఖాన్పూర్ ఎడారి ప్రాంతం. అక్కడ తీవ్రమైన నీటి కొరత ఉండేది. సింధు నది పక్కనే ప్రవహిస్తున్న ఆ బురద నీటిని తాగునీరుగా మార్చడం బ్రిటిష్ ఇంజనీర్ల వల్ల కాలేదు. విశ్వేశ్వరయ్య గారు అక్కడికి వెళ్లారు. నది ఒడ్డున ఇసుక పొరలను వడపోత సాధనంగా వాడుతూ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ అనే సరికొత్త సాంకేతికతను రూపొందించారు. నది నీరు స్వభావ సిద్ధంగా ఇసుక పొరల్లోంచి వడకట్టబడి నిర్మలమైన తాగునీరుగా పంపుల ద్వారా నగరానికి చేరుకుంది. ఈ ఆవిష్కరణతో ఆ ఎడారి ప్రాంత ప్రజలు ఆయనను దేవదూతలా భావించారు. బ్రిటిష్ ఉన్నతాధికారులు ఆయన మేధస్సుకు ఆశ్చర్యపోయారు.
0: 1903వ సంవత్సరంలో విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. పూణే సమీపంలోని ఖడక్వాస్లా జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు, వరదలు వచ్చినప్పుడు ఆనకట్ట తెగిపోకుండా కాపాడేందుకు ఆయన ఆటోమేటిక్ బ్లాక్ సిస్టమ్ గేట్స్ను కనుగొన్నారు. ఈ గేట్ల ప్రత్యేకత ఏంటంటే, జలాశయంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరగానే మానవ ప్రమేయం లేకుండానే నీటి ఒత్తిడి ఆధారంగా గేట్లు స్వయంచాలకంగా తెరుచుకుంటాయి. వరద నీరు బయటికి వెళ్లగానే మళ్లీ మూసుకుపోతాయి. ఈ పేటెంట్ డిజైన్ ద్వారా విశ్వేశ్వరయ్య గారు కోట్ల రూపాయల రాయల్టీ సంపాదించవచ్చు. కానీ

0: ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒకటే కోరారు, నా ఆవిష్కరణ వల్ల దేశ ప్రజలకు మేలు జరిగితే అంతే చాలు, నాకు పైసా రాయల్టీ వద్దు, ఈ సాంకేతికతను ఉచితంగా వాడుకోండి అని. ఆ తర్వాత గ్వాలియర్లోని టైగ్రా డ్యాంకు కూడా ఈ గేట్లనే అమర్చారు.
1: 1908 సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ నగరం ఒక ఘోరమైన విపత్తును చూసింది. మూసీ నదికి వచ్చిన మహోగ్రమైన వరదల వల్ల నగరంలోని సగానికి పైగా ఇళ్ళు కొట్టుకుపోయాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నిజాం ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. హైదరాబాద్ నగరాన్ని వరదల నుండి కాపాడడానికి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య గారిని ప్రత్యేక సలహాదారుగా ఆహ్వానించారు. విశ్వేశ్వరయ్య గారు నగరమంతా పర్యటించి మూసీ, దాని ఉపనదుల ప్రవాహాన్ని అధ్యయనం చేశారు. ఆయన అందించిన ప్రణాళిక ఆధారంగానే నగరానికి ఎగువన రెండు భారీ జలాశయాలు నిర్మించబడ్డాయి. అవే గండిపేటలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్. అంతేకాదు హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థను, వరద నీటి కాలువలను అత్యంత శాస్త్రీయంగా రూపకల్పన చేసింది కూడా ఆయనే. ఆ రోజు ఆయన వేసిన పునాదే కారణం.
0: 1912 విశ్వేశ్వరయ్య గారు మైసూర్ రాజ్యానికి దివాన్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో మైసూర్, మండ్యా ప్రాంతాలు నిరంతర కరువుతో అలమటించేవి. కావేరీ నది నీరు సముద్రంలో కలిసిపోతోంది తప్ప రైతుల పొలాలకు దక్కడం లేదు. విశ్వేశ్వరయ్య గారు కావేరీ నదిపై ఒక బృహత్తరమైన ఆనకట్టను నిర్మించాలని సంకల్పించారు. అదే కేఆర్ఎస్ డ్యాం, కృష్ణరాజ సాగర్ డ్యాం. అప్పట్లో అది ఆసియా ఖండంలోనే అతిపెద్ద జలాశయం. ఈ ప్రాజెక్టును మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా మైసూర్ ఖజానాలో నిధులు లేవు. కానీ విశ్వేశ్వరయ్య గారు వెనక్కి తగ్గలేదు. మైసూర్ మహారాజా కృష్ణరాజ ఒడియార్తో మాట్లాడి రాజకుటుంబపు బంగారాన్ని, వజ్రాలను తాకట్టు పెట్టి మరీ నిధులు సమీకరించారు. సిమెంట్ అందుబాటులో లేకపోతే మట్టి, సున్నపు మిశ్రమంతో చేసే సుర్కీని ఉపయోగించి ఆ రాతి డ్యామ్ను పూర్తి చేశారు.
1: ఈ కేఆర్ఎస్ డ్యాం వల్ల లక్షలాది ఎకరాల ఎడారి భూములు పచ్చని పంట పొలాలుగా మారాయి. మండ్యా జిల్లా చక్కెర నగరంగా రూపాంతరం చెందింది. అందుకే అక్కడ ప్రతి ఇంట్లో విశ్వేశ్వరయ్య గారి ఫోటో దేవుడి పటంతో పాటు కనిపిస్తుంది. విశ్వేశ్వరయ్య గారు కేవలం సివిల్ ఇంజనీర్ మాత్రమే కాదు, గొప్ప వ్యూహకర్త. ఇండస్ట్రియలైజ్ ఆర్ పెరిష్ అనేది ఆయన నినాదం. మైసూర్ దివాన్గా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలోనే అత్యంత ఆధునిక రాజ్యంగా మార్చారు. ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ వర్క్స్, ఇప్పుడు విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, మైసూర్ సబ్బుల కర్మాగారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బెంగళూరు ఏరోస్పేస్ కంపెనీ, మైసూరు విశ్వవిద్యాలయం, ఇలా ఇవన్నీ ఆయన స్థాపించిన కొన్ని దిగ్గజ సంస్థలు.
2: అంటే ఉద్యోగం ప్యాకేజీ, ఇంజనీరింగ్ అంటే ప్యాకేజీయా, ఇంజనీరింగ్ అంటే ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య. గోదావరి బ్రిడ్జి నుంచి పెడుతుంటే మహానుభావుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఈ బ్రిడ్జి 20 ఏళ్లలో కూలిపోతుందని చెప్పాడు ఆయన. సౌండ్ను బట్టి, బ్రిడ్జి మీద పెడుతున్న రైలు సౌండ్ను బట్టి ఈ వంతెన 20-30 ఏళ్లలో కూలిపోతుందని డేటెస్ చెప్పాడు ఆయన. అది ఇంజనీరింగ్, అది ఇంజనీరింగ్. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఆ స్థాయికి మీరు ఎదగాలి.
0: విశ్వేశ్వరయ్య గారి సమయ పాలన, క్రమశిక్షణ ప్రపంచ ప్రసిద్ధం. ఆయన ఎప్పుడూ సూటు తలపాగాతో అత్యంత హుందాగా కనిపించేవారు. 100 ఏళ్ల వయసులో కూడా ఆయన వెన్నుముక వంచకుండా నిటారుగా నడిచేవారు. ఆయన జీవితంలో ఒక సుప్రసిద్ధ సంఘటన జరిగింది. అదేమిటంటే ఆయన మైసూర్ దివానుగా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి తన ఇంట్లో ప్రభుత్వ కాగితాలు పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో టేబుల్పై ఒక చిన్న నూనె దీపం వెలుగుతోంది. రాత్రి 10 గంటలకు ఆఫీసు పని ముగిసింది. వెంటనే ఆయన ఆ దీపాన్ని ఆర్పేసి పక్కనే ఉన్న మరొక నూనె దీపాన్ని వెలిగించారు. పక్కనే ఉన్న స్నేహితుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఒక దీపం వెలుగుతుండగా దాన్ని ఆర్పి మళ్ళీ అలాంటి దీపాన్నే ఎందుకు వెలిగించారు అని. దానికి విశ్వేశ్వరయ్య గారు నవ్వుతూ, ఇంతసేపు నేను వెలిగించిన దీపంలో నూనె మైసూర్ ప్రభుత్వ ఖజానాది, ఎందుకంటే నేను ప్రభుత్వ పనిచేశాను. ఇప్పుడు నేను చదవబోయేది నా సొంత పుస్తకం, కాబట్టి నా సొంత డబ్బులతో కొన్న నూనె ఉన్న దీపాన్ని వాడాలి. ప్రభుత్వ ఆస్తికి, సొంత ఆస్తికి మధ్య ఆయన పాటించిన ఆ నైతికత నేటి సమాజానికి మహాపాఠం.
1: 1955 స్వతంత్ర భారతదేశం ఆయన అందించిన అసమాన సేవలకు గాను అత్యున్నతమైన భారతరత్న పురస్కారంతో సత్కరించుకుంది. ఆ సమయంలో ఆయన వయసు 94 ఏళ్లు. 1960 సెప్టెంబర్

0: 15న ఆయన 100వ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా బెంగళూరు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు. ఆ సందర్భంగా నెహ్రూ గారు మాట్లాడుతూ, విశ్వేశ్వరయ్య గారు కేవలం ఒక ఇంజనీర్ కాదు, ఆధునిక నవ భారత నిర్మాణానికి కలలు కని వాటిని నిజం చేసిన స్వప్న శిల్పి అని కొనియాడారు. ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 15వ తేదీని భారతదేశం ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ డేగా సగర్వంగా జరుపుకుంటుంది. 1962 ఏప్రిల్ 14న తన 101వ ఏట ఈ అపర భగీరథుడు ప్రశాంతంగా కనుమూశారు.
1: వృత్తిపరమైన నిబద్ధత, శ్రమ సౌందర్యం, కర్మయోగం, పనియే దైవం, ఆ పనిలో ఖచ్చితత్వమే మన దేశభక్తి అని ఆయన తన 101 సంవత్సరాల సార్థక జీవితం ద్వారా నిరూపించారు.
0: భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథలో మనం భౌతిక నిర్మాణ విజ్ఞానం నుండి స్వతంత్ర భారత రాజకీయ ప్రజాస్వామ్య పునాదుల వైపు అడుగులు వేయబోతున్నాం. వచ్చేవారం మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రి.
1: స్వాతంత్ర పోరాటంలో దశాబ్దాల పాటు జైలు జీవితాన్ని గడిపి ఆధునిక భారతదేశ విదేశాంగ విధానానికి, పంచవర్ష ప్రణాళికలకు, ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలకు ఊపిరులుదిన నవభారత దృశ్యశిల్పి, 1955లోనే భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ప్రజాస్వామ్య ధృవతార పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వచ్చేవారం నెహ్రూ గారు దేశానికి అందించిన ప్రజాస్వామ్యం, శాస్త్రీయ సోషలిజం గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ ప్రత్యేక ధారావాహిక విన్నారు. మూడవ భాగం శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నీలేమల సమయం 10 గంటలు దాటి 21 నిమిషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 10 గంటలు దాటి 22 నిమిషాలు అవుతుంది. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2000 నుండి 2010 మధ్య విడుదలైన తెలుగు చిత్రాల్లోని పాటలు వినాలనుకుంటే మీ వివరాలు మీ పాటల వివరాలతో పాటు మా వాట్సాప్ నెంబర్ 0402324085 నెంబర్కి సందేశం పంపండి. ఆదివారం పూట మా కోసం మంచి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాన్ జైనుద్దీన్, అబేద అయేషా, ఇంకా ఎం వెంకటేష్ నందిపేట నుంచి ఆర్ గణేష్, లిఖిత, యక్షిత్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమ్రాష్, రాజాజీనగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రామాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, సాయి, మన్విత వీరు. గీతానగర్ నుంచి ఇంకా భిక్షపతి, పద్మ, విఘ్నేష్, సహస్, కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామం నుంచి, నర్సాపూర్ నుంచి ఆడప్ శంకర్, చిన్మయ్ వీరందరూ అడుగుతున్నటువంటి పాట ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఒకరికొకరు మూవీ చిత్రం నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్, దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి ఒకరికి ఒకరు మూవీ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం మీ అందరి కోసం. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO

0: CPRO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇంద్ర చిత్రంలోనే పాట వినిపించండి అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, నిజామాబాద్ నుంచి రాజేందర్, అరుణ, మహేష్, చగనంపల్లి, నిజామాబాద్ నందిపేట నుంచి నందిని, నరేష్ స్నేహిత, స్నేహాన్ష్, ఇంకా షాలపల్లి విలేజ్ జఫర్గఢ్ మండలం జనగాం నుంచి శరత్ అడుగుతున్నారు. ఇంద్ర చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట, రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324082 మీ వివరాలతో పాటు పాట వివరాలను పంపించండి. వర్షం మూవీ నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ సుప్రియ, ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా, వనపర్తి నుంచి లాస్య, శ్రీమోక్ష, శ్రీ కార్తిక్, మను, ఎం రామయ్య వీళ్ళందరూ అడుగుతున్నటువంటి పాట వర్షం చిత్రం నుండి అద్నాన్ స్వామి, సునీతారావు పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. చిరుత మూవీ నుంచి పాట ప్లే చేయండి అంటూ ఇబ్రహీంపట్నం ఆదిభట్ల, గోపికృష్ణ, ఉమావతి, అలాగే వేణుగోపాల్, సాయిరాణి నందిపేట నుంచి, సంగీత, శ్రావణ్ కుమార్ యాదవ్ లంగరౌస్ నుంచి, ఇంకా సీఎం రోడ్ ఆటో నగర్ నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభ, శ్రీ సుధీర్, రవి, సునీత, మరి వీరందరి కోసం చిరుత మూవీ నుండి కేకే సునీత పాడిన పాట, రచన కందికొండ, సంగీతం మణిశర్మ.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి.

ఆకాశవాణి సమయం 10:55 అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం తెలుగు అనువాదం వింటారు.

0: नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा।
2: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है। टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें। कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है। यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है। आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है।
1: ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
3: आकाशवाणी ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
4: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే, కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
5: సార్ నమస్కారం అండి.
4: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
5: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే, నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత ఎంబీఏ చేశాను, తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
4: బాగుంది కృష్ణ గారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
5: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు.

0: వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
1: కృష్ణ గారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
0: అలానే.
1: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు?
0: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? వారు ఎలా ప్రణాళిక చేశారు? రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది? ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచనా విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850 ప్రాంతంలో వారి పొరుగురాజులు వారి సామ్రాజ్యంపై దాడి చేశారు. వారి రాజు అంటే త్రిభువన్ మహాదేవి భర్త ఆ యుద్ధంలో అమరవీరుడయ్యాడు. దీని కారణంగా సామ్రాజ్యం చాలా వరకు కుదించుకుపోయింది. దాని అధిపతులు, నాయకులు సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లటం ప్రారంభించారు. అప్పుడు త్రిభువన్ మహాదేవి అధికారం చేపట్టారు. ఆమె భారతదేశ చరిత్రలో మొట్టమొదటి స్వతంత్ర పాలకులలో ఒకరిగా నిలిచారు. ఆమె ప్రభుత్వాన్ని స్థిరపరచడమే కాకుండా దాన్ని చాలా శక్తివంతంగా రూపొందించారు. ఎంతగా అంటే ఆ తరువాత 100 సంవత్సరాల పాటు ఆ వంశం కళింగ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని పరిపాలించింది. కాబట్టి చరిత్రలో నేను కలవాలనుకుంటున్న 3 ఆసక్తికరమైన వ్యక్తులు వీరే సార్.
1: చాలా బాగుంది కృష్ణ గారు, మీరు ఇప్పుడు చరిత్రలో జీవిస్తున్నట్టు అనిపిస్తోంది. మీరు పూర్తిగా అందులో లీనమైపోయారు. నేను కూడా మీ వెబ్సైట్ని ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాను. నాకు బాగా నచ్చిన అంశం లేదా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనిపించిన అంశం ఏంటంటే మీ సైట్లో ప్రజలు దిద్దుబాట్లు, సూచనలు చేయటానికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఒక ట్యాబ్ ఉంది, నిర్మాణాత్మకమైన అభిప్రాయాలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండటం ఒక ముఖ్యమైన విజయం. మీరు ప్రజల నుంచి సూచనలు స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
0: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు 2 రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని

0: అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేం దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
1: కృష్ణగారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా.
0: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
1: సరే కృష్ణగారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణగారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్ అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం

0: అరద్దేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు మిత్రులారా. పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ గారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారికి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన 3 పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళా వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా. అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో

పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికెట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వేసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వేసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో వేలాది గ్లాడియోలస్ మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలు జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని
దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది.

కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాలని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాలుపంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య, ప్రీమియం మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు, అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది. మిత్రులారా, తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధరలు లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటక

లోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిమణులు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్

0: అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, నాయక్ ది హీరో, సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను. మిత్రులారా, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడడం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు, అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సమయం 12:07. ఇప్పుడు వినండి ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువ రైతు శ్రీ కర్ణ వరదారెడ్డి గారి అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపీశెట్టి సంభాషణ. ఈ కార్యక్రమం వినే ముందుగా ఒక దేశభక్తి గీతం విందాం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం తమ 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం వెలిదండ్ల గ్రామానికి చెందిన శ్రీ కర్ణ వరదారెడ్డి ఉరుఫ్ వరదరాజులు గారి గురించి, వారు అనూహ్యంగా రాయలసీమ ప్రాంతంలో అవకాడో పంట సాగు చేసి ఎకరానికి 4 టన్నుల అవకాడో పండించగలిగారని వారిని కొనియాడడం జరిగింది. మరి వరదరాజు గారు ఏ ఏ పద్ధతులు అవలంబించారు, ఎలా ఇంతటి విజయాన్ని సాధించగలిగారు అనే విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాము. వరదరాజు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారి నోట మీ పేరు వినిపించడం సంతోషకరం. ఈ విషయం పట్ల మీరెలా అనుభూతి చెందుతున్నారు?
2: నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన నోటి ద్వారా మన పేరు వినడం ఎంతో శుభసూచకం.
1: సాధారణంగా చల్లని ప్రాంతంలోనే పెరిగే ఈ విదేశీ పంట అవకాడో, మరి తీవ్రమైన ఎండలు ఉండే రాయలసీమ, అందులోనూ కడప జిల్లాలో అవకాడో పంటను సాగు చేసి మీరు ఆదర్శంగా నిలిచారు. మోదీ గారు ప్రస్తావించిన దాని ప్రకారం దాదాపు 4 టన్నుల అవకాడో మీరు పండించగలిగారు. మరి మీ ఈ అవకాడో సాగు ప్రయాణాన్ని మా శ్రోతల కోసం వివరిస్తారా?
2: 10వ తరగతి మానేసి వ్యవసాయంలోనే కొనసాగుతా ఉన్నాను. దాదాపు 12 ఏళ్లగా వ్యవసాయం

0: లోనే నాటుపోట్లు చూశాను. ఏదైనా చేయాలని చెప్పేసి కలిందర, టమోటా, మిరప కొత్త కొత్తగా ప్రయత్నం చేసుకుంటా వచ్చాము. కానీ ఎంత ముందడుగు వేసినా వెనుకడుగుకే సాగుతా ఉన్నది. తర్వాత ఎందుకో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను. ఏం చేయాలని అర్థం కావట్లేదు. వ్యవసాయం అంటే వెనుకడుగు వెళ్ళిపోతా ఉంది. ఇంకా ఏదైనా గానీ దీంతోనే కొత్తగా చేయాలి, కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని చెప్పేసి అవకాడో అనేది విదేశీ ఫ్రూట్ మార్కెట్ లో మంచి డిమాండ్, మంచి ప్రోటీన్ ఫుడ్, కంపల్సరీ తీసుకుంటున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సరే, అలాగే కొంచెం యూట్యూబ్ ద్వారా మనం కూడా తీసుకుందాం కొంచెం డీటెయిల్స్. కొద్దిగా ప్రయాణాన్ని మొదలు పెట్టాను. మనకి పూర్తిగా బెంగళూరు ఏరియా, కర్ణాటక కూర్గ్ ఈ ఏరియాలో కొంచెం సాగు అవుతా ఉందనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింటే దాని నుంచి ప్రయాణం మొదలు పెట్టి మొట్టమొదటిగా ఫస్ట్ కూర్గ్ ప్రాంతం పోతే అక్కడ చెట్లు చూసాము. కానీ ప్రైవేట్ నర్సరీలను నమ్మలేక కొద్దిగా తీసుకోవాలన్నా వద్దు తెలియకోకుండా ఉండి, అప్పుడు వేరే అతను ఐఏహెచ్ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో అవకాడో సాగు చేస్తున్నారు, డెవలప్ చేస్తున్నారు మొక్క అని చెప్పారండి మనకి. సరే అని చెప్పేసి బెంగళూరు అవకాడో నర్సరీకి ఐఏహెచ్ఆర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అవునండి, అవకాడో మేము కూడా సాగు చేస్తున్నాం, కానీ దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మడికేరి,
1: కూర్గు.
0: కూర్గ్ ప్రాంతం మడికేరిలో. దీనికి మెయిన్ బ్రాంచ్ అక్కడే, డెవలప్ చేసేదంతా అక్కడే ఉంది. మీరు ఫర్దర్ గా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళండి అన్నారు. తర్వాత కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళానని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకి మురళీధర్ సార్ అని చెప్పేసి మన తెలుగు ఆయన ఉన్నారు, ఆయన కొంచెం బాగా మాట్లాడి దాని గురించి కొద్దిగా డీటెయిల్స్ అన్ని చెప్పి మనకి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేశారు. పూర్తిగా వాళ్ళు డెవలప్ చేసిన మొక్క అక్కడ రెడీగా ఉన్నాయి చూపించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు వస్తాయి రావా అనే డౌట్ కూడా ఉన్నాయి. సార్ కూడా అడిగాను, ప్రయత్నం చేయండి రావడం అయితే వస్తాయి అని చెప్పారు. ప్రయత్నం చేయాలని చెప్పేసి చేశాను.
1: అయితే రాయలసీమలో జనరల్ గా నీటి కొరత ఎక్కువ, మరి దాన్ని అధిగమించడానికి మీరు ఏ విధానం ఉపయోగించాలి?
0: మొట్టమొదటిగా మనకి వాటర్ కూడా చాలా కావాలి అవకాడోకి. మనకు కూడా వాటర్ ఉన్నాయి కానీ అంతంత మటుకు, ప్రతి వెదర్ రిపోర్ట్ కి మనం వాటర్ అయితే ఇవ్వలేమని మనకు కూడా అర్థమైంది. కానీ కొంచెం మెయింటెనెన్స్, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తే వాటర్ ఎక్కువ అవసరం అనేది మనకి చాలా రైతులకు తెలుసు. ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తే వాటర్ చాలా తక్కువ పడతాయి, ఎందుకంటే ఈ రూట్ మనకు బాగుంటుందని చెప్పేసి ఆర్గానిక్ పద్ధతిలోనే మనము వాటర్ తక్కువగా ఇచ్చుకుని ఉన్నా కానీ వాటర్ మేనేజ్ చేయొచ్చు అని తెలిసి అక్కడ ఉన్న ప్లాంట్ తీసుకొని వచ్చి మనం నాటి ఆర్గానిక్ పద్ధతిలోనే గడ్డి వేయడం, వేరే దగ్గర తేమ శాతాన్ని నిల్వ ఉంచడం, గాలి తగలకోకుండా చేయడం అని తీసుకుంటూ వచ్చాము సార్. అవకాడో రాదు అని ప్రతి ఒక్కరు చెప్పారు, చాలా మంది అన్నారు రాదు రాదు, అయినా నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని. కానీ ఎందుకో నమ్మకం అయితే ఉంది సార్ నాకు.
1: మీరు అన్నట్టు అందరూ నిరాశపరిచినప్పటికీ సంప్రదాయ పంటలు వేసి నష్టపోయే కంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి వాణిజ్య పంటలను ఎంచుకొని లాభం గడించాలని మీరు ప్రయాణం కొనసాగించారు. అయితే ఇప్పుడు ఈ పంట ద్వారా ఎకరాకు మీకు సుమారు ఎంత నికర ఆదాయం లభించిందని చెప్పగలరు?
0: ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం లోకల్ గానే అమ్మాం సార్, లోకల్ గా 190 రూపీస్
1: పర్ కేజీ. ఓకే.
0: బెంగళూరు మార్కెట్ బయట చెన్నై మార్కెట్ అంతా చాలా కాస్ట్ ఉన్నా కానీ మన దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్లారు సార్.
1: అంటే ఇప్పుడు సుమారు ఎకరాకు ఒక 5 లక్షలు వేసుకోవచ్చా?
0: ఎకరాకు వేసుకోవచ్చు సార్. ఎటువంటి ఇంకా ఫస్ట్ ఇయర్ మనకి 4 టన్స్ వచ్చిందంటే రాబో ఇంకా 20 ఇయర్స్ దీని లైఫ్ సార్, ఎటువంటి సమస్య లేదు సార్. ఆదాయం పరంగా సమస్య లేదు, కానీ ఇయర్లీ వన్ క్రాప్ మాత్రమే. టెన్షన్ లేకోకుండా పంట తీయాలనుకుంటే అవకాడో నంబర్ ఉంది సార్.
1: బాగుంది. అయితే సరైన పంటను ఎంచుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే రాయలసీమ లాంటి ప్రాంతంలోనూ కోటీశ్వరులు కావచ్చని రైతు వరదారెడ్డి నిరూపించారు అని మోదీ గారు ప్రశంసించారు. అలాగే మీలాగే మీ బాటలో సాగాలనుకున్న యువ రైతులకు కానీ రైతు సోదరులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ప్రతి ఒక్కరికి సార్, మన ఇండియాలో చాలా మంది సఫర్ అవుతున్నారు సార్, వ్యవసాయంగా కానీ యూత్ కానీ ఏం చేయాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయంలో ఏదైనా నమ్మకంగా తీస్తే నంబర్ 1 మార్కెట్ చేసుకోగలం. ఏదైనా కానీ ధైర్యం ఉండాలి సార్, చాలా మంచి మార్కెట్ సార్. అవకాడో మంచిదే. యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి, వెనుకడుగు లేకోకుండా.
1: చాలా మంచి విషయం చెప్పారు వరదారెడ్డి గారు.
0: ఓకే
1: గౌరవ
0: సార్.
1: ప్రధాని గారు ప్రస్తావించినట్టు మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధైర్య సాహసే లక్ష్మి అని మీరు అంటున్నట్టుగా మీ నుంచి మరింత మంది యువకులు మిగిలిన రైతులు ఆదర్శంగా తీసుకొని పంటల్లో కూడా మరింత ఆదాయాన్ని

0: తెచ్చుకోవాలని, ఈ విధంగా భారతదేశం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మరింత మేళ్లు జరగాలని మోదీ గారు ఆశించినట్టుగా రైతులందరి ఆదాయం రెట్టింపు అయ్యే దిశగా మనందరం ప్రయాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు గౌరవ ప్రధాని గారి నోట మీ పేరు రావడం మా అందరికి కూడా సంతోషదాయకం. మీరు మరింత మందికి ఆదర్శప్రాయంగా నిలవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: మీరింతవరకు ఈ ఉదయం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 137వ మన్ కీ బాత్ సంచికలో ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని యువరైతు శ్రీ కర్ణా వరదారెడ్డి గారు అవకాడో సాగు చేస్తూ విజయం సాధించిన సందర్భంగా వారితో కార్యవర్ధి గోపిశెట్టి సంభాషణ విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం విబి స్టూడియోలో టైం 12:17 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్చి లక్ష్మి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చైతన్య స్ఫూర్తి టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. కళలు అంటే సంగీతం, నాట్యం, ఇక పండుగలు, సంప్రదాయాలు, ఆహారం, వేషధారణ, ఇవన్నీ ఒక దేశ ముఖ చిత్రాన్ని ప్రపంచానికి, ఒక రాష్ట్ర ముఖ చిత్రాన్ని దేశానికి పరిచయం చేస్తాయి. అలాగే ఒక ప్రాంతానికి కూడా ఇదే వర్తిస్తుంది. తమ సంప్రదాయ నృత్యమైన ధింస ప్రదర్శనతో మన దేశ ప్రధానిని మెప్పించడమే కాకుండా ఏకంగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు మన్యం ప్రాంతవాసులు. ధింస ఆదివాసి గిరిజనుల సంప్రదాయ నృత్యం. బాధ, సంతోషం, పండుగ, ఈవెన్ ఇంటికి స్నేహితులు వచ్చినా సరే వాళ్ళకి గుర్తొచ్చేది ధింసానే. యాక్చువల్గా ధింస పుట్టింది ఒడిశాలోని కోరాపూట్ జిల్లా గోండి తెగలోనైనా సరే కాలక్రమంలో ఉత్తరాంధ్ర, గిరిజన ప్రాంతాల్లో స్థిరపడిందని చెప్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చట్రాయపుట్టు గ్రామానికి చెందిన కిల్లి జానకమ్మ ఈ ధింస నృత్యానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించారు. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. థింసా నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మహిళలు సంప్రదాయ అడ్డుచీర కట్టి డప్పుల చెప్పులకు లయబద్దంగా ఆడటం థింసా నృత్యం. ఏకంగా 13,000 మంది మహిళలు ఒకే డ్రెస్ కోడ్తో సుమారు 8 ఎకరాల స్థలంలో చేతిలో నెమలి పెంచాలను ఆడిస్తూ ఒడియా గీతానికి లయబద్దంగా పాదం కలిపారు. గిన్నెస్ రికార్డుని సాధించారు. అండ్ అట్ ద సేమ్ టైం మన దేశ ప్రధానిని మెప్పించారు. సో సాంకేతికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ఎంత పురోగతి సాధించినా మన భారతదేశం తన మూలాలను, సంస్కృతి, సంప్రదాయాలను ఎప్పటికీ మర్చిపోదు అని ప్రపంచానికి చాటి చెప్పింది థింసా గిన్నెస్ రికార్డుతో. సమయం 12:30 కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137 సంచికలో ఆయన ఆకాశవాణి ద్వారా ప్రసంగించారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య దృఢమైన సంబంధాన్ని పెంపొందిస్తాయని కూడా ప్రధానమంత్రి చెప్పారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 734 పెరిగింది. మళ్లీ వరదలొచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఆ దేశ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువభర్ వికసిత్ భారత్ ప్రచారం వేగంగా ఊపందుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో 137 సంచికలో ఆయన ఈరోజు దేశ విదేశాల ప్రజలతో తన మనసులోని మాట పంచుకున్నారు. డ్రగ్స్ రహిత యువత, డ్రగ్స్ రహిత భారతం అనే లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక లాంఛనం కాదని, యువతతో సహా ఎంతో మంది ప్రజలు ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ యువత ఆరోగ్యం సంతోషం ఉజ్వల

0: మహిళల భవిష్యత్తు కోసం చేసిన సామూహిక సంకల్పం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: నషా ముక్త భారత్ కే లియే క్యా ఆప్ కోయి పవర్ఫుల్ స్లోగన్ బనా సక్తే హై కి హమారే యంగ్ మ్యూజిషియన్స్ ఐసే సాంగ్స్ బనా సక్తే హై జిన్ మే డ్రగ్ ఫ్రీ లైఫ్ కా మెసేజ్ హో, క్యా స్టూడెంట్స్ ఆర్ థియేటర్ గ్రూప్స్ దిల్ కో చూ లేనే వాలే షార్ట్ ప్లేస్ లిఖ సక్తే హై జిన్ మే డ్రగ్స్ కే ఖతరో కే సాథ్ సాథ్ ఉన్సే బహార్ నికల్నే కా రాస్తా భీ హో. హమారే దేశ్ మే బెహతరీన్ కంటెంట్ క్రియేటర్స్ కీ కమీ నహీ హై. మేరా ఆగ్రహ హై కి వే అలగ్ అలగ్ భాషాఓ మే ఐసా కంటెంట్ బనాయే జిస్సే ఇస్ దిశా మే సమాజ్ కో మదద్ మిలే.
0: మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ముంచెత్తదని, దాని పరిణామాలను మొత్తం కుటుంబం, సమాజం భరించాల్సి వస్తుందని ప్రధానమంత్రి అన్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించే వారిని, వ్యసనంతో పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత భారత్ కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని తీసుకురావాలని, డ్రగ్స్ రహిత జీవిత సందేశాన్ని చాటేలాగా పాటలు రూపొందించాలని యువ సంగీతకారులను మోదీ కోరారు. దేశంలో ప్రతిభావంతులైన కంటెంట్ క్రియేటర్లకు ఎలాంటి కొదవలేదని, సమాజానికి విషయంలో సహాయపడేలాగా వారు వివిధ భాషల్లో కంటెంట్ సృష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. యువత ముఖ్యంగా నషా ముక్త్ భారత్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అన్నారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఇస్ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా ముక్త్ యువా, డ్రగ్ ఫ్రీ ఇండియా. బహుత్ సారే లోగ్ విశేషకర్ హమారే యువా బహుత్ బడీ సంఖ్యా మే ఇస్కా హిస్సా బన్ రహే. ఆఖిర్ యహ భారత్ కే యువాఓ కీ హెల్త్, ఉన్కీ హ్యాపీనెస్ ఔర్ ఉజ్వల్ భవిష్య కే లియే హీ హమారా సామూహిక సంకల్ప హై.
0: పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు కొత్త శక్తిని పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ అంశంపై ఎంతగా చర్చ జరగాలో అంతగా జరగడం లేదని ఆయన అన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారులో సుమారు 46% మంది మహిళలే ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంతో అనుసంధానమై తమ వ్యాపారాలను విస్తరిస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
1: పీఎం స్వనిధి యోజన करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: పరిశుభ్రతకు ఒక అద్భుతమైన గుణం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఒక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజల సొంత నిబద్దతగా మారినప్పుడు అది ఆ ప్రాంత రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత దిశగా సాగుతున్న ప్రయత్నాలు నిరంతరం ప్రజలకు స్ఫూర్తినిస్తున్నాయని మోదీ చెప్పారు. నదీ తీరాలు, ఘాట్లతో సహా బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసేందుకు ఇతరులను ప్రేరేపించిన ఉత్తరప్రదేశ్లోని పట్వాయికి చెందిన ఆకాష్ రోహన్ల గురించి ఆయన మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. అలాగే శ్రీ అమర్నాథ్ యాత్ర గురించి ప్రస్తావిస్తూ అక్కడ 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను సేకరించి ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. నేడు దేశంలో ఆడపిల్లల స్వప్నాల ప్రయాణం భూమి నుంచి అంతరిక్షం వరకు ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అటువంటి కలలను పెంపొందించుకుంటున్న వేలాది మంది అమ్మాయిలను ప్రపంచ నలుమూలల నుంచి భారత్ ఒకచోటికి చేరుస్తోందని, ఈ కార్యక్రమానికి మిషన్ శక్తి షాట్ అని పేరు పెట్టామని, దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలు ఆవిష్కరణల రంగంలో ఉపగ్రహ సాంకేతికత నేర్చుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.
1: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा है.
0: పండుగలు, వేడుకలు కేవలం సంప్రదాయం నిలబెట్టడమే కాకుండా ఒకరితో ఒకరు కలుసుకునే అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. రాబోయే రోజుల్లో జన్మాష్టమి, విశ్వకర్మ పూజ వంటి అనేక ముఖ్యమైన పండుగలను భారత్ జరుపుకుంటుందని, త్వరలో దీపావళి కూడా వస్తుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే క్రమంగా ప్రారంభమవుతున్నాయని చెబుతూ ప్రధానమంత్రి, పండుగ సీజన్లో ప్రజలందరూ వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని ఈ రాత్రి 8 గంటలకు తిరిగి వినవచ్చు. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 734కి చేరింది. మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 2500 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. విపత్తు సంభవించిన తరువాత 5వ రోజు కూడా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చిత్రవనంలో 259, నవల్పరాసి తూర్పు జిల్లాలో 184, నవల్పరాసి పశ్చిమ జిల్లాలో 82, గోర్ఖా జిల్లాలో 58 మృతదేహాలు వెలికితీశారని నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. 85 మంది భద్రతా సిబ్బంది, 320 మంది విదేశీయులతో సహా మొత్తం 2498 మంది గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. బోటి కోషి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కొత్తగా వరద హెచ్చరిక జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. మరోవైపు ఈ వరద తర్వాత ఇప్పటి వరకు 108 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. 275 మంది భారతీయ పౌరులు, ఇతర దేశాల జాతీయత కలిగిన 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా ఇంకా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్లో ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష భవనంలో ఇద్దరు నాయకులు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన రంగాల్లో సహకారంపై సమీక్ష జరుపుతున్నారు. ఈ సందర్భంగా అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. అంతకుముందు ఈరోజు ఉజ్బెకిస్తాన్ యోగా ఫెడరేషన్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ భవనానికి చేరుకున్న ఆయనకు ఘనంగా లాంఛనప్రాయంగా స్వాగతం లభించింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు కేరళ చేరుకుంటారు. అలపూళలో జరిగే కేరళ కౌముది దినపత్రిక జూబ్లీ వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత పతనంతిట్ట జిల్లాలోని ప్రసిద్ధ అరణ్మూల పడవ రేసును ఉపరాష్టపతి ప్రారంభిస్తారు. ఈ సాయంత్రం తిరువనంతపురంలో ఓణం టూరిజం వీక్ వేడుకల గ్రాండ్ ముగింపు పరేడ్ను కూడా ఆయన జెండా ఊపి ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండే సాన్స్ సైకిల్ 85వ సంచికలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు పాల్గొన్నారు. బ్రిక్స్ సహకారంతో జాతీయ క్రీడా దినోత్సవ ప్రత్యేక సంచికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సైక్లింగ్ పౌరుల్లో బాగా ప్రాచుర్యం పొందిందని డాక్టర్ మాండవ్య అన్నారు. ఇది ఒక అద్భుతమైన వ్యాయామమని, కాలుష్యరహిత వాతావరణానికి, ట్రాఫిక్ రద్దీ సమస్యకు సమర్థవంతమైన పరిష్కారమని మన్సుఖ్ మాండవ్య చెప్పారు. టీ20 ఏషియా కప్ విమెన్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ జట్టు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈరోజు థాయిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 8:30 ప్రారంభమవుతుంది. హర్మన్ ప్రీత్ కౌర్ భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా స్మృతి మంధానా వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. నషా ముక్త్ భారత్ ఉద్యమం ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు కోసం దేశ యువత చేపట్టిన సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో చెప్పారు. పండుగలు సంప్రదాయాలు నిలబెట్టడమే కాకుండా ప్రజల మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్ వరదల్లో మృతుల సంఖ్య 734కి పెరిగింది. మళ్లీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం విబి స్టూడియోలో టైం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మి. బయట ఎలాగో వెదర్ కూల్గానే ఉంది, అంటే నేను స్టూడియోలో వచ్చేటప్పటికి అలాగే ఉంది, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. అందుకని ఒక మెస్మరైజింగ్ బెల్లడి విందాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం ఈట్ ఫిట్ కబుర్లు. ఓకేనా? స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఈట్ ఫిట్ టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇప్పుడంటే 30-40 ఇయర్స్ కే బీపీ, షుగర్, కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, కానీ ఎంత వయసు పైబడినా మన పెద్దవాళ్లు హెల్దీగా ఫిట్గా ఉండటం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. కానీ ఎందుకు అని ఆలోచిస్తే మాత్రం అర్థమైపోతుంది అప్పట్లో వాళ్ళు తీసుకునే హెల్దీ ఫుడ్ అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ అని. మాట్లాడుకుందాం పోషక ఆహార పదార్థాల గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ మెలడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

ద వారియర్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ మెలడీ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఈట్ ఫిట్ టైం. మరి మనం పోషక ఆహార పదార్థాల గురించి మాట్లాడుకున్నా, అలాగే మన పెద్దవాళ్ళు అప్పట్లో ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో చెప్పుకుంటే ముందుగా వచ్చేది రాగులు. ఎక్కువగా రాగితో తయారు చేసిన పదార్థాలు అంటే రాగి సంకటి, రాగి జావా, రాగి దోశ ఇలాంటివి అనమాట. వీటి వల్ల రుచితో పాటు శరీరానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా లభించేది. అంతేకాదండి బరువు కూడా పెరిగేవాళ్ళు కాదనమాట. మరి ఇంకా ఉన్నాయి రాగి ప్రయోజనాలు, తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

ఎస్, మస్తీ మస్తీ జిందగీ హే మస్తీ. వివి మీతో ఉంటే అలాగే ఉంటుంది కదా, ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు, మాటలు, పాటలు అన్ని వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, ఈట్ ఫిట్ టైం. మరియు పోషక ఆహార పదార్థాల్లో ముందుగా మనం రాగి గురించి, రాగి వల్ల ఉండే ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎముకల పుష్టికి అవసరమైన కాల్షియం, శరీరానికి బలాన్నిచ్చే ఐరన్ రాగి పిండిలో సమృద్ధిగా ఉంటాయట. వెయిట్ తగ్గాలనుకునే వారికి, షుగర్ కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంటారు పోషకాహార నిపుణులు. సో ఇప్పుడు మనకి రాగి పిండి అంటే మనం ఏమి ఇదిగా ఆలోచించక్కర్లేదు, టేస్టీ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ఎన్నో చేసుకోవచ్చు. సో సెర్చ్ చేస్తే దొరుకుతాయి మనకి ఏమేమి వంటలు చేసుకుంటే. సో అలా వంటలు మనం ప్రిపేర్ చేసుకుని తిన్నామనుకోండి, హెల్తీ అండ్ టేస్టీ కదా. మరి ఇంకా ఉన్నాయి పోషక ఆహార పదార్థాలు, చెప్తాను, వింటూ ఉండండి.

శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి ఒక మెస్పరైజింగ్ మెలడీ వినేసం సత్యయామిని వాయిస్లో భలే ఉంటుంది కదా పాట. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్. మరి పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్థాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాకే చెప్పుకున్నాం రాగి వల్ల ఉండే ఉపయోగాల గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బార్లీ. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందట, వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. అంతేనా, సెలీనియం, మెగ్నీషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇలా ఎన్నో పోషకాలు బార్లీలో ఉంటాయట. శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయట. ఇక హెల్తీ బ్రేక్ఫాస్ట్గా బార్లీ ఉప్మా బెస్ట్ ఆప్షన్ అనేది నిపుణుల మాట. అసలే ఉప్మా అంటే కొంచెం మనకి ఎలాగో అనిపిస్తుంది తినాలా అబ్బా ఉప్మా అనేది, కానీ ఈ బార్లీ ఉప్మా అయితే హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. సో మనము మనకి ఇష్టమనో లేకపోతే టేస్టీగా ఉంటాయనో అన్హెల్దీ థింగ్స్ ఎక్కువగా తింటూ ఉంటాం, కాబట్టి వాటిని కొంచెం మనం తగ్గించేసుకుని ఇలాంటి హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకుంటే హెల్దీగా, ఫిట్గా, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదా, ఏమంటారు?

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: సలలే

0: ట్యూన్ చేసుకోండి.
1: సమయం 1:12 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 కు షో టైంతో. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారతదేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని ఈరోజు ప్రసారమైన మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధానమంత్రి చెప్పారు. పండుగలు, ఉత్సవాల సందర్భంగా ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాలు తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ దేశం కోసం మాదక ద్రవ్యరహిత యువత అనే ప్రచారం వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తు కోసం మనందరి సామూహిక నిబద్దత అని చెప్పారు. ప్రధానమంత్రి తన మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం 137వ సంచిక ఈ ఉదయం ఆకాశవాణిలో ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనం దుష్ప్రభావాలు యావత్ కుటుంబం, సమాజంపై పడతాయన్నారు. ఈ బృహత్ కార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్ ఈ అభియాన్ ఈ సమయ పూరే దేశ్ మే తేజీ సే ఆగే బఢ్ రహా హై. ఇస్కా లక్ష్య బిల్కుల్ సాఫ్ హై, నషా

0: मुक्ति युवा, ड्रग फ्री इंडिया, बहुत सारे लोग विशेषकर हमारे युवा बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं। आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्जवल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है।
1: మన దేశ చరిత్ర గురించి వినూత్న రీతిలో భారత రాజ్య అనే వెబ్సైట్ ద్వారా ప్రచారం కల్పిస్తున్న ముంబైకి చెందిన కృష్ణ శేషాద్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెలిఫోన్లో మాట్లాడారు. చరిత్రను ఆసక్తికరంగా మారుస్తున్నానని చెప్పిన కృష్ణ శేషాద్రిని ప్రధానమంత్రి అభినందించారు. ఈ వెబ్సైట్ను ప్రజలందరూ సందర్శించి మన ఘనమైన చరిత్ర గురించి తెలుసుకోవాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తనతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని, ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని శేషాద్రి అన్నారు.
0: కృష్ణాజీ నమస్తే.
2: నమస్తే సార్.
0: భాయ్ ముజే పతా చలా హై నా ఆప్ టెక్ కి దునియా సే హో, నా ఆప్ హిస్టరీ టీచర్ హో, ఫిర్ భీ ఆప్నే టెక్నాలజీ కా ప్రయోగ కర్కే హిస్టరీ కి సైట్ బనా డాలీ, తో ముజే బహుత్ ఉత్సుకతా హై, సబ్ కైసే హువా?
2: ధన్యవాద్ సార్, ఆప్సే బాత్ కర్కే మేరా బహుత్ బడా సౌభాగ్య హై. సార్, మే బచపన్ సే ఇతిహాస్ మే హిస్టరీ మే బహుత్ ఇంట్రెస్ట్ థా. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆన్ హిస్టరీ, హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ మేరకో యే భీ లగ్తా థా కి హమ్ జైసే హిస్టరీ సిఖాతే హై ఉస్మే హమ్ బహుత్ ఇంప్రూవ్మెంట్ కర్ సక్తే హై, ఉస్మే హమ్ బహుత్ బదలావ్ లేకి ఆ సక్తే హై, హిస్టరీ కో ఏక్ కహానీ బనా కే లోగో తక్ పహుంచా సక్తే
1: హై. ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోని మిషన్ శక్తి శాట్ ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవడానికి, ఆవిష్కరణల రంగంలో పురోగమించడానికి అవకాశం పొందుతున్నారని ప్రధానమంత్రి వివరించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవమైన ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ప్రారంభమైందన్నారు. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్ష్యలోకి పంపించడానికి సిద్ధం చేస్తున్నారని తెలిపారు.
0: आपको यह जानकर गर्व होगा कि भारत ऐसे सपने देखने वाली दुनिया की हजारों बेटियों को एक साथ जोड़ रहा है. इस प्रयास का नाम है मिशन शक्ति सेट. इसके माध्यम से 108 देशों की 12,000 छात्राओं को सैटेलाइट टेक्नोलॉजी सीखने और इनोवेशन के क्षेत्र में आगे बढ़ने का अवसर मिल रहा.
1: పండుగలు, ఉత్సవాల సందర్భాల్లో ప్రజలు వోకల్ ఫర్ లోకల్ ను అనుసరించాలని, మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతివృత్తుల వారు, శిల్పకారులను గౌరవించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు. ఏ వస్తువైనా కొనే ముందు అవి భారతదేశంలో తయారయ్యాయో లేదోనని తెలుసుకోవాలని సూచించారు. ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు వోకల్ ఫర్ లోకల్ అనే నినాదానికి ప్రచారం కల్పించాలని ప్రధానమంత్రి కోరారు.
0: त्योहारों के इस मौसम में मैं एक बार फिर आपसे वोकल फॉर लोकल का आग्रह दोहराऊंगा. और वोकल फॉर लोकल का मतलब केवल मिट्टी के दिए खरीदना नहीं है, इसका विजन बहुत बड़ा है. हम अपने घर के लिए जो भी सामान खरीदते हैं उसे एक बार जरूर देख लें कि वो भारत में बना हो. भारत के आत्मनिर्भर बनने का मार्ग भारत में बनी चीजों पर गर्व करने से ही प्रशस्त होगा.
1: పీఎం స్వనిధి యోజన ద్వారా దేశంలోని మహిళా చిరు వ్యాపారులు కొత్త బలాన్ని పొందుతున్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు 46% మంది మహిళలే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారని తెలిపారు. వారికి ఉదాహరణగా ఘజియాబాద్కు చెందిన బబితా శర్మ, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు.
0: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं. गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
1: వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్లో ఈరోజు ప్రసారమైన ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జడ్పీ రోడ్డులోని

0: వేదిక్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 137వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట బీజేపీ అధ్యకులు రామచంద్రరావు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్నటువంటి పలువురు ఆకాశవాణికి తమ స్పందన తెలియజేశారు.
1: నా పేరు సబిరెడ్డి వెంకటరెడ్డి, వనపర్తి జిల్లా.
2: నువ్వకాడు పంట మంచి లాభదాయకంగా ఉంటుంది రైతులకు, తక్కువ నీటితోటి మంచి పంట వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
3: అనుష, మాది ములుగు జిల్లా. డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చేందుకు యువత కృషి చేయాలని సూచించడం చక్కగా అనిపించింది.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. అమృత్ భారత్ పథకంలో భాగంగా 25 కోట్ల రూపాయలతో చేపడుతున్న వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, నిర్ణీత గడువు కంటే 4 నెలల ముందుగానే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద ఆధునీకరిస్తున్నామని, కాజీపేట తర్వాత వికారాబాద్లోనే ప్రయాణికుల రద్దీ అధికమని పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ను 700 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నామని, 500 కోట్ల రూపాయలతో బుల్లెట్ రైలు సదుపాయాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు, సభ్యులు రాములు నాయక్, శోభన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం నిన్న ముఖ్యమంత్రితో భేటీ అయిన సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ వంతెనతో పాటు నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అంబర్పేట్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్లను కలిపే మూసారంబాగ్ వంతెన పనులు పూర్తి కావడంతో ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అంతరిక్ష సాంకేతిక పరిశ్రమ అభివృద్దికి మౌలిక సదుపాయాలతో స్పేస్ సిటీని అభివృద్ది చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిన్న హైదరాబాద్లో సర్క్యూట్, ధృవ స్పేస్, కాన్స్టెల్లీతో సహా 14 ప్రముఖ స్పేస్ టెక్ కంపెనీల సీఈఓలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ప్రారంభించాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వీబీ క్లాక్ లో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుగా ఒక పాట వినేద్దాం, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం ని. స్టే ట్యూన్డ్.

ఎంతైనా ఇలాంటి సూపర్ సాంగ్స్ వింటుంటే వచ్చే జోష వేరు కదా అన్నట్టు మీరు వింటున్నారు షో టైం ఆన్ వివిక్ భారతి 102.8 FM. వీక్ మొత్తం ఎదురు చూసేది వీకెండ్ కోసమే. హడావుడి లేకుండా రిలాక్స్ అవ్వచ్చు, ఇష్టమైన ఫుడ్ తినొచ్చు, సినిమా చూడొచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లాంగ్ డ్రైవ్ వెళ్లడమో లేదంటే దగ్గరలో ఉన్న పిక్నిక్ స్పాట్ వెళ్లడమో. లాంగ్ వీకెండ్ కాబట్టి బోల్డ్ అనే ప్లాన్స్ అందరికీ. డైలీ రొటీన్ నుంచి ఒక స్మాల్ చేంజ్, రిలాక్స్ ఎంతైనా అవసరమే కదా. అఫ్ కోర్స్ ఎంత బిజీగా ఉన్నా ఒక చెవి ఇటు పడేస్తారనుకోండి అందరూ మన వీబీని వినడానికి. మరి నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో? ఇక మొదలెడదామా షో టైంని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? మరోసారి వినండి క్వశ్చన్ కేర్ఫుల్గా. భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మంది అధికారులను అందించాయి? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 2042324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మరో మెస్మరైజింగ్ ఎవర్గ్రీన్ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

గోవింద గోవింద సినిమా నుంచి ఒక ఆల్ టైమ్ హిట్ సాంగ్ వినేసాం. ఇలాంటి పాటలు వింటుంటే నిజంగా మనం కొంచెం లోలో ఉన్నా సరే, లేదంటే రౌజీగా ఉన్నా సరే, ఏంటంటే బోరింగ్ అనిపించినా ఇలాంటి పాటలు వింటుంటే మొత్తం మెస్మరైజ్ అయిపోతాం, కూల్ అయిపోతాం అనమాట. అందుకే ఇలాంటి పాటలు అప్పుడప్పుడు వింటూ ఉండాలి. అంటే వివిధ భారతిని 102.FM ని ఎప్పుడు వింటూ ఉండాలి ఆకాశవాణి నుంచి. ఇక షో టైం ఇది. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను.

భారతదేశంలోని ఏ రాష్ట్రాలు సివిల్ సర్వీసెస్లో ఎక్కువ మంది అధికారులను అందించాయి అని? చాలామంది ఆన్సర్ పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నిజంగా ఎంత అప్డేటెడ్గా ఉన్నారనేది అర్థమవుతుంది. మరి వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. జగదీష్ యూసఫ్గూడ నుంచి, పద్మావతి శిల్పప్రసాద్ చంచల్గూడ హైదరాబాద్ నుంచి, జంగపేట నుంచి శ్యామలత, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, రాజన్నపేట నుంచి పోలపల్లి శ్రీనివాస్, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నుంచి, భూదన్ పోజపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, రామకృష్ణారెడ్డి గంగలూరు కర్ణాటక నుంచి, జోగులమ్మ గద్వాల నుంచి ఆనందరావు నర్సింహులు, జకరన్పాల నుంచి అరుణ రాజేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, అండ్ ద్రోణం రాజు, సూర్యశ్రీ కౌకూర్ నుంచి, కాకతీయ పాష ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి. ఆల్రెడీ మీ పేరు చదివేశాను సో అవసరం లేదు. అండ్ శివగంగానగర్ నుంచి ధనరాజ్ సునీత, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ టాప్ లిస్ట్లో ఉంది ఉత్తరప్రదేశ్. ఎంతమంది ఐపీఎస్ అధికారులని అందించిందో తెలుసా ఈ స్టేట్? 2500 మంది ఐపీఎస్ అధికారులు వచ్చారు ఇక్కడి నుంచి. ఇక నెక్స్ట్ సెకండ్లో ఉంది బీహార్. ఎంతమంది అంటే 1450 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ని అందించింది బీహార్. ఆ తర్వాత రాజస్థాన్ అంటే 1000 మంది అనమాట దాదాపు. ఆ తర్వాత తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు ఎక్కువగా సివిల్ సర్వీసెస్ అధికారులని మన దేశానికి అందించాయి. గ్రేట్ కదా నిజంగా. అందుకే క్వశ్చన్ అడగాలనిపించింది. అండ్ అఫ్కోర్స్ అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు పాట వినండి, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
1: ఆనందదాయకం. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి చక్క పాటలు వినేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెయిటింగ్ కదా, మీరు అడిగేస్తున్నాను. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్, ఎవరు? మరోసారి వినండి. ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్. సో మల్టీ టాలెంటెడ్ అనమాట. ఎవరు ఆలోచించక్కర్లేదని కూడా ఆన్సర్ చెప్పేస్తారనుకుంటున్నాను. మరి 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

ముఠా మేస్త్రి సినిమా నుంచి ఒక డాన్సింగ్ నంబర్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ఆర్జే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక హీరో, ఒక ప్రొడ్యూసర్ ఎవరు అని. ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు యాజ్ ఎక్స్పెక్టెడ్ అందరూ ఆన్ రైట్ ఆన్సర్ పంపించారు. వాళ్ళ పేరు చదివేస్తున్నాను. మహమ్మద్ జైన్ ఇద్దరు ఉంబడి నుంచి, జక్రన్పల్లి నుంచి అరుణ రాజేందర్, ఒక మేడుపల్లి నుంచి శ్రీకాంత్ తేజ, అండ్ రాము బల్కంపేట నుంచి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, సీతాఫల మండి నుంచి లిల్లీ, కనకారావు పెడన నుంచి, పొల్లపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, శ్రీనివాస్ పీర్జాదిగూడ నుంచి, అప్పలరాజు పెడన నుంచి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, జనకపేట నుంచి శ్యామలత శ్యామ్లాల్ సారీ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, గజ్వేల్ నుంచి శీల వెంకటేష్ సుగుణ, వనస్థలపురం నుంచి దోర్నల బాలరాజు, బిఎన్రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు, నెమ్మాని నుంచి వెంకటేశం లత, అండ్ ఇంకా వస్తున్నాయి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి సజ జానకి, బోధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత, అండ్ ఇంకొకరైతే పాట నేను వినిపిస్తున్నాను కదా, సో ఆ పాట సినిమా టైటిల్ కూడా రాస్తున్నారు. అవసరం లేదండి, జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే చాలు. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ హీరో నాని, నేషనల్ స్టార్ నాని గారు. సో అభిమానులు ఆత్మీయంగా పిలుచుకునే హీరో అనమాట. ఒక ఆర్జేగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఆ తర్వాత సినీ రంగంలోనికి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రవేశించారు, ఆ తర్వాత హీరోగా, ఆ తర్వాత ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారనమాట. సో హీరో నాని అంటేనే ఒక మంచి సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చాలా న్యాచురల్గా ఉంటుంది, నటన అండ్ సినిమాలు అండ్ ఆ సినిమాలోని క్యారెక్టర్స్ తీసుకునే స్టోరీలు కూడా. సో అందుకనే ఆత్మీయంగా అభిమానులు న్యాచురల్ స్టార్ అని పిలుచుకుంటారు. ఎనీవేస్ మరి రైటర్స్ని పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను, ఇంత చెప్పుకుని మనం నానిగారి సినిమా నుంచి పాట వినకపోతే ఎలాగా, వినద్దామా?

ఎప్పుడు ఎండ ఉంటుందో ఎప్పుడు వాన ఉంటుందో మనకైతే తెలియట్లేదు, కానీ ఇలాంటి పాటలు వింటుంటే మాత్రం జోష్ వచ్చేస్తుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్కి రెడీనా? మీరు అడిగేస్తున్నాను. మన సినీ పరిశ్రమలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, అంటే ముఖ్యంగా సినిమా మీద ఉండే ప్యాషన్ తోటి హీరోలు డైరెక్టర్లు అవ్వచ్చు, డైరెక్టర్లు హీరోలు అవ్వచ్చు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలు అవ్వచ్చు, డైరెక్టర్ చేసే వాళ్ళు కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ హీరోలు అవ్వచ్చు, ఇలా చాలా జరిగాయి మనకి. కాకపోతే కొన్ని విషయాలు మాత్రం అరుదుగా జరుగుతుంటాయి. అవేంటంటే, ఎన్నో ప్రముఖ సినిమాలు తీసిన నిర్మాతలు, అంటే ప్రముఖ నిర్మాణ సంస్థలు ఉండి సినిమాలు తీసిన నిర్మాతలు దర్శకులుగా మారే విషయాలు మాత్రం మనకి చాలా అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అలాంటి వాళ్ళని. మరి అలాంటి వాళ్ళలో ఒకరు ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు. సూర్య మూవీస్ బ్యానర్పై ఎన్నో అద్భుతమైన సినిమాలు మనకు అందించారు. సో ఆయన నిర్మాతగా మారి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి? ఒక సూపర్ హిట్ మూవీ ఇది, ఇంతకంటే క్లూ నేను ఇవ్వకూడదు. ఆలోచించండి, ఆన్సర్ స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం మాస్టర్ ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

ఇళయరాజు గారి మ్యూజిక్ వెస్టర్న్ క్లాసిక్ మిక్చర్. ఇక భానుప్రియ గారి డ్యాన్స్ చెప్పక్కర్లేదు, క్లాసికల్ డ్యాన్స్ అండ్ వెస్టర్న్ డ్యాన్స్ మిక్స్ చేశారు. అండ్ మీకు తెలుసా, ఈ పాట పిక్చర్ వేసినప్పుడు కెమెరా కంటే స్పీడ్గా మూవ్ అయ్యారంట భానుప్రియ గారు, అంత సూపర్ అండ్ గ్రేట్ డ్యాన్సర్. ఎనీవేస్ ఒక చక్కటి పాట వినేసాం. మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ వివిధ భారతి 102.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఏంటి అని. చాలా మంది ఆన్సర్ పంపించారు, వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పాలగంటి రవిగడ్ బీహెచ్ఎల్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, అప్పలరాజపేడన నుంచి, వరంగల్ నుంచి కాకతీయ పాష, మూసపేట నుంచి మహబూబ్ నగర్ నుంచి నరేష్ రోజా, ఇక జక్రంపాల నుంచి అరుణ రాజేందర్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మరుహరి యశోద, జానకి పొలపల్లి శ్రీనివాస్, రాజన్నపేట నుంచి ముండ్రాయి నుంచి మోహన్ సుభద్ర. నిజంగా మీ ఊరి పేరు చాలా బాగుందండి. ముండ్రాయి అంటే మనకి ముండ్రాయిలాగా గుర్తొస్తుంది, అలాగే వినాయక చవితి వస్తుంది కాబట్టి అనమాట. ఇక కర్ణాటక గనుగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, పుట్టపాక నుంచి తిరుమలయ్య ఆండాళ్ళు, నర్సంపేట నుంచి బాలకృష్ణ, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పెద్దరికం. ఏఎం రత్నం గారి డైరెక్షన్లో వచ్చింది మూవీ, సూపర్ హిట్ మూవీ. అండ్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఒక పగలు, ప్రతీకారాలు, రెండు కుటుంబాల మధ్య ఉండే అంశాన్ని కథగా తీసుకొని తీశారు ఈ సినిమా. భానుమతి గారు, పిళ్ళయ్య గారు, జగపతి బాబు గారు, సుకన్య గారు అందరూ కూడా మంచి మంచి

ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో. ఎనీవేస్ మరి రైటర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను. పెద్దరిక మూవీ నుంచి ఈ పాట మొత్తం వినిపించలేకపోతానేమో, ఎందుకంటే 1 గంట 50 నిమిషాలు కావస్తుంది, మళ్ళీ 2 గంటలకి వార్తలు ప్రసారం అవుతాయి కాబట్టి ఈ పాట కొంచెం వినేయండి.

సమయం 2 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 2:15 దాటింది. వెల్కమ్ టు శక్తిశీలి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినిపిస్తాను, అంటే సూపర్ హిట్ సాంగ్, ఆ తర్వాత చెప్పుకుందాం శక్తిశీలి కబుర్లు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.

శక్తిశీలి వింటున్నారు ఆన్ వివిధ భారతి 102.8 FM. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. దాన్ని వెలికితీస్తే అరుదైన ఘనతను ఎవరైనా సాధించవచ్చు అని నిరూపించింది పుష్పజ్యోతి రవికుమార్. ఎవరిమె ఏం సాధించింది, ఎందుకు తన గురించి మాట్లాడుకోవాలి శక్తిశీలిలో, తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు వివిధ భారతి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం. పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇవాళ శక్తిశీలిలో. అసలు ఎవరి పుష్పజ్యోతి, ఎందుకు తన గురించి మాట్లాడుకోవాలంటే, మామూలుగా మనం ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోకుండా స్టిక్కీ నోట్ మీద రాసుకుని ఇంట్లో గోడలకు, ఆఫీస్లో అయితే డెస్క్ క్యాబిన్కు అంటించడం చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు విషయం ఏమిటంటే, చిన్న నోట్ మీద ఎవరేమైనా ఎన్ని పదాలు రాస్తాం? రాయగలం మ్యాక్సిమం 10 to 15 వర్డ్స్. అది కూడా చదవగలమో లేదో మనకే తెలియదు. కానీ పుష్పజ్యోతి ఎన్ని పదాలు రాసిందో తెలుసా? అసలు అందువల్లే తను ఈరోజు మన శక్తిశీలలో మాట్లాడుకునేలా చేసిందనమాట. అది ఎలాగో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి. సమయం పుష్పజ్యోతి, ఇవాళ మన శక్తిశీలి. యాక్చువల్ ఇట్లాగే మనం అనుకున్నాం కదా, ఒక స్టిక్కీ నోట్ మీద మనమైతే ఎన్ని రాయగలం, 10 to 15 వర్డ్స్. అది కూడా మనం రాసినవి మనం చదవగలమో లేదో కూడా డౌటే మనకి. కానీ పుష్పజ్యోతి స్టిక్కీ నోట్ మీద ఎన్ని వర్డ్స్ రాసిందో తెలుసా? 150 పదాలు రాసేసిందండో. అది కూడా క్లియర్గా కనిపించేలా, అర్థమయ్యేలా, చదవగలిగేలా. గ్రేట్ కదా. సో ఆమె ఈ స్పెషల్ టాలెంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తనకి చోటు దక్కేలా చేసింది. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పైరింగ్గా అనిపించే విషయాలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిత్ భారతి. స్టిక్కీ నోట్ మీద ఏకంగా 150 పదాలు రాసి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన భారతదేశానికి చెందిందే పుష్పజ్యోతి. ప్రస్తుతం యుఏఈలో స్థిరపడింది. అక్కడ ఒక సంస్థలో క్లౌడ్ ఇంజనీర్గా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి చేతిరాత అంటే చాలా ఇష్టం తనకి. ఆ ఇంట్రెస్ట్తోనే డిఫరెంట్

స్టైల్లో పదాలు రాస్తూ ప్రాక్టీస్ చేసేదట. ఎక్స్పర్ట్ కూడా అయిందనుకోండి. అంతటితో ఆగలేదు పుష్పజ్యోతి. మరి ఏమనుకుంది, ఏం చేసింది, ఏమైంది చెప్తాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి 102.8 FM.

శక్తి సిలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 FM. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసేసి గిన్నిస్ బుక్లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఇందాకే తను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయాలని ఆలోచించుకున్న తర్వాత, మామూలుగా ఏంటి, మనకు ఒక రంగం ఎంచుకున్న తర్వాత ఆ రంగంలో ఎవరో ఒక రోల్ మోడల్ మనం తీసుకుంటాం, ఒక స్థాయికి ఎదిగిన వాళ్ళని. సో అలాగే పుష్పజ్యోతి కూడా చిన్నతనం నుంచి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన వాళ్ళని చూసి తాను కూడా ఎప్పటికైనా అలా అవ్వాలని నిర్ణయించుకుంది. తనకున్న చేతిరాత ప్రతిభతోనే గిన్నిస్ బుక్లో చేరాలనుకుని అప్లై కూడా చేసేసింది. అందుకే స్టిక్కీ నోట్స్ మీద వీలైనన్ని ఎక్కువ పదాలు రాయడం ప్రాక్టీస్ చేసింది. తక్కువ లెటర్స్ ఉండే సింపుల్ వర్డ్స్ని సెలెక్ట్ చేసుకుని రోజు సాధన చేసేది. సో అలా ఒక స్టిక్కీ నోట్పై 150 పదాలు రాసి గిన్నిస్ బుక్లో చేరాలన్న తన కలను నెరవేర్చుకుంది పుష్పజ్యోతి. ఆ తర్వాత చెప్తాను ఇంకొన్ని కబుర్లు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం శక్తి సిల్లీ టైం. స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నెస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వివిధ చేతిరాతల స్టైల్స్, పద్ధతుల మీద తనకు అవగాహన ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే ఉన్న తక్కువ స్థలంలోనే నీట్గా ఎక్కువ పదాలు రాయగలిగా అని అంటుంది పుష్పజ్యోతి. అండ్ నాలుగే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగింటుంది, దానికి సాన పెడితే ఇలాంటి అద్భుతాలను సాధించవచ్చు అని కూడా చెప్తోంది. మరి తన విజయం గురించి మరిన్ని మాటలు చెప్తాను, వింటూ ఉండండి శక్తిశీలి.

శక్తిశీలి టైం ఆన్ వివిధ్ భారతి 102.8 ఎఫ్ఎం స్టిక్కీ నోట్ మీద 150 పదాలు రాసి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్పజ్యోతి గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా తన విజయం గురించి ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, విజయం ఎప్పుడూ చిన్నదా పెద్దదా అని ఉండదు. నేను సాధించింది కొంతమందికి చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అంటుంది పుష్పజ్యోతి. మరి తన సక్సెస్ స్టోరీ ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. మనకు నచ్చిన పని మనసు పెట్టి చేస్తే ఇలాంటి అద్భుతాన్ని సాధించగలరు అని నిరూపించింది పుష్పజ్యోతి. మరి మరిన్ని విశేషాలు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ అండ్ వివిధ్ భారతి 102.8 FM. మరి ఇందాక మనం మాట్లాడుకున్నాం పుష్పజ్యోతి ఇన్స్పైరింగ్ జర్నీ గురించి. యాక్చువల్గా 80s 90s కిడ్స్కి గుర్తుండే ఉంటుంది, అప్పట్లో స్కూల్స్లో వక్తృత్వం అండ్ వ్యాసరచన పోటీలు నిర్వహించేవాళ్ళు ఎక్కువగా. వక్తృత్వం ఏంటంటే 10 మంది ముందు ధైర్యంగా మాట్లాడడానికి ఉపయోగపడేది. ఇక వ్యాసరచన అంటే ఎంతవరకు భాష మీద పట్టుంది, అలాగే మనసులోని భావాలని ఎలా వాక్యాలుగా మారుస్తారు అనే దానికి గురించి ఎక్కువగా కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ ఇంకొక విషయం కూడా, కాపీరైట్స్ కూడా ఉండేవి. అంటే చేతిరాత కుదురుగా ఉండడానికి కాపీ బుక్లు కూడా రాయించేసేవాళ్ళు. అండ్ చేతిరాతని అందమైన ముత్యాలతో కంపేర్ చేసేవాళ్ళు అనమాట. అంటే ముత్యాలంటే స్వచ్ఛంగా తెల్లగా ఉంటాయి కాబట్టి ఎంత చేతిరాత ఎంత అందంగా ఉంటే అంత ముత్యాలంత ముత్యాలలాగా ఉన్నాయి అక్షరాలు అని చెప్పేవాళ్ళు. అండ్ ఇంకో విషయం, చేతిరాతను బట్టే మనిషి మనస్తత్వాన్ని కూడా చెప్పొచ్చు అని కూడా అనేవాళ్ళు అనమాట. సో ఇంత ఇంపార్టెంట్ అయిన చేతిరాత ఇప్పట్లో మనకు తెలుస్తోంది కదా, కొంచెం అంటే టైపింగ్ వచ్చేసి, మొబైల్స్ వచ్చేసి, మెసేజ్లు ట్రాన్స్లేషన్ వచ్చేసి అన్నీ కూడా ఆల్మోస్ట్ చేతిరాతని మర్చిపోయే సిచ్యుయేషన్స్కి వచ్చినా కూడా ఇప్పుడు మన పుష్పజ్యోతులు లాంటి వాళ్ళు సాధించిన విజయాన్ని చూస్తుంటే అనిపిస్తుంది కొన్ని విషయాలు గొప్పతనం ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గిపోదు అని. సో అలాంటిదే చేతిరాత. ఎనీవేస్ మరి టైం 2 గంటల 50 నిమిషాలకు దాటింది, అంటే లక్ష్మి సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది. హ్యావ్ ఎ గ్రేట్ సండే ఫ్రెండ్స్, స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్, అండ్ కీప్ లిజనింగ్ విత్ భారతి టూ. ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ ఆన్ ద వే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఆకాశవాణి సమయం 3 గంటలు. స్టే ట్యూన్ టు ముంబై వివిధ భారతి.
1: హర్ రవివార్ శామ్ 4 బజే సిర్ఫ్ వివిధ భారతి పర్.
2: दोस्तों, मैं हूं आपकी रेडियो सखी ममता सिंह और इस वक्त हाजिर हूं फरमाइशी पत्रों पर आधारित कार्यक्रम मन चाहे गीत के साथ. तो चलिए शुरुआत करते हैं ताजमहल फिल्म के इस गाने से. मोहम्मद रफी और लता मंगेशकर की आवाजें, साहिल लुधियानवी के बोल हैं, संगीतकार रोशन.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జన్ భాగీదారీ, ప్రజా భాగస్వామ్యమే దేశ ప్రగతికి బలమైన పునాది అవుతుందని, ప్రజల ఆలోచనలు, ఆవిష్కరణలు బాధ్యత మమేకమైనప్పుడే దేశాభివృద్ది సుసాధ్యమవుతుందని ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారతీయ సినిమా వైవిధ్యం, ప్రాంతీయ భాషా చిత్రాల గొప్పదనం, కళాకారుల సృజనాత్మక వారసత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రముఖ బెంగాలీ సినీ నటుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సెప్టెంబర్ 3న నిర్వహిస్తున్న సందర్భంగా ఆయనకు నివాళి సమర్పించారు. జాతీయ వైద్య పరీక్షల బోర్డు ఆధ్వర్యంలో నీట్ పీజీ 2026 పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఒకే షిఫ్ట్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించారు. ఉజ్బెకిస్తాన్లో తనకు లభించిన ఆతిథ్యం, గౌరవం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆ దేశంలో భారత సంస్కృతి ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆయన అన్నారు. దేశ పారిశ్రామిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎంతో కీలకమైందని, ఇవి స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కలిగిస్తున్నాయి. ఈరోజు జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి మెదక్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ అర్జెనా గెస్ట్ టు టెక్ టైం. 5:03 రాసేసి 13 సెకండ్స్ అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కదా మీ ఇంటికి జర్నీ. అసలైన ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. మంచి మంచి కబుర్ చెప్తాను, అలాగే వండర్ఫుల్ సాంగ్స్ కూడా వినిపిస్తాను. హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు మంచి మంచి పాటలు కూడా వింటూ ఇవాళ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇవాల్టి స్పెషాలిటీస్ స్పెషల్ డేస్ గురించే కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ కబుర్లు మంచి ఫీల్ ఇచ్చే సంగతులు కూడా ఉన్నాయి. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయ్గా నేను చెప్పే కబుర్లన్నీ వింటూ ఉండండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మా ఇంటి బంగారం సినిమా కోసం సంతోష్ నారాయణన్, పుణ్యశల్వ రెహమాన్ పాడిన పాట, సంగీతం సంతోష్ నారాయణన్, సాహిత్యం రెహమాన్.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఒక మనిషి సడన్ గా కనిపించకుండా పోయారనుకోండి, వారి కథ అక్కడితో ఎండవచ్చు, అవకపోవచ్చు కూడా. కానీ వెనక ఉన్న కుటుంబానికి మాత్రం ఆ స్టోరీ అక్కడితో ఆగదు. ఎక్కడున్నాడు, ఏం జరిగింది, ఏమైపోయాడు, ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఏళ్లకు ఏళ్ళు కళ్ళు కాయలుగా చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కుటుంబాల బాధను ప్రపంచానికి గుర్తు చేసే రోజే ఈరోజు, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపీరెన్సెస్. బలవంతంగా అదృశ్యమైన బాధితుల అంతర్జాతీయ దినంగా తెలుగులో చెప్పొచ్చు దీన్ని. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వాళ్ళు ఎక్కడున్నారనే సమాచారాన్ని ఫ్యామిలీస్కి తెలియకుండా చేసిన ఇన్సిడెంట్స్ పెరగడం వల్ల ఇంటర్నేషనల్లీ దీని మీద అవేర్నెస్ అవసరమైంది. సో 2010లో ఐక్యరాజ్య సమితి 30వ తేదీని ఈ స్పెషల్ డే కోసం అనౌన్స్ చేసింది. అండ్ 2011 నుంచి ఈరోజున అఫీషియల్గా ఫాలో అవుతున్నారు కూడా. ఈ డే గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: భీమ్ సిసిడియో మ్యూజిక్ కంపోజిషన్లో ఆయనతో పాటు శ్రీరామచంద్ర కలిసి పాడిన పాట డెకాయిడ్ సినిమా కోసం భాస్కర భట్ల రవికుమార్ రచన.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: పెద్ది సినిమా కోసం బాలాజీ రచన పాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మోహిత్ చౌహాన్ గానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఒక మనిషి ఎక్కడున్నాడో తెలియదు అనే విషయం ఆ పర్సన్ కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాల ఎదురు చూపుల్లో ఉంచగలదు, ఎప్పుడైనా ఆలోచించారా? ఛాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపీరెన్సెస్ ఈ డే గురించి మాట్లాడుతున్నాం కదా. ఇది నార్మల్ స్పెషల్ డే కాదు. ఎన్ఫోర్స్డ్ డిసపీరెన్స్ అంటే ఒక వ్యక్తిని ఆఫీసర్స్ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అనే విషయాన్ని అఫీషియల్గా చెప్పకపోవడం లేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం రిజెక్ట్ చేయడం అని అర్థం. ఈరోజు టార్గెట్ ఏంటంటే అలా అదృశ్యమైన వాళ్ళ ఆచూకీ

కోసం ట్రై చేయడం, విక్టిమ్స్ ఫ్యామిలీస్ రైట్స్ ఏంటో చెప్పడం, అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా వరల్డ్ వైడ్గా అవేర్నెస్ పెంచడం. అందుకే ఆగస్ట్ 30 మనకు ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. అదేంటంటే, ఒక వ్యక్తి అదృశ్యం కావచ్చు కానీ అతని గురించి నిజం తెలుసుకోవాలనే హక్కు మాత్రం అదృశ్యం కాకూడదు అని. ఇలాంటి బాధను ఎదుర్కొంటున్న కుటుంబాల గొంతుకగా నిలిచిన రోజే ఈ ఆగస్ట్ 30. అందుకే ఈ ప్రత్యేకమైన రోజు బాధితుల్ని గుర్తు చేసుకోవడంతో పాటు నిజం తెలుసుకునే హక్కు, న్యాయం కోసం పోరాడే హక్కు, అలాగే మానవ హక్కుల్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ గురించి ప్రపంచానికి ఈడే రిమైండ్ చేస్తుందన్నమాట. సో ఈ ఆగస్ట్ 30 ఈరోజు కనిపించకుండా పోయిన మనుషుల గురించి మాత్రమే కాదు, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న కుటుంబాల గురించి కూడా మాట్లాడే రోజు అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కూసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: భీమ్ సిస్టర్ లియో ప్రణవి ఆచార్య పాడిన పాట, ఆనంద్ శ్రీరామ్ రచన, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం సంగీతం భీమ్ సిస్టర్ లియో.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
2: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
6: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
7: అందరికీ నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది, రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-55-313 లేదా 9989-85102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ జనాగ్. ద ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటుంటారు కదా, అది ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా అక్కడ ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఎంత బలంగా ఉంటే తర్వాత వేసే అడుగు అంత పెద్దదిగా మారుతుంది. ఒకప్పుడు కొత్త దర్శకుడు తొలి సినిమా హిట్ అయితే తర్వాత మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చేది, మధ్యలో ఇంకొన్ని సినిమాలతో కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫస్ట్ సినిమాతోనే తన మార్క్ ఏంటో చూపిస్తే చాలు, రెండో అడుగుకే స్టార్ హీరోలు ఈ డైరెక్టర్ తలుపు తడుతున్నారు. ఒక్క సినిమాతోనే తన స్టైల్ ఏంటో ప్రూవ్ చేసిన ఓ దర్శకుడు ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేశాడు. అక్కడి నుంచి మరో పాన్ ఇండియా స్టార్ ఇంకో డైరెక్టర్ అయితే తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసి రెండో సినిమాకి గ్లోబల్ రేంజ్ ఉన్న స్టార్తో భారీ సినిమా చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది డైరెక్టర్స్ ద్వితీయ విఘ్నం అని భావించే రెండో సినిమాతోనే ఓ రేంజ్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఆ దర్శకులు ఎవరు, ఒక్క సినిమా సక్సెస్ వాళ్ళ కెరీర్ని ఎలా ఒక్కసారిగా పైకి తీసుకెళ్లిందో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

చాయ్తో హాయి కబుర్లు వింటున్నారు. రాంబాబు ఘోష్ రచన పాట అది, రాధన్ సంగీత దర్శకత్వంలో. రేవంత్ పాడారు అర్జున్ రెడ్డి సినిమా కోసం. సెకండ్ స్టెప్ ఈజ్ ద బిగ్గెస్ట్ స్టెప్ అని ప్రూవ్ చేసుకున్న కొందరు తెలుగు సినిమా డైరెక్టర్ల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఆ లిస్ట్లో ఫస్ట్ పేరు అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్, అందుకనే ఆ పాట వినిపించా. ఆయన సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో తన స్టైల్ చూపించి సెకండ్ స్టెప్లోనే బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి కబీర్ సింగ్ అండ్ యానిమల్ మూవీ హిట్స్ దాటుకొని ఇప్పుడు ప్రభాస్తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. అలాగే బుచ్చిబాబు సానా ఉప్పెనతో తొలి సినిమాకి ఉప్పెనంత ఇంపాక్ట్ ఇచ్చి రెండో సినిమాని రామ్ చరణ్తో పెద్దగా మార్చేశారు. అండ్ థర్డ్ డైరెక్టర్ శ్రీకాంత్ వదిల ఫస్ట్ మూవీ దసరా తర్వాత. ఆ దసరా సినిమా తర్వాత ఆయన హీరోనైతే మార్చలేదు, కానీ అదే హీరో నానితో ఇప్పుడు ప్యారడైజ్ తీస్తున్నారు. కానీ దసరాకి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈసారి స్కేల్ బాగా పెరిగింది, పైగా అనిరుద్ధ్ సంగీతం భారీ క్యాన్వాస్, పైగా చిరంజీవితో మరో ప్రాజెక్టు కూడా లాకంట. అండ్ ఫోర్త్ వన్ సుజిత్ రన్ రాజా రన్ తర్వాత ఆయన రన్నింగ్ అలా కంటిన్యూ అయిపోతుంది. రెండే సినిమాకి ప్రభాస్తో సాహో చేశారు, తర్వాత పవన్ కళ్యాణ్తో ఊసి చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో లెక్క మారిందని ఈ లెక్కలన్నీ చూస్తే ఈ డైరెక్టర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకందరికీ అర్థమవుతుంది కదా. చాలా సినిమాల అనుభవం ఉండాలి, మినిమం 5 సినిమాలు ఉండాలి, లేదంటే మధ్యలో మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేయాలి, ఇలాంటివి ఏం లేవు. మొదటి సినిమాతో ఎంత బలమైన ఇంప్రెషన్ ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్. ఒక డెబ్యూ హిట్ ఒక్కోసారి కెరీర్లో 5 మెట్లు లేదంటే 10 మెట్లు ఒకేసారి ఎక్కించేస్తుంది. సో ట్రై టు మేక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ యాజ్ ద బెస్ట్ వన్. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: ఉప్పెన సినిమా కోసం శ్రీమణి రఖీబ్ ఆలం రాసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, జావేద్ అలీ గానం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ అర్జే నాగ్. ఆగస్ట్ 30th అంటే ఈరోజు ఇంకో రెండు ఇంట్రెస్టింగ్ డేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అందులో ఒకటి చిన్నది, చిన్న పరిశ్రమల గురించి, అదే నేషనల్ స్మాల్ ఇండస్ట్రీ.

ఇంకొకటి పెద్దది, సముద్రంలో ఉన్న అతిపెద్ద చేప గురించి. అది ఇంటర్నేషనల్ వేల్ షార్క్ డే. 2000 ఆగస్ట్ 30th చిన్న తరహా పరిశ్రమలకు సపోర్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ పాలసీ ప్యాకేజ్ అనౌన్స్ చేసిందట. దాని తర్వాత 2011 నుండి ఈ రోజు కండక్ట్ చేస్తున్నారు. చిన్న పరిశ్రమలు ఉపాధి కల్పించడంలో, స్థానిక ఆర్థిక వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. పేరుకు చిన్నవే కానీ పెద్ద విజయాలకి ఇవి పునాదులు. ఇక సముద్రంలోకి వెళ్దామా? అదే, ఇంటర్నేషనల్ వేల్ షార్క్ డే గురించి మాట్లాడుకుంటే, అందరికీ తెలిసిందే వేల్ షార్క్ ప్రపంచంలోనే అతిపెద్ద చేప. జనరలీ ఇది మనుషులకి హాని చేయని ఒక ప్రశాంతమైన జీవి. అలాంటి షార్క్ ప్రొటెక్షన్ గురించి వరల్డ్ వైడ్గా అవేర్నెస్ పెంచేందుకు 2008లో మెక్సికోలో జరిగిన ఇంటర్నేషనల్ వేల్ షార్క్ కాన్ఫరెన్స్లో ఆగస్ట్ 30th అంటే ఈ రోజును వేల్ షార్క్ డేగా డిసైడ్ చేశారంట. అంటే ఈ డేట్ మనకు చిన్న పరిశ్రమల శక్తిని గుర్తు చేస్తే, ఇంకొకటి పెద్దదైన సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. సో చిన్న ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేద్దాం, సముద్ర జీవాలను ప్రొటెక్ట్ చేద్దాం. ఇప్పుడు 35 చిన్న కథ కాదు, ఈ సినిమా నుంచి భరద్వాజ్ గాలి రాసిన పాట, వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో పృథ్వీ హరీష్ గానం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువశక్తి సరైన పంధాలో ప్రయాణిస్తేనే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, నషాముక్త్ యువ వికసిత్ భారత్ సాకారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో, సాధికారతతో వివిధ రంగాల్లో గుణాత్మకమైన ప్రగతిని సాధిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు రాష్ట ప్రభుత్వం ధారాదత్తం చేస్తుండటం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్టంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. యువత దేశానికి మానవ వనరు. యువశక్తి సరైన పద్దతిలో ప్రయాణిస్తే దేశాభివృద్ది వేగవంతమవుతుందని, యువత వ్యసనాలకు బానిసైతే కుటుంబంతో పాటు దేశ భవిష్యత్తుపైన ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు మన్ కీ బాత్ 137వ సంచికలో ఆకాశవాణి ద్వారా తన మనోభావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. నషాముక్త్ యువ కార్యక్రమం వికసిత్ భారత్లో కీలక భూమిక పోషిస్తుందన్నారు. యువతను డ్రగ్స్కు దూరంగా ఉంచేలా అవగాహన కల్పించడంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: హర్ ఘర్ తిరంగా అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పౌరులు జాతీయ జెండాతో సెల్ఫీ ఫోటోలు షేర్ చేశారని, ఇది ప్రజల దేశభక్తికి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఈ సంవత్సరానికి మరింత ప్రత్యేకతను ఆపాదించిందని ఆయన అన్నారు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన జాతీయ పతాక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి వీలు కలిగిందన్నారు.
1: తిరంగే కా యే ఉత్సవ్ కేవల్ భారత్ తక్ హి సీమిత్ నహీ రహా. ఇస్ సాల్ సూర్యపత్ తిరంగా కే జరియే హమారా తిరంగా దునియా భర్ కి ఏక్ అనోఖీ యాత్రా పర్ నిక్లా. ఫిజీ కే సువా మే సూరజ్ కి పెహలీ కిరణ్ కే సాథ్ తిరంగా ఫహరాయా గయా. ఇస్కె బాద్ ఏషియా, ఆఫ్రికా, యూరోప్ ఆర్ ఫిర్ అమెరికా కే శాన్ ఫ్రాన్సిస్కో తక్ इंडियन मिशन्स और पोस्ट पर तिरंगा लहराता गया. आप कल्पना कर सकते हैं ये दृश्य कितने अद्भुत रहे होंगे.
0: మహిళా సాధికారత అంటే కేవలం మహిళలు ఉద్యోగం పొందడం మాత్రమే కాదు, ఆ కుటుంబ ఆత్మగౌరవం కూడా ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే

0: ఆ ప్రభావం కుటుంబంపై సానుకూలంగా ఉంటుందని, వారి వల్ల ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా పీఎం స్వనిధి ద్వారా ఆర్థిక సాధికారత పొందిన పలువురి మహిళల విజయగాథలను ఈరోజు మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ప్రస్తావించారు.
1: పీఎం స్వనిధి యోజన కి లాభార్థియో మే కరీబ్ 46% మహిళాయే హై, యానీ దేశ్ భర్ మే లగ్భగ్ 35 లాఖ్ మహిళాయే ఇస్ యోజనా సే జుడ్కర్ అప్నే కారోబార్ కో ఆగే బఢా రహీ హై. గాజియాబాద్ కి బబీతా శర్మా జీ పూజా కి సామగ్రీ కా ఏక్ ఛోటా సా స్టాల్ లగాతీ థీ, మెహనత్ ఖూబ్ థీ లేకిన్ కారోబార్ బఢానే కే లియే పూంజీ కి జరూరత్ థీ. పీఎం స్వనిధి సే ఉన్హే ఆర్థిక మదద్ మిలీ, కారోబార్ కా విస్తార్ కియా, గ్రాహక్ బఢే ఔర్ ధీరే ధీరే సడక్ కినారే కా ఉన్కా ఛోటా సా స్టాల్ ఏక్ దుకాన్ మే బదల్ గయా.
0: స్వచ్ఛత అంటే కేవలం చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ఒక ప్రాంత గుర్తింపును మార్చే సామాజిక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ప్రభుత్వ కార్యక్రమం నుంచి ప్రజా ఉద్యమంగా పరివర్తన చెందడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని పట్వాయి గ్రామం, అలాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
1: దేశ్ కే అలగ్ అలగ్ హిస్సో మే స్వచ్ఛతా కే లియే ఐసే ప్రయాస్ హమే నిరంతర్ ప్రేరణా దేతే హై. ఉత్తరప్రదేశ్ కే రాంపూర్ మే ఏక్ గావ్ హై పట్వాయి, వహాన్ ఆకాశ్ ఔర్ రోహన్ నామ్ కే దో దోస్తో నే దేఖా కి ఉన్కే ఆస్పాస్ కా ఇలాకా గందగీ సే భర్ గయా హై. బస్ ఫిర్ క్యా థా, ఆకాశ్ ఔర్ రోహన్ నే కచరే కే బ్యాగ్ ఉఠాయే ఔర్ సఫాయి కే లియే నికల్ పడే. ధీరే ధీరే దూసరే యువా భీ ఉన్కే సాథ్ జుడ్నే లగే, ఏక్ టీమ్ భీ బన్ గయీ జిస్కా నామ్ హై క్లీన్ అప్ పట్వాయి. యే యువా అబ్ తక్ 4 గంగా ఘాటో కో సాఫ్ కర్.
0: మారుతున్న వినియోగదారుల అభిరుచిని గుర్తించి రైతులు వ్యవసాయంలో వినూత్నమైన మార్పులు తీసుకురావాలని, మార్కెట్ డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించడం ద్వారా వారికి కొత్త అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడపలో అవకాడో పంట సాగు చేస్తున్న రైతు వరదరాజును మోదీ ప్రశంసించారు. కొత్త పంటను ఎంచుకుని మార్కెట్తో నేరుగా అనుసంధానమైన వరదరాజుతో పాటు పలువురు ఆదర్శ రైతుల విజయ ప్రస్థానాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
1: ఆజకల్ అవకాడో ఫల్ కి బడీ ధూమ్ హై, ఇస్ ఫల్ కో పెహలే షాయద్ హీ కోయి జాన్తా, ఇస్కి వాల్యూ ఔర్ డిమాండ్ దోనో కమ్ థీ లేకిన్ ఆజ్ ఇసే డైనింగ్ టేబుల్ పర్ ఖూబ్ దేఖా జా రహా హై. ఆజ్ యే హెల్త్ ఔర్ ప్రీమియం మార్కెట్ కి పసంద్ బన్ గయా హై. హమారే కిసాన్ భాయ్ బెహనో కే లియే భీ యే బహుత్ మదద్గార్ హై.
0: ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెంటనే నిలిపివేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లోని ఆజమాబాద్ లో 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేవలం 87 కోట్ల రూపాయలకే కేటాయించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ ఫెడ్ చెల్లించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులకే ఇస్తున్నారని లేఖలో ఆరోపించారు. అల్పపీడన ద్రోణి వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ప్లాట్ఫామ్.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్

0: ఆదరం రచయిత్రుల మీద ఈ తరం రచయిత్రుల అక్షరాంజలి నీరాజనం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య నాయిని కృష్ణకుమారి గారి గురించి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారి ప్రసంగాన్ని విందాం.
1: నీరాజనం కార్యక్రమానికి నమస్సులు. పత్రం పుష్పం దేవునికి సమర్పించినట్టు సాహితీవేత్తలకు ఒక సాహితీవేత్తగా సమర్పించే అక్షర నీరాజలు ఇది. నా పేరు డాక్టర్ బండారు సుజాత శేఖర్. తెలంగాణ బతుకమ్మ పాటలపై తొలి పరిశోధకురాలుగా పరిచయం మీ అందరికి. కవయిత్రి. నేటి నీరాజనంలో నా పత్ర సమర్పణ డాక్టర్ నాయిని కృష్ణకుమారి గారిపై. కాలమనే రైలు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాను. దిగంతాత్మిత దృగంచలనై ఆగమ్యోహాల చిక్కుముళ్లను అతి నేర్పుగా విప్పుకుంటూ విమోహ స్థితిలో నాలో నేను అంటూ కాలం నా నెచ్చలి కవితలో ఆచార్య డాక్టర్ నాయిని కృష్ణకుమారి గారు ఏం చెప్పని నేస్తం అంటూ తన స్నేహితులను గుర్తు చేసుకుంటూ ప్రచురించిన ఈ సంపుటిలో కాలం వైశిష్టాన్ని తెలుపుతూ కాలం చేసే గారడిగా మనుషుల్లో సమాజంలో జరుగుతున్న మార్పులను స్వభావాలను తన మనోస్థితిని ఎదురుచూపును వివరించారు. జానపద సాహిత్య ఆద్యురాలుగా పేరొందిన ఆచార్య నాయిని కృష్ణకుమారి గారు ఈ సాహిత్యంలో అడుగుడి ప్రత్యేక కృషిని జరిపిన జానపద సాహితీవేత్తల్లో స్త్రీల సాహిత్యంలో స్పష్టమైన ముద్ర వేసుకున్న విదుషుమణి. నాయిని కృష్ణకుమారి గారిని చూసిన వారికి చూసి చూడగానే నిండైన సంద్రం గుర్తుకు వస్తుంది. మాటల్లో చూపుల్లో కరుణ, రసాత్మక ప్రేమ, జ్ఞానామృతం, జానపద పల్లవం, కవితాజరి డాక్టర్ నాయిని కృష్ణకుమారి గారు. నాయిని కృష్ణకుమారి గారి జీవన ప్రస్థానం గుర్తు చేసుకుంటే ఆమె బాల్యం, యవ్వనం, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసంలో తన గమనంలో తోడై స్ఫూర్తి కలిగించిన వ్యక్తులుగా ఆమె నాన్నగారు, ఆమె స్నేహితులు, సాహితీమిత్రులు, జానపద సాహిత్యంతో పాటు కవితాప్రస్థానికి వారందరూ మార్గంగా గోచరిస్తారు. అయితే ఇక్కడొక మాట. నా స్వీయ పందం డాక్టర్ నాయిని కృష్ణకుమారి గారితో ఎంతో అనుభూతినిచ్చిన సందర్భం. నా తొలి కవితా సంపుటి 1990 కవితా పుష్పం ముందు మాటగా ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి దేవరకొండ నుండి నేను, నా శ్రీవారు శేఖర్ గారు, మా సాంస్కృత సాహితీ సమాఖ్య కార్యదర్శి వనం చంద్రమౌళన్నయ్య గారు హైదరాబాద్కు వచ్చి వారింటికి వెళ్లాం. ఆమె ఆత్మీయతతో కూడిన పలకరింపుతో పాటు ఆమె నా సాహిత్యాన్ని విశ్లేషించిన తీరు నిజంగా నాకు సాహితీ లోకంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది. పాటలు రాసి పాడుతానని మా మాటల్లో తేల్చుకున్న ఆ పెద్ద వనిత మహనీయురాలు కృష్ణకుమారి గారు అమ్మా నీ నోట ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామి పాటను పాడి వినిపించుకున్నారు.

ఆ పాట విన్న ఆమె ఆస్వాదిస్తూ చాలా చక్కగా దీవించారు. అంతేకాదు, ఆమె కవితాపుష్పం ఆవిష్కరణకు ఆ సభకు దేవరకొండకు విచ్చేశారు. ఆ సభలో ఆమె ప్రసంగం, ఆమె మాటలే నా మాటల్లో

నిండైన భోజనం పూర్తి చేయడంలో పెరుగన్నం ఎలా తృప్తిగా ఉంటుందో ఈ సభ, నా ప్రసంగం నాకలాగే ఉంది అంటూ ఆమె ఆశీర్వదించారు. అలాంటి గొప్ప వనిత కవయిత్రి, రచయిత్రి, పరిశోధకురాలు, జానపద సాహితీవేత్త నాయని కృష్ణకుమారి గారికి ఇలా నీరాజనమివ్వడం సంతోషంగా. ఆమె గురించి కొన్ని మాటలు. స్వాతంత్ర సమరయోధుడు, కవివర్యులు ఆనాటి కవి నాయని సుబ్బారావు గారు, వారి భార్యామణి హనుమాయమ్మ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఉండేవారు. వారి సంతానంగా 14వ తేదీ మార్చి 1930లో కృష్ణకుమారి గారు జన్మించారు. ఆమెకు ఒక తమ్ముడు, 3 చెల్లెళ్లు. ఆమె విద్యాభ్యాసం నాటి అవకాశాలను బట్టి కొంతవరకు నరసారావుపేటలో పాఠశాల చదువు, ఆ తరువాత శ్రీకాకుళం, గుంటూరులో కాలేజీ చదువు పూర్తి చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం నాయని కృష్ణకుమారి గారు విశాఖపట్నం వెళ్లారు. విశాఖపట్నంలో ఆమె ఎంఏ తెలుగు పూర్తి చేశారు. అయితే అందరి పిల్లల్లా, అన్ని కుటుంబాల రీతిగా కాకుండా ఆమె తండ్రి నాయని సుబ్బారావు స్వాతంత్ర సమరయోధుడు, స్వయంగా కవివర్యులు అవ్వడం వల్ల వారింట నిరంతరం దేశ పరిస్థితులు, ప్రజల స్థితిగతులతో పాటు వారి మిత్రులతో సాహితీ చర్చలు జరుగుతూ ఉండేవి. అందువల్ల కృష్ణకుమారి గారు చిన్నతనం నుండే కవితాతత్వాన్ని, సాహితీ లక్ష్యాన్ని ఆకలింపు చేసుకున్నారు. వారు చర్చలు వింటూ చిన్న ప్రాయంలోనే నిర్భయంగా మెలగడం, 10 మందిలో స్పష్టంగా మాట్లాడడం నేర్చుకున్నారు. చదువు పరీక్షల కోసమే అన్నట్టు ఎంతో మంది విద్యార్థులుంటారు, కాని నాయని కృష్ణకుమారి గారు ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ ఆకలింపు చేసుకునేవారు. అలాంటి ఆవిడ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే క్లాసులో విన్న ఆంధ్రుల చరిత్రపై నోట్స్ రాసుకున్నారు. అది ఆంధ్రుల కథ అనే పుస్తకంగా ప్రచురించబడింది. విశేషమేమిటంటే 18 సంవత్సరాల ప్రాయంలో ఆమె రాసిన ఆ పుస్తకం ఆ తరువాత పాఠశాల స్థాయి పాఠ్య పుస్తకంగా నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం విశేషం. ఇక నాయని కృష్ణకుమారి గారి బాల్యం నుండి సాహిత్య సభలో పాల్గొన్న విశాఖపట్నంలో ఎంఏ చేసేటప్పుడు ఆమె సాహితీవేత్తగా సాహితీ అభిలాషాన్ని పెంచుకున్నారు. ఇక కృష్ణకుమారి గారు భర్త కనకవల్లి మధుసూదన్ రావు గారు ఆమె వివాహం అనంతరం ఆమెకెంతగానో తోడ్పడ్డారు. ఎంఏ తెలుగు పూర్తి చేసిన తర్వాత కృష్ణకుమారి గారు 1 సంవత్సరం మద్రాసులో లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమె చేసిన ప్రతి పని సాహితీ ప్రపంచానికంతా తెలుసు. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ సందర్భమేమిటో స్పష్టంగా చెప్పలేం, కాని నాయని కృష్ణకుమారి గారు పీహెచ్డీలో మొదటగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్పష్టంగా తెలియకున్నా తిక్కన్న వైభవంపై పీహెచ్డీ కోసం పరిశోధన మొదలెట్టారు, కాని అది పూర్తి చేయలేదు. ఆ తర్వాత మధుసూదన్ రావు ఆమె భర్తగారి ప్రోత్సాహంతో పాటు ప్రముఖ సాహితీవేత్త అంతటి నరసింహం గారి మిత్రవాక్కులతో జానపద సాహిత్యంపై పరిశోధనలో చేరి జానపద గేయగాథలు శీర్షికన ఆమె పరిశోధన పీహెచ్డీని 1977లో ప్రచురించడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆమె జానపద సాహిత్యం మీదే తన కళాన్ని ఎక్కువగా కదిలించారు. ఇక నాయని కృష్ణకుమారి గురించి తెలుసుకుంటూ ఉంటే, ఆమె కేవలం ఒక సాహితీవేత్తగా జానపదంపైనే కాదు, స్త్రీల సాహిత్యంలో ఆమెకు తొలి తరం వారధిగా ప్రశంస పొందారు. కథ, కవిత్వం, నవల, చరిత్ర, విమర్శ మొదలైన అన్ని ప్రక్రియల్లో రచన చేశారు. భావుకత, పరిశోధనాత్మకత కలిగిన సాహితీవేత్త డాక్టర్ నాయని కృష్ణకుమారి గారు. నాయని కృష్ణకుమారి గారు ప్రేమ, ఆత్మీయతలకు ప్రతిరూపంగా ఆమె చేసిన రచన ఏమి చెప్పన్ నేస్తంలో కనిపిస్తారు. తన స్నేహితురాలు డాక్టర్ శ్రీదేవికి ఈ కవితా సంపుటిని అంకితమిచ్చారు. అయితే ఇక్కడ జానపద సాహిత్యంలో పనిచేసిన స్త్రీల గురించి తెలుసుకున్నప్పుడు నాయని కృష్ణకుమారి తర్వాత డాక్టర్ రావి ప్రేమలత గారు కూడా ఆ కోవకు చెందారు. అయితే జానపద సాహిత్యంలో మరో కలికితురా

0: అధ్యాయిగా నిలిచిన డాక్టర్ రావి ప్రేమలత గారు ఆమెకు నేను శిష్యురాలిని. తెలంగాణ బతుకమ్మ పాటలు పౌరాణిక సామాజిక సాంస్కృతిక భాషా పరిశీలన రావి ప్రేమలత గారిపైనే పూర్తి చేశాను. ఇలా అది భాగ్యంగా భావించే నేను నాయిని కృష్ణకుమారి గారి శిష్యురాలికి శిష్యురాలుగా నిలవడం అదొక బంధంగా భావిస్తూ వారికి అక్షరాంజలి సమర్పిస్తున్నాను. ఆమె తెలుగు జానపద సాహిత్యం పురాణ గాథలు పరిశోధన వ్యాసంలో రావి ప్రేమలత గారికి ముందు మాట రాస్తూ ఆశీర్వచనం రాస్తూ జానపద వాంగ్మయ పరిశీలనం ఏమిటో విశ్లేషించారు. సాహిత్యంలో పురాణ గాథల ప్రాముఖ్యతను తెలిపారు. ఇక నాయని కృష్ణకుమారి గారు ఆమె స్వయంగా చేసిన కృషి తెలుసుకోవాలంటే అమోఘం. అంతేకాదు తెలంగాణ తెలుగు జానపద సాహిత్యంలో ఆమె డాక్టర్ బిరుదురాజు రామరాజు గారితో కలిసి సమిష్టిగా ఆ పెద్ద మనిషితో కలిసి కృషి చేశారు. ఇక్కడొక మాట, మనిషి మేధస్సు అమోఘం. నాయని కృష్ణకుమారి గారు ఎప్పటికి వేల వేల అడుగులు నీవు వేసినా తొలి అడుగు ఒక్కటే మరువకు మరువకు అన్నట్టు మనిషి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆవిష్కరణ చేస్తూ లక్ష్య సాధనకు ముందుకు వెళ్తూ ఉంటారు. అలా జానపద సాహిత్యంలో నాయని కృష్ణకుమారి గారు కూడా ఒక సరికొత్త ఆవిష్కరణ చేశారు. జానపద సాహిత్యంలో గణిత శాస్త్ర సూత్రాల ప్రాతిపదికగా విశ్లేషిస్తూ నూతన పద్ధతిలో శాస్త్రీయంగా వాటిని నిరూపించారు. ఇలా ఆమె జానపద సాహిత్యాన్ని అధ్యయనం చేసిన మూడు దశల్లో, మూడవ దశలో, రెండవ దశలో కూడా తాను ఉన్నారు. ఇలా జానపద సాహితీవేత్త, విదుషీమణి, కవయిత్రి, ఆచార్య నాయని కృష్ణకుమారి గారు అద్వితీయురాలు. వారికి అక్షర నీరాంజలి సమర్పిస్తూ గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఆమె ఎన్నో ప్రత్యేక గుర్తింపులు పొంది వాటికే గొప్ప గుర్తింపు తెచ్చారు. అక్షర సుమాంజలి అర్పిస్తూ డాక్టర్ బండారు సుజాత శేఖర్.
1: ఇంతవరకు మీరు ఆచార్య నాయని కృష్ణకుమారి గారి గురించి డాక్టర్ బండారు సుజాత శేఖర్ గారి ప్రసంగాన్ని విన్నారు.

0: నీరాజనం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: ఎనిమిది వసంతాలు సినిమా కోసం కేఎస్ చిత్ర పాడిన పాట అది. సంగీతం హైషమ్ అబ్దుల్ వహాబ్, సాహిత్యం వనమాలి.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ, అజరామరం అనిపించే గీతాలు,

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15

0: నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం లంహే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ని సంప్రదించండి.

0: మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో

0: మేం ఫేమస్ సినిమా కోసం మోహన భోగరాజ్ పాడిన పాట, కోటి మామిడల రచన, కళ్యాణ్ నాయక్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: సింధూరి విశాలి పాడిన పాట వింటారు ఇప్పుడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం భాస్కర్ భట్ రవికుమార్ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ భారత్ ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం

0: ంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ థాయిలాండ్ జట్లు తలపడతాయి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువత్ ప్రచారంలో వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. ఆకాశవాణి మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, డ్రగ్స్ లేని యువత, మత్తురహిత భారత్ లక్ష్యంతో సాగుతున్న ఈ ప్రచారం కేవలం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు, ముఖ్యంగా యువత ఇందులో భాగస్వాములవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత ఆరోగ్యం, సంతోషం, ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకున్న సామూహిక సంకల్పమని పేర్కొన్నారు.
1: नशा मुक्त युवा फॉर विकसित भारत, ये अभियान इस समय पूरे देश में तेजी से आगे बढ़ रहा है. इसका लक्ष्य बिल्कुल साफ है, नशा मुक्त युवा, ड्रग फ्री इंडिया. बहुत सारे लोग, विशेषकर हमारे युवा, बहुत बड़ी संख्या में इसका हिस्सा बन रहे हैं. आखिर यह भारत के युवाओं की हेल्थ, उनकी हैप्पीनेस और उज्ज्वल भविष्य के लिए ही हमारा सामूहिक संकल्प है.
0: మత్తు పదార్థాల వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజాన్ని దెబ్బతీస్తుందని ప్రధాని అన్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ వ్యసనం నుండి బయటపడ్డానికి సహాయం చేసే వారిని అభినందించారు. మత్తురహిత భారత్ కోసం నినాదాలను రూపొందించాలని, ప్రజలను, అలాగే మత్తురహిత జీవితం సందేశాన్ని అందించే పాటలు సృష్టించాలని యువ సంగీతకారులను కోరారు. దేశంలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్లకు కొరత లేదని, సమాజ శ్రేయస్సు కోసం వారు వివిధ భాషల్లో అవగాహన కంటెంట్ తయారు చేయాలని పిలుపునిచ్చారు. పీఎం స్వనిధి యోజన ద్వారా లక్షలాది మంది మహిళలు నూతన శక్తిని పొందుతున్నారని ప్రధాని తెలిపారు. ఈ యోజనలోని మహిళా సాధికారత కోణంపై చర్చ జరగడం లేదన్నారు. పీఎం స్వనిధి యోజన లబ్దిదారుల్లో దాదాపు 46% మహిళలే ఉన్నారని మోదీ వెల్లడించారు.
1: पीएम स्वनिधि योजना की लाभार्थियों में करीब 46% महिलाएं हैं, यानी देश भर में लगभग 35 लाख महिलाएं इस योजना से जुड़कर अपने कारोबार को आगे बढ़ा रही हैं। गाजियाबाद की बबीता शर्मा जी पूजा की सामग्री का एक छोटा सा स्टॉल लगाती थी. मेहनत खूब थी, लेकिन कारोबार बढ़ाने के लिए पूंजी की जरूरत थी. पीएम स्वनिधि से उन्हें आर्थिक मदद मिली, कारोबार का विस्तार किया, ग्राहक बढ़े और धीरे धीरे सड़क किनारे का उनका छोटा सा स्टॉल एक दुकान में बदल गया.
0: भारत उज्बेकिस्तान लो तम व्यूहात्मक भागस्वाम्यान्नि समग्र स्थायी की पेंचुतुन्नट्टु प्रकटिंचायि. भारत को दीर्घकालिकंगा यूरेनियम सरफरा चेयडानिकि अलागे अरुदैन खनिजाल त्रव्वकालकु संबंधिंचिन प्रांतालपै चर्चलु जरिपेंदुकु ఉజ్బెకిస్తాన్ అంగీకరించింది. గనులు, ఆయుర్వేదం, పర్యాటకం, ఆర్థిక, ద్రవ్య వ్యవహారాల చర్చలు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో ఇరుదేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉజ్బెకిస్తాన్ అధ్యకులు షౌకత్ మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ప్రస్తుత వ్యాపారాన్ని 5 రెట్లు పెంచి 2030 నాటికి $5 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. సంయుక్త ప్రకటన విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం పట్ల ఇరు దేశాలు జీరో టాలరెన్స్ విధానాన్ని కలిగి ఉన్నాయన్నారు.
1: ఇస్ వర్ష్ హమారి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే 15 సాల్ హో రహే హై. ఇస్ విశేష అవసర్ పర్ హమ్నే సంబంధో కో కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా దర్జా దేనే కా నిర్ణయ లియా హై. आज हमने हमारी साझेदारी के इस नए स्वरूप में तेज गति और ठोस परिणामों के साथ आगे बढ़ने का एम्बिशियस एजेंडा तैयार किया है. हमारा द्विपक्षीय व्यापार $1 बिलियन पार कर चुका है. अब हमने 2030 तक $5 बिलियन व्यापार का लक्ष्य रखा है. इसके लिए हम मार्केट एक्सेस, कनेक्टिविटी, बैंकिंग और पेमेंट जैसे जुड़े विषयों पर व्यवस्थागत रूप से आगे बढ़ेंगे.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ చేరుకుంటారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన బిష్కెక్లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సదస్సు ఎస్సీఓ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని సూచిస్తుంది. 2017 నుండి భారత్ ఇందులో పూర్తిస్థాయి సభ్యదేశంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు

0: న్యూఢిల్లీలో జరిగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంయుక్త స్నాతకోత్సవానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 18 నిఫ్ట్ క్యాంపస్లకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ముర్ము డిగ్రీ పట్టాలు అందజేస్తారు. జర్నలిజంలో అత్యంత ముఖ్యమైన నైతిక విలువ విశ్వసనీయత అని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేరళలోని అలంపుజలో కేరళ కౌమిది దినపత్రిక 115వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు. ఒక శతాబ్దానికి పైగా నైతిక విలువలు వీడకుండా పత్రికా రంగంలో సేవలందిస్తున్నందుకు కేరళ కౌమిది యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, మంత్రి రోజీ ఎం జాన్ తదితరులు పాల్గొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఇప్పటివరకు 768 మంది మృతి చెందగా 2500 మందికి పైగా గల్లంతయ్యారు. 8186 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. భోటే కోసి నదీ ప్రవాహం పెరగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 108 మంది భారతీయులను రక్షించగా మరో 275 మంది గల్లంతైనట్టు తెలుస్తోంది. చైనా నుంచి వచ్చిన 900 మంది భారతీయులు సురక్షితంగా ఉన్నారని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత్ ఇప్పటికే 4 విమానాల్లో 68 టన్నుల అత్యవసర సహాయక సామగ్రి, నిత్యావసరాలను ఖట్మండుకు పంపించింది. నేపాల్ టిబెట్ సరిహద్దులో హిమపాతం వల్ల వచ్చిన వరదలు పట్టణాలను, జల విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టాయి. నేపాల్ చైనా అధికారులతో కలిసి భారత్ రక్షణ చర్యలను వేగవంతం చేస్తోంది. కేంద్ర కార్మిక, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఆర్మడ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉద్యోగుల వివిధ డిమాండ్లు, సర్వీస్ సంబంధిత అంశాలపై చర్చించారు. ఉద్యోగ పురోగతి, ప్రమోషన్లు, నిలిచిపోయిన సర్వీస్ వ్యవహారాలపై ప్రతినిధి బృందం మంత్రికి ఒక వినతి పత్రాన్ని సమర్పించింది. వారి డిమాండ్లను సంబంధిత శాఖలతో సంప్రదించి లోతుగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2024 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడీ రన్నరప్గా నిలిచిన హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు పాల్గొంటుండగా వాటిని 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, యుఏఈ, ఇండోనేషియా జట్లు గ్రూప్ బిలో ఉన్నాయి. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ కోసం నషాముక్త యువత ప్రచారం వేగంగా పుంజుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఉన్నత విద్య, పర్యావరణంతో సహా వివిధ రంగాల్లో భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు 11 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 768కి పెరిగింది. మహిళల టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈరోజు యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో భారత్, థాయిలాండ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం, సర్జరీ సెకండ్ ఒపీనియన్, డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన శస్త్రచికిత్సలు చేసుకునే ముందు సెకండ్ ఒపీనియన్ ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి డాక్టర్ ఏ మల్లేష్ గారు స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మామూలుగా అనారోగ్యం బారిన పడి జలుబు, జ్వరము, కడుపు నొప్పు, యాసిడ్ ప్రాబ్లము ఇలా వచ్చినప్పుడు తాత్కాలికంగా మందులు వాడడము లేదంటే కొంత డైట్ని మెయింటైన్ చేయడం చేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రతను బట్టి సమస్యాత్మకంగా మారినప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే అటు యాక్సిడెంట్ కావడం కానీ లేదంటే అపెండిక్స్ లాంటి సమస్య రావడం కానీ కొన్ని ఆపత్కాల సమయాల్లో కూడా శస్త్రచికిత్సని సజెస్ట్ చేస్తుంటారు.
1: రైట్.
0: అయితే ఈ శస్త్రచికిత్స ఏ సందర్భాల్లో సెకండ్ ఒపీనియన్ అవసరం ఏర్పడుతుంది?
1: ఇందులో ముఖ్యంగా మనము సెకండ్ ఒపీనియన్ ఏ కేసెస్లో వెళ్తూ ఉంటామంటే, ఒకటేమో ప్లాన్డ్ కేసెస్ సార్. మనకి ఎక్కువ ఇంపార్టెంట్ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాలంటే ప్లాన్డ్ కేసెస్లో వెళ్ళాలి. ఎమర్జెన్సీ కేసెస్లో ఎందుకు వెళ్ళకూడదు అంటే అక్కడ మనకి ఎప్పుడు కూడా టైం ఇంపార్టెంట్ సార్. ఆ టైం ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనము టైం ఉండదు కాబట్టి మనకు అవైలబిలిటీ ఉన్న హాస్పిటల్స్ కానీ అవైలబిలిటీ ఉన్న డాక్టర్ దగ్గర కానీ ఇమ్మీడియట్ వెళ్ళాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఎక్కడైతే మనము నార్మల్ మోడ్లో ఉన్నాము, నీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, దానికి అడ్వైజ్ చేయొచ్చు డాక్టర్స్, నీకు నీ రీప్లేస్మెంట్ అవసరపడుతుంది, గాల్ బార్డర్లో స్టోన్స్ ఉన్నాయి, మీకు గాల్ బార్డర్ రిమూవల్ చేయవలసి వస్తుంది, ఒక యాంజియోగ్రామ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మేబీ డాక్టర్ అడ్వైజ్ చేస్తాడు ఓపెన్ హార్ట్ సర్జరీనా ఆర్ స్టెంటింగ్ అనేది. ఇలాంటి వాటికి మనకు టైం ఉంటుంది కాబట్టి మనము సెకండ్ ఒపీనియన్ వెళ్తాం. ఇక్కడ ఒక మనకు డౌట్ ఏమొస్తుంది అంటే డాక్టర్ సర్జరీ అనగానే మనకి ఒక గుండెలో ఒక భయం స్టార్ట్ అయిపోతుంది. మేబీ డాక్టర్ చెప్పింది 99.9% రైట్ ఉండొచ్చు, కానీ స్టిల్ మనకు ఒక 1% డౌట్ ఉంది. ఆ డౌట్ ఉన్నప్పుడు ఏం చేస్తామనంటే మనం ఇంకొక సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 55% వెళ్తున్నారు సార్. వాళ్ళు ఫస్ట్ డాక్టర్ మీద నమ్మకం లేక అని కాదు, ఆ ఫస్ట్ డాక్టర్ చెప్పేది రాంగు అని కాదు, ఫస్ట్ డాక్టర్ని ఇగ్నోర్ చేస్తామని కాదు, కాబట్టి వీళ్ళకొక సాటిస్ఫాక్షన్. ప్లస్ ఇంకోటి ఏమవుతుంది అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ సజెషన్ ఇస్తారు. మేబీ ఫ్యామిలీ మెంబర్స్లో కొందరు డాక్టర్స్ ఉండొచ్చు. ఓకే, మీరు వెళ్ళే ముందు జస్ట్ ఒక ఒపీనియన్ తీసుకోండి, మనం సర్జరీ ఎక్కడ చేయించుకున్నాం అనేది అల్టిమేట్గా మన ఛాయిస్ ఉంటుంది. కానీ ఆ ఛాయిస్ కన్నా ముందు ఒక సెకండ్ ఒపీనియన్ మన సాటిస్ఫాక్షన్కి వెళ్ళవలసి వస్తుంది. ఓకే, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ముందు మనము సెకండ్ డాక్టర్కి వెళ్ళే ముందు చాలామంది సింపుల్గా ఒక వాట్సాప్ మెసేజో కానీ ఫోన్ కాల్లో కానీ సింపుల్గా తీసుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళేది ఒక స్ట్రాంగ్ డిసిషన్ వరకు వెళ్తున్నాం. స్ట్రాంగ్ డిసిషన్ వెళ్ళే ముందు అది మన హెల్త్ ప్రోగ్నోసిస్ కానీ అవుట్కమ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకునే ముందు వాట్సాప్లో కానీ కాల్లో వెళ్లకుండా మనము డైరెక్ట్గా ఫిజికల్గా పేషెంట్ తీసుకొని వెళ్ళాలి.
0: డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఆపత్కాల పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ కానీ ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయినప్పుడు ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యులు సజెషన్ మేరకి సరైన శస్త్రచికిత్స సర్జరీ చేయించుకోవడం అవసరం. కానీ కాలానుగుణంగా క్రానిక్గా బాధ పెడుతూ రోజు రోజుకు ఆరోగ్య పరిస్థితి దిగజారుతూ అంటే మీరు అన్నట్టుగా మోకాల నొప్పులు కానీ లేదంటే గాల్ బ్యాడర్ స్టోన్స్ కానీ ఇలాంటి సమస్యలు ఇమీడియట్గా ప్రాణాంతకంగా మారకపోవచ్చు, కానీ నిత్య జీవన విధానాన్ని చాలా
1: డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి.
0: అలాంటప్పుడు ఎవరైనా శస్త్రచికిత్సని సజెస్ట్ చేసినప్పుడు సర్జరీకి వెళ్ళాలనుకున్నప్పుడు సమయం ఉంటుంది కాబట్టి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుని సర్జరీకి వెళ్ళడం ఎంతవరకు ఉపయుక్తం అంటారు?
1: మనకి ఒక క్లారిటీ వస్తుంది సార్. క్లారిటీ వస్తుంది అంటే మేబీ ఫస్ట్ డాక్టర్కి టైం ఉండొచ్చు, టైం ఉండకపోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసే అంత దాంట్లో ఒక్కొక్కసారి ఏదన్నా మైనర్గా కొన్ని ఇగ్నోర్ చేయవచ్చు. అంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయాలని ఉండదు, సమయాభావం వల్ల కొంచెము ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ రెండో డాక్టర్కి వెళ్ళినప్పుడు మేబీ ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, మోర్ క్లారిటీ, మనకి ఎక్కువ అవగాహన ఇవ్వచ్చు. దాంతోపాటు మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ప్రైజింగ్ అండి. దీని ప్యాకేజెస్ అన్నట్టు ఎక్కడ కూడా ఎంఆర్పీ రేట్స్ అనేటట్టు సర్జరీ మీద ఉండవు. అందుగురించి ఏంటంటే కంపేర్ చేసుకుంటారు, ఫస్ట్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీ, సెకండ్ డాక్టర్ చెప్పిన ప్యాకేజీతో పాటు ఫస్ట్ డాక్టర్ చెప్పిన అవగాహన ఆ పర్టికులర్ సర్జరీ

0: గురించి, సర్జరీ అవుట్కమ్ గురించి కంపేర్ చేస్తే సెకండ్ డాక్టర్ చెప్పిన సర్జరీ అవగాహన చేసుకుంటారు, ప్రైజెస్ చూసుకుంటారు. ఈ రెండింటితో పాటు హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయా, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా. సౌకర్యం అంటే లగ్జరీ అని కాదు, అట్లీస్ట్ ఒక మినిమం ఎక్విప్మెంట్స్ ఉందా, మా అక్కడ ఉన్న మత్తు డాక్టర్ కరెక్ట్ ఉన్నారా, లేదు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ బాగున్నారా, మనకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కంపేర్ చేసుకోవడం వల్ల మనం ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం సార్. ఎప్పుడైతే మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతామో భయాలు అనేటివి పోతూ ఉంటాయి. 50% మన మీద మనకు నమ్మకం ఉండాలి, దాంతోపాటు డాక్టర్ మీద సగం నమ్మకం ఉండాలి, అప్పుడే 100% సర్జరీ సక్సెస్ అవుతుంది సార్.
1: ఒక విధంగా చెప్పాలంటే అనుమానం పెనుభూతం అంటారు,
0: రైట్ సార్?
1: మనము శస్త్రచికిత్సకు సన్నద్ధమయ్యే ముందు మానసికంగా మనము ప్రిపేర్ అవ్వాలి. ఈ పరిస్థితి నాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ శస్త్రచికిత్స ద్వారా నేను బాగుపడతాను, నాకు మేలవుతుందన్న ఒక భావన పూర్తిగా మనకు అవగతమైతే, అండర్స్టాండింగ్ వస్తే, శస్త్రచికిత్స పోయేటప్పుడు కూడా ఏ రకమైన భయాందోళన లేకుండా, అపోహలు లేకుండా, అనుమానాలు లేకుండా పోతాం. యాక్చువల్గా చాలామంది అంటుంటారు జబ్బు కంటే ఎక్కువ భయమే మనల్ని బాధ పెడుతుందని.
0: దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడే కానీ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సర్జరీ అయిపోయింది సార్. సర్జరీ అయిపోయినప్పుడు ఏ డాక్టర్ కూడా మనకు మంచి చేయాలని చూస్తూ ఉంటాడు. మేబీ 1-2% మేబీ డిఫరెంట్ రీజన్స్తో కూడా ఏదన్నా ఒక లోపం రావచ్చు, లేదంటే సమ్ కాంప్లికేషన్స్ రావచ్చు, దానివల్ల కొంచెం ఇంకా క్రానిక్గా సఫర్ కావచ్చు. అలా అయినప్పుడు ఎవరో ఒకరు మనకి మా ఇంటికి వచ్చి కన్సోల్ చేసే ఫ్రెండ్స్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ వస్తారు, లేదు మా వేరే డాక్టర్ దగ్గర చేయించుకుంటే బాగుండేదేమో, ఇంకో డాక్టర్ దగ్గర అవుట్కమ్ బాగుండేదేమో కానీ, మా ఫాదర్ని ఇంకో డాక్టర్ దగ్గర చేయించిన సేమ్ సర్జరీ కానీ చాలా బాగా చేశాడు, ఇవన్నీ చెప్తుండే సరే మనం రిగ్రెట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ వాళ్ళ ప్రాబ్లం వేరుండొచ్చు, మన ప్రాబ్లం వేరుండొచ్చు.
1: కాబట్టి ఖచ్చితంగా మనం ఏ కండిషన్స్లో ఉన్నాము, ఏ పరిస్థితికి సర్జరీ చేయించుకోబోతున్నాము, ఆ సర్జరీకి ఏర్పడిన పరిస్థితులు ఏంటి, మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి, అన్నీ బేరేజ్ వేసుకొని 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నట్లయితే, అప్పుడు మనము మానసికంగా సన్నద్ధమై మన మేలు కోసం మనం ముందుకు వెళ్ళి సర్జరీ చేసుకోవడానికి వీలవుతుంది.
0: రైట్ సార్, మనం సెకండ్ ఒపీనియన్కి వెళ్లే ముందు ఏమనుకుంటారంటే, అందరూ ఫస్ట్ డాక్టర్ మొహమాటానికి ఫస్ట్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్కి చెప్పము. ప్లస్ సెకండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ సెకండ్ డాక్టర్ ఏమనుకుంటాడో అని ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర హైడ్ చేసి పెట్టుకుంటాం. ఇలాంటివి ఎప్పుడు కూడా చేయొద్దండి. మనము ఎప్పుడు కూడా సెకండ్ ఒపీనియన్కి వెళ్లే ముందు ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అంటే ఫస్ట్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ డాక్టర్ కూడా అర్థం చేసుకుంటారు వీళ్ళు సెకండ్ డాక్టర్ వెళ్తున్నారు కాబట్టి ఆయన ఇంకా మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, ప్లస్ ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, ఇది మెడికల్ గా కొద్ది రోజులు వెయిట్ చేయొచ్చా, ఒక టాబ్లెట్స్ ఇచ్చి వెయిట్ చేయొచ్చా, లేదు సింపుల్ ఓపెన్ సర్జరీ చేయొచ్చా, లేదు ఇంకా కొంచెము అమౌంట్ ఎక్కువైనా కానీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చా, ఇంకా దానికన్నా ఇప్పుడు ఉన్న అడ్వాన్స్లో మేబీ రోబోటిక్ సర్జరీ చేయొచ్చా. ఈ ఫెసిలిటీస్ అన్ని మనం సెకండ్ ఒపీనియన్ వెళ్తున్నామని చెప్తే అతను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు మీరు ఎందుకు వెళ్తున్నారు సెకండ్ ఒపీనియన్, మెడికల్ ప్రాబ్లం కా ఫైనాన్షియల్ ప్రాబ్లమా అనేది. ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు సార్, మాకు ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఆర్ బెటర్ క్వాలిటీ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్తున్నప్పుడు మేబీ ఆయన దగ్గర ఉండొచ్చు అలాంటివి, మన దాన్ని బట్టి ఆయన అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. కానీ మనం ఓపెన్ అప్ అయినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు ఆయన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఆయన్నే చేస్తాడు. లేదు ఒక్కొక్కసారి మేబీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఆయన్నే రిఫర్ చేయొచ్చు, అలా కూడా అడ్వాంటేజ్ వస్తుంది.
1: మొత్తానికి ఏదేమైనా కానీ మామూలుగా పెద్దలు అంటుంటారు, డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర ఏ విషయం దాచకూడదు,
0: అబద్ధాలు చెప్పొద్దు,
1: హైడ్ చేయకూడదు, దాచకూడదని. అట్లాంటప్పుడే వాళ్ళు మన పట్ల సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన సంబంధించిన హెల్త్ సిచ్యువేషను, ఫైనాన్షియల్ సిచ్యువేషను, ఫ్యామిలీ సిచ్యువేషను కూడా చూపించి డాక్టర్తో సరైన అభిప్రాయం తీసుకోవడం కరెక్ట్.
0: సార్, మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, డాక్టర్ దగ్గర పేషెంట్స్ అండ్ లాయర్ దగ్గర కూడా మనము ఏ ఇన్ఫర్మేషన్ హైడ్ చేయొద్దు. కానీ హైడ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన కోర్స్ ఉంది కదా హాస్పిటలైజేషన్ పీరియడ్లో ట్రీట్మెంట్ ఇచ్చే క్రమంలో ఏమవుతాయంటే, మేబీ మెడికేషన్ ఇంపాక్ట్ కావచ్చు, ప్రీవియస్ సర్జరీస్ వల్ల మేబీ ఏదైనా ట్రీట్మెంట్లో చేంజెస్ ఉన్నా కానీ డాక్టర్కి ఐడియా ఉండదు కాబట్టి తను ఒక వేలో వెళ్తుంటాడు, మీకు ఏ ప్రాబ్లం లేదు అనే వేలో వెళ్తుంటాడు. కానీ లాస్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ మనం డాక్టర్ని బ్లేమ్ చేస్తాం. అందుగురించి మనం ఏది కూడా ఓపెన్గా ప్రీవియస్ మెడికల్ హిస్టరీ కానీ ప్రీవియస్ సర్జికల్ హిస్టరీ కానీ క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ డాక్టర్కి పాస్ చేయాలి సార్.
1: ఒక పేషెంట్, ఒక వ్యక్తి సర్జరీ చేసుకున్నాడంటే కేవలం ఆ వ్యక్తి ఒకటే కాదు, అతనికి సంబంధించిన ఆర్థిక అంశాలు, కుటుంబ అంశాలు అన్నీ కలగలిసి ఉంటాయి. ఒక చోట కాకుండా రెండో చోట కూడా

0: అభిప్రాయం తీసుకున్నంత మాత్రాన ఏ డాక్టరు ఫీల్ కాడు.
1: రైట్ సార్.
0: వీళ్ళు పూర్తి అవగాహనతో సర్జరీకి వస్తున్నారన్న ఒక నమ్మిక కూడా డాక్టర్కి ఏర్పడుతుంది. అయితే డాక్టర్ గారు సోషల్ మీడియా రీల్స్లో చిన్న చిన్న చిట్కాలు 1 మినిట్ 2 మినిట్స్ రీల్స్ చూసేసి క్వాలిఫికేషన్ లేకుండా చెప్పే కొన్ని సలహాలు కూడా సోషల్ మీడియా రీల్స్లో కనబడుతుంటాయి. వీటిని ఆధారం చేసుకొని శస్త్రచికిత్సను పోస్ట్పోన్ చేయడము లేదంటే నిరాకరించడము ఇలాంటివి చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి?
1: ఇప్పుడేమో సోషల్ మీడియాలో చూస్తున్నారు, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పింది నమ్మేది ఏం చేస్తామని అంటే కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉందాం అంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంచెమే డామేజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తామని అంటే వాళ్ళు రీల్స్లో చూపెట్టినే కానీ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నదాన్ని ఫస్ట్ ఒక 50% డామేజ్ అయిన దాన్ని 70% డామేజ్ అయ్యి 80% డామేజ్ అయ్యి ఇంకా లాస్ట్ మూమెంట్లోకి డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు సార్. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే మనం 50% వెళ్ళినప్పుడు మన అవుట్కమ్ బాగుంటుంది, అదే 70-80% వెళ్ళినప్పుడు బాగుండదు అని కాదు కానీ డాక్టర్ చాలా ఎఫర్ట్ పెడతాడు, ఎఫర్ట్ పెట్టినా కానీ మన బాడీ సహకరించదు సార్, ఆ టైంలో కొంచెం ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
0: ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుని నిష్ణాతుడైన వైద్యుడి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోవడం బెటర్.
1: రైట్ సార్.
0: స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ నేనని తొలినాళ్లలోనే కనుక గుర్తించి సరైన శస్త్రచికిత్స చేసినట్లయితే రికవరీ ఎక్కువ శాతం బాగుంటుంది. పూర్తిగా నష్టమైన తర్వాత వెళ్తే రికవరీ కూడా దానికి తగ్గట్టుగానే కొంచెం తక్కువలో ఉంటుంది.
1: ఇంకొకటి ఏంటంటే సార్, ఎప్పుడు కూడా మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక ఫైల్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, అన్ని డాక్యుమెంట్స్ని ప్రీవియస్గా ఉన్న డాక్యుమెంట్స్ కానీ మెడికల్ రికార్డ్స్ కానీ ఆర్డర్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హరీలో కొన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వీలు ఉన్నప్పుడు మీరు ఒక పాయింట్స్ రాసుకోవాలి పేపర్ మీద, ఎందుకంటే ఇవన్నీ ప్లాన్డ్ కేసెస్ కాబట్టి పాయింట్స్ రాసుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కూడా డాక్టర్ ఏమనుకోడు, మీరు పేపర్ ముందు పెట్టుకోండి, మీ డౌట్స్ అన్ని డాక్టర్ని అడుగుతూ ఉంటే పేషెంట్స్గా తను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు, అందరికీ టైం ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయొద్దు అని ఉండదు. ఇంకొకటి ఏమనుకుంటామంటే సార్, మనము డాక్టర్ని ఓకే ఈ ఏజ్ చూసి ఎక్స్పీరియన్స్ చూసి ఈ డాక్టర్ చిన్నగా ఉన్నాడు, ఈ డాక్టర్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది, ఇంకో డాక్టర్ ఎక్కువ ఏజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మ్యాటర్ సార్. ఎక్స్పీరియన్స్ కన్నా ముందు వాళ్ళ స్కిల్ చూసుకోవాలి సార్. మనం మన డాక్టర్తో ఒక 10 మినిట్స్ మాట్లాడండి, మనం మాట్లాడితే 10 మినిట్స్లో మనకి డాక్టర్ గురించి తెలుస్తుంది. మీరు డాక్టర్ని కలిసిన తర్వాతనే ఫైనల్ డిసిషన్ తీసుకోండి, కానీ డోంట్ ట్రస్ట్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు లైక్స్ ఎక్కువ ఉన్నాయి ఈయన అవేర్నెస్ ఎక్కువ ఇస్తున్నాడు అనే వేలో వెళ్ళొద్దు.
0: డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవడము ఉత్తమము. అలా సెకండ్ ఒపీనియన్ తీసుకునేటప్పుడు ముందు డాక్టర్ దగ్గర చెప్పిన విషయాలు మన ఫుల్ కేస్ హిస్టరీ కూడా రెండవ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాలి. అలాగే రెండవ డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇలా చెప్పారని చెప్పి కూడా వాళ్ళకి చెప్పాలి. ఏ డాక్టర్ కూడా ఈ విషయంలో అవమానపడడం కానీ అనుమానపడడం కానీ చేయరు.
1: రైట్ సార్.
0: అది ప్రొఫెషనల్ ఎథిక్స్.
1: ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు సార్, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు మేబీ సటన్ సినారియాలో ఆ సర్జరీ పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదు అంటే సర్జరీ అవసర పడకపోవచ్చు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం వేరుగా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళది కేసెస్ చూడడం బట్టి కానీ వచ్చి మేబీ ఈ సర్జరీ నీకు ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఫాలోఅప్ చేసుకోండి, నేను మానిటర్ చేస్తూ ఉంటాను, మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు సర్జరీ చేస్తామంటారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ మల్లేష్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం సర్జరీ సెకండ్ ఒపీనియన్ డాక్టర్ ఏ మల్లేష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో టైం 7:31 ప్రాసెస్ 26 సెకండ్స్ అవుతోంది. ఆల్ టైమ్ హిట్స్ వింటారు. నేను మీ ఆర్జే నాగ్ మాట్లాడుతున్నా. ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి ఒక్క మనిషిగా కనిపించడు. అతనిలో ఒక రంగు కనిపిస్తుంది, ఒక పరిమళం తెలుస్తుంది, ఒక అందమైన శిల్పం కనిపిస్తుంది, అలాగే ఒక కవిత కూడా కనిపిస్తుంది. అలా ప్రేమలో పడిన ఒక మనసు తనకు కనిపించిన అందాన్ని, తనకు అనిపించిన అనుభూతిని ఎలా వర్ణిస్తుంది అంటే ఇప్పుడు వినబోయే ఈ పాటల రంగులలో కలవు ఎద పొంగులలో కలవు. 1988లో వచ్చిన అభినందన ఇప్పటికీ లవ్ స్టోరీస్లో ఇదొక స్పెషల్ మెమరీగా ఉంటుంది. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటకి సాహిత్యం ఆచార్య ఆత్రేయ, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఆత్రేయ గారు పల్లవిలోనే ఒక అద్భుతమైన ఊహను మన ముందుంచారు. రంగులలో కలవు ఎద పొంగులలో కలవు అంటే నువ్వు బయట కనిపించే రంగులో కలిసిపోయావా, లేక నా గుండెల్లో పొంగుతున్న ప్రేమలో ఒక కళగా మారిపోయావా. అంతేకాదు నవశిల్పానివో రతి రూపానివో తొలి ఊహల ఊయలవో. ప్రేయసిని ఒక శిల్పంతో పోలుస్తూ తొలి ప్రేమలో కలిగి ఆ తీయటి ఊహల్ని ఊయల ఊగుతున్నంత మృదువుగా చెప్పారు ఆత్రేయ. మొదటి చరణంలో కాశ్మీర్ అందాలు, కైలాసం లాంటి దివ్యత్వం, వసంతరాత్రి పరిమళం, పారిజాత పువ్వు సువాసన, ఇవన్నీ కలిపి నువ్వు ఎంత అందంగా ఉన్నావో చెప్పడానికి ప్రకృతిలోని అందాలన్నీ కూడా సరిపోవు అనే భావాన్ని వ్యక్తం చేశారు. అంటే ప్రేయసి అందాన్ని ఒకే ఒక్క ఉపమానంతో చెప్పలేక ఒక అందమైన ఉపమానాల మాలనే అల్లేశారు ఆయన. సెకండ్ చరణంలో కూడా ముంతాజ్ షాజహాన్ ప్రేమ, లైలా మజ్ను ప్రేమ, చరిత్రలో నిలిచిపోయిన లవ్ స్టోరీస్ అన్నీ మనం గుర్తు చేస్తూ నీ అందం నీ ప్రేమ కూడా అలాంటి చిరస్థాయిగా నిలిచిపోయే అనుభూతి అనే భావాన్ని తీసుకొస్తారు. ఆత్రేయ గారి పదాలకు ఇళయరాజా గారు ఇచ్చిన స్వరాలు అవి తొందరపడవు, అరవు, ప్రేమను నెమ్మదిగా నడిపిస్తాయి. ఇప్పుడు అలాంటి మధురమైన ఊహల ఊయల్లో మనం కూడా కాసేపు ఊగిపోదామా? స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. జనరల్ గా కాశ్మీర్ అంటే ఏం గుర్తొస్తుంది? మంచు కొండలు, చల్లటి గాలులు, తెల్లటి మంచు దుప్పటి, అందమైన లోయలు. కానీ ఒక తెలుగు పాట మాత్రం కాశ్మీర్కి ఇంకో రంగు అద్దింది. అదే కాశ్మీరు లోయలు, కన్యాకుమారిలో 1987లో మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి నటించిన పసివాడి ప్రాణ చిత్రంలోని ఈ పాట. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేట్లు సుందరమూర్తి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఇది జస్ట్ ఒక రొమాంటిక్ డ్యూయట్ కాదు, కాశ్మీర్ మంచులో ప్రేమ ఎలా వేడెక్కుతుందో జానపదపు చిరుపితనంతో చెప్పిన పాట. వేటూరి గారు పల్లవిలోనే ఒక అద్భుతమైన విరుద్ధ భావనను తీసుకొచ్చారు. ఒకవైపు కాశ్మీరు లోయలోని మంచు చలి, మరోవైపు కన్నయ్యుడు అనే యవ్వనపు వేడి. అంటే బయట మంచు కురుస్తుంటే మనసులో మాత్రం ప్రేమ మంటలు రగులుతున్నాయన్నమాట. ఈ పాటలో వేటూరి గారు పెళ్లి సాంప్రదాయాన్ని కూడా ప్రేమభావంతో కల్పిస్తారు. తాంబూలం, పేరంటం, మల్లెదండలు, ఇవన్నీ ప్రేమలోని ఆత్మీయతలు, ఒకరినొకరు సొంతం చేసుకోవాలనే భావాన్ని చిలిపిగా వ్యక్తం చేస్తూ ఉంటాయి. ఇక చక్రవర్తి గారి సంగీతం, ఈ పాటకు కావాల్సింది సింపుల్ మెలడీ మాత్రమే కాదు, ఒక జోష్ కావాలి, ఒక జానపదపు ఊపు కావాలి, ఒక చిలిపి రిధం కావాలి. అందుకే సంగీతంలో ఆ ఉత్సాహాన్ని మొత్తానికి నింపేశారు. అందుకే 80s నాటి ఈ పాటను ఇప్పటికీ వింటే కాశ్మీర్ కనిపిస్తుంది, మంచు కనిపిస్తుంది, చిరంజీవి విజయశాంతి కనిపిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కాలం తెలుగు సినిమా పాటలో ఉన్న అమాయకమైన చిలిపితనం గుర్తొస్తుంది. మరి ఆ చిలిపి ప్రేమను మరోసారి మనసారా ఆస్వాదిద్దామా? స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు చూసేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం స్టూడియో క్లాక్ టైం 7:45 రాసేసి 23 సెకండ్స్ అవుతుంది. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ రాజనాగ్. తండ్రి కొడుక్కి ఏం నేర్పిస్తాడు? అక్షరాలు నేర్పిస్తాడు, నడక నేర్పిస్తాడు, లోకాన్ని ఎలా చూడాలో చెప్తాడు, జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలో చూపిస్తాడు. అందుకే కదా ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అని ఒక తండ్రి అనుకుంటాడు. కానీ కాలం గడిచింది, కొడుకు ఎదిగాడు, జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఇప్పుడు అదే తండ్రి తన కొడుకును చూసి అంటున్నాడు, అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న అని. ఇక్కడే శిరవెన్నెల గారి సాహిత్యం మనసును తాకుతుంది. 1990లో వచ్చిన ఇద్దరు ఇద్దరు

చిత్రంలోని ఈ గీతం. సంగీతం రాజకోటి సాహిత్యం శ్రీవెండల సీతారామశాస్త్రి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఇది పాట కాదు, ఒక తండ్రి తన కొడుకుతో జరిపే జీవిత సంభాషణ. నీకు ఓణమాలు నేర్పాలని అనుకున్నాను కానీ నువ్వు నాకందంతగా ఎదిగావు. కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి స్వాగతం పలకడమే కాదు, నేనే పసివాణ్ణే నీ నీడ చేరుకున్నా అంటాడు. ఇన్నాళ్ళు నిన్ను నేను నడిపించాననుకున్నాను కానీ ఈరోజు నన్ను నడిపించేది నువ్వే. ఎంత గొప్ప బంధం! ఇంకా అందమైన మాట, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. తండ్రి కొడుక్కి గురువు కావడం సహజం, కానీ ఇక్కడ కొడుకే తండ్రికి జీవిత గురువు అవుతున్నాడు. కానీ జీవితంలో ఒక దశలో తండ్రి బలహీనపడతాడు, కొడుకు బలమవుతాడు. అక్కడ శిరవెన్నెల గారు ఒకే తండ్రి నుంచి రెండు జన్మలందుకున్నా అనే భావాన్ని తీసుకొస్తారు. ఇది అసలు పాటకు తాత్వికమైన శిఖరం. అక్కడ కొడుకు కూడా చెబుతున్నట్టుగా అనిపిస్తుంది, నాన్న నువ్వు నాకు నేర్పింది జీవితమే, ఇప్పుడు నీతో నేర్చుకోవాల్సింది కూడా ఇంకా ఎంతో ఉంది. అందుకే ఇన్నాళ్ల మన దూరం ఇద్దరికీ గురువురా, ఒకరి కథలు ఒకరికి సరికొత్త చదువురా అని. తరాలు మారిన అనుబంధం మాత్రం గురువు శిష్యుడిలా ఒకరినొకరు నేర్చుకుంటూనే ఉంటుందని చెప్పే పాట. శిరవెన్నెల గారి అక్షరాల్లో ఆ జీవిత సత్యం, రాజుకోటి స్వరాల్లో ఆ అనుభూతి, బాలుగారి గలంలో ఆ ఆత్మీయత, మూడు కలిస్తే

0: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 7:55 అవుతోంది. ఒక పాట వింటే మనసుకు ప్రశాంతత వస్తుంది, మరో పాట వింటే మనల్ని ఒక ఊరి జ్ఞాపకాలకు తీసుకెళ్తుంది. జనరల్గా భద్రాచలం అంటే గుర్తొచ్చేది శ్రీరాముడు, గోదావరి అంటే గుర్తొచ్చేది ఆ ప్రశాంతమైన ప్రవాహం. ఈ రెండు కలిస్తే గుర్తొచ్చేది సీతారామయ్య గారి మనోరాలు సినిమాలోని భద్రగిరి రామయ్య అనే పాట. భక్తి అనేది పెద్ద పెద్ద శ్లోకాల రూపంలో కాకుండా ఒక మనిషి తనకు ఎంత దగ్గరైనా దేవుడిని ఆప్యాయంగా పిలుచుకుంటున్నట్టుగా ఉంది. ఇక్కడ రాముడు దూరంగా ఉన్న దేవుడు కాదు, మన ఇంటి మనిషి, మన కష్టాలు తెలిసినవాడు, మన కన్నీళ్లు చూసినవాడు. అందుకే భద్రగిరి రామయ్య అనే పిలుపులోనే ఒక భక్తుడి ప్రేమ, ఒక ఊరి నమ్మకం, ఒక ప్రాంతపు ఆత్మీయత అన్నీ వినిపిస్తాయి. భద్రాచలంలోని రాముడిని తెలుగు ప్రజలు ఎప్పటి నుంచో తమ కుటుంబ సభ్యుడిలాగే భావిస్తారు. ఆ భక్తి భావాన్ని ఈ పాట చాలా సహజమైన పదాలతో మన ముందుకు తీసుకొస్తుంది. రాముడి మహిమను చెప్పడం కంటే రాముడితో మనకున్న అనుబంధాన్ని చెప్పడం, అదే ఈ పాటలోని అందం. పాటలోని భక్తి భావాన్ని బరువుగా మార్చకుండా జానపదపు మాధుర్యంతో అందించడం వల్ల వింటున్న వాళ్లకు వెంటనే ఒక పల్లెటూరి పండుగ వాతావరణం కలుగుతుంది. కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట గుడిగంటలు వినిపిస్తున్నట్టుగా, గోదావరి గాలి తాకుతున్నట్టుగా, భద్రాచలం వీధుల్లో ఎక్కడో ఒకచోట రామనామం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. తండ్రి కొడుకు బంధంలా, తాత మనవరాలి బంధంలా ఎంత సహజంగా ఉంటుందో దేవుడికి మనిషికి ఉన్న బంధం అలా ఉంటుంది అని ఈ పాట ద్వారా తెలుస్తుంది. గోదావరి ఒడ్డున నిలబడకపోయినా ఆ గాలి తాకిన అనుభూతి కలుగుతుంది. గుడిలో దీపం వెలిగించకపోయినా మనసులో ఒక చిన్న దీపం వెలిగినట్టుంటుంది. భద్రాచలం వెళ్ళకపోయినా భద్రగిరి కనిపిస్తుంది. సీతారామయ్య గారి మనోరాలు సినిమా నుంచి ఈ పాట విందాం. మనసుని కాసేపు ప్రశాంతంగా చేసుకుందాం. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు.

0: ఆకాశవాణి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కొత్త ఎపిసోడ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. మన దేశవాసుల విభిన్నమైన కృషిని ప్రదర్శించేందుకు, వినూత్నమైన ఆలోచనల్ని ఆవిష్కరించేందుకు, చర్చించేందుకు ఈ మన్ కీ బాత్ ఒక వేదిక అని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఆలోచనల్లో చాలా వాటి వెనక తమ జీవితకాల శక్తిని ధారపోసిన ప్రజల శ్రమ ఉంది. ఉదాహరణకి ఒక విషయం చెబుతున్నాను, అది కృష్ణగారి వెబ్సైట్ గురించి. ఆషాఢ ఏకాదశి పవిత్ర సందర్భంగా చరిత్రను ఆసక్తిదాయకంగా మార్చే నా ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను అని మీకు తెలియచేయటం నాకెంతో సంతోషంగా

0: ఉంది అని ఒక మిత్రుడు సామాజిక మాధ్యమంలో ప్రకటించాడు కొన్నాళ్ల క్రితం. అతనే కృష్ణగారు. వారంటారు ఈ ఆలోచన చాలా సాధారణమైంది అని. ఈ వెబ్సైట్ను సందర్శించండి, ఏదైనా ఒక సంవత్సరాన్ని ఎంచుకోండి, ఆ ఫలానా సమయంలో భారతదేశంలోని ఫలానా భాగాన్ని ఎవరు పరిపాలించారో సులభంగా తెలుసుకోవచ్చు. అది ఆయన చెప్పిన సారాంశం. సహజంగానే నాకు కూడా చాలా ఆసక్తిదాయకంగా అనిపించింది. దీని గురించి మరింతగా తెలుసుకోవాలి అనుకున్నాను. ముంబైలో నివసించే కృష్ణ శేషాద్రి గారు ఈ పని చేశారో నేను తెలుసుకున్నాను. ఆసక్తిదాయకమైన విషయం ఏంటంటే కృష్ణగారు ఇంత శ్రమపడి చేసిన వెబ్సైట్ పేరును www.bharatiya.com అని చాలా సాదాసీదాగా పెట్టారు. ఆయన పడిన శ్రమ తప్పకుండా మీ వరకు చేరాలి. అందుకే కృష్ణగారితో నేను నేరుగా మాట్లాడాలి అనుకుంటున్నాను. మిత్రులారా, ఇప్పుడు కృష్ణగారు ఫోన్లో మనతో సంభాషిస్తున్నారు. కృష్ణగారు నమస్తే.
1: సార్ నమస్కారం అండి.
0: సోదరా, మీరు టెక్ ప్రపంచానికి చెందినవారు కాదని, చరిత్ర ఉపాధ్యాయులు కూడా కాదని నాకు తెలిసింది. అయినా మీరు టెక్నాలజీని ఉపయోగించి ఒక చారిత్రాత్మకమైన చరిత్ర వెబ్సైట్ను సృష్టించారు. అది నాకు చాలా ఆసక్తిగా ఉంది. ఇదంతా ఎలా జరిగింది మిత్రమా?
1: ధన్యవాదాలు సార్. మీతో మాట్లాడటం నా అదృష్టం సార్. నా గురించి చెప్పాలంటే నేను ఒక ఇంజనీర్ని సార్. ఆ తర్వాత MBA చేశాను. తర్వాత మార్కెటింగ్ రంగంలోకి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచే చరిత్రపై గొప్ప ఆసక్తి ఉండేది. కాబట్టి నేను ఎప్పుడూ చరిత్రపై ఏదన్నా చేయాలి అని అనుకునేవాడిని. చరిత్రను ఆసక్తికరంగా ఎలా మార్చాలా అని ఆలోచించేవాడిని. మనం చరిత్రను బోధించే విధానంలో చాలా మెరుగుపరచగలమని, అందులో ఎన్నో మార్పులు తీసుకురాగలమని, చరిత్రను ఒక కథగా మార్చి ప్రజలకు అందించగలమని కూడా నేను భావించాను.
0: బాగుంది కృష్ణగారు. అయితే ఎక్కువ మంది ప్రజలు ఏ విషయం తెలుసుకోవాలంటారు మన చరిత్రలో?
1: మనం పాఠశాలలు కళాశాలల్లో భారతీయ చరిత్ర బోధనను చూస్తే దాన్ని ఒక సామ్రాజ్యం లేదా ఒక రాజ్యం కోణం నుండి బోధిస్తారు. ఆ సామ్రాజ్యాలకే విశేషమైన ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రక్రియలో చోళులు, పల్లవులు, కర్కోట రాజవంశం, కాశ్మీర్లోని అహోములు వంటి మన ఇతర గొప్ప సామ్రాజ్యాల గురించి మనకు తెలియదు. వీరు కనీసం 600 సంవత్సరాల పాటు అద్వితీయంగా తమ సంస్కృతిని, విలువలను కాపాడుకున్నారు సార్. కాబట్టి అలాంటి గొప్ప సామ్రాజ్యాలను ప్రజలకు పరిచయం చేసే ఒక వెబ్సైటును సృష్టించాలని నేను అనుకున్నాను.
0: కృష్ణగారు, మీరు చాలా కష్టపడ్డారు. నేను మిమ్మల్ని ఒక ఊహాజనిత ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, సరేనా?
1: అలానే.
0: భారత చరిత్రలోని ఏ ముగ్గురితోనైనా మాట్లాడే అవకాశం మీకు లభిస్తే మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎందుకనుకుంటున్నారు?
1: సార్, అలా అయితే మొదటగా నేను చోళ సామ్రాజ్యంలోని అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన రాజులలో ఒకరైన రాజరాజ చోళుడు లేదా రాజేంద్ర చోళుడితో మాట్లాడాలనుకుంటున్నాను. బృహదీశ్వర ఆలయం, గంగైకొండ చోళపురం వంటి భారీ శివాలయాలను నిర్మించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చిందో నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాటిని నిర్మించటానికి ఆ ఆలోచన ఎక్కడ్నుంచి వచ్చింది, వారు ఎలా ప్రణాళిక చేశారు, రాబోయే 1000 లేదా 2000 సంవత్సరాల పాటు ఇతరులకు స్ఫూర్తినిచ్చే అంశాన్ని సృష్టించాలనే ఆలోచన వారికి అసలు ఎలా వచ్చింది, ఈ విషయాన్ని నేను వారి నుండి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇక రెండవ వ్యక్తి, నా అభిప్రాయంలో భారత చరిత్ర చాలా తక్కువగా అంచనా వేసిన వ్యక్తి సార్ అతను. ఆయన పేరు హేము. మనం భారత చరిత్రలో ఆయన గురించి గరిష్టంగా 2 లేదా 3 వాక్యాలు మాత్రమే చదువుతాం. హేము ఒక సామాన్యుడు, ఒక సాధారణ వ్యక్తి, ఒక వ్యాపారవేత్త అని మనకు తెలియదు. అక్కడ నుండి ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆయన కేవలం సామ్రాజ్య నిర్మాత మాత్రమే కాదు, ఒక సైనిక మేధావి కూడా. ఆయన తన జీవితకాలంలో 23 యుద్ధాలు చేసి వాటిలో 22 గెలిచాడు. అలాంటప్పుడు ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది? ఒక సామాన్య స్థాయి నుండి ఆయన అంత గొప్ప రాజుగా ఎలా అయ్యాడు? ఆ ప్రయాణం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది సార్. ఇక మూడో వారు చాలా ఆసక్తికరమైన వ్యక్తిత్వం ఉన్న ఒక మహిళ. ఆమె త్రిభువన్ మహాదేవి. ఒడిశాలో భౌమాకార వంశం అనే పాలకుల వంశం ఉండేది. వారి కథ కూడా చాలా ఆసక్తికరం సార్. క్రీస్తు శకం 850

0: స్వీకరించడం ఆరంభించారా? మరి వాటి మీద మీ స్పందన ఎలా ఉంది?
1: అవును సార్, మాకు ప్రజల నుండి చాలా సూచనలు వస్తాయి. సూచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం సూచనలు దిద్దుబాట్లు కోరుతూ వస్తాయి. ఉదాహరణకు, ఫలానా రాజ్యంలో ఫలానా రాజు ఉండేవాడు అని, లేదా ఫలానా సమయంలో ఫలానా యుద్ధం జరిగింది వంటివి. మరో రకం సూచనలు మీరు ఈ వెబ్సైట్లో ఫలానా ఫీచర్ను కూడా చేర్చవచ్చు అని వస్తాయి. మాకు ఉన్న ఆధారాల ప్రకారం మేము ఆ సూచనలు స్వీకరిస్తాం. మరో ఉదాహరణ చెప్తాను. మీరు భారతదేశాన్ని చూపించారు, దాన్ని రాష్ట్రాల స్థాయిలో కూడా చూపిస్తే బాగుంటుందని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ని అమలు చేశాం. ఆ తర్వాత మాకు మరో ఫీచర్ వచ్చింది. అందులో మేము మొత్తం సామ్రాజ్యం డేటా గణాంకాలను ఒక ట్రంప్ కార్డుగా ఇచ్చాం. అది పిల్లలకు చేరుతుంది. అందరం డౌన్లోడ్ చేసుకుని పంచుకునేలా మీరు దాన్ని ఒక చోట చేర్చాలని ఒకరు సూచించారు. మేము ఆ ఫీచర్ను అమలు చేస్తున్నాం. కాబట్టి మేము తప్పులు చేస్తామని అర్థం చేసుకోవటం మాకు ముఖ్యం. ఎందుకంటే మేమేమి సర్వశ్రేష్ఠులం కాదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఇది అందరి సైట్ కావాలనే ఉద్దేశంతో మేము దిద్దుబాటుల ట్యాబును జోడించాం. ఇకపై అందరి సహకారాన్ని ఉపయోగించుకొని రాబోయే కొన్నేళ్లపాటు చరిత్రను ఒక ఆసక్తికరమైన అంశంగా నిలిపే సైటును నిర్మించగలం.
0: కృష్ణ గారు, మీరు నిజంగా చాలా గొప్ప పనిచేశారు. అయితే చరిత్రతో పాటు మీకు ఇంకా ఎన్నో అభిరుచులు ఉండుంటాయి కదా, ఇంకా ఎన్నో పనులు కూడా చేస్తూ ఉంటారు కదా?
1: కాదు సార్, నేను కాస్త బోరింగ్ టైప్ మనిషిని సార్. నాకు సాంకేతికత, చరిత్ర అంటే చాలా ఆసక్తి. ఇప్పుడు సాంకేతికత, చరిత్ర రెండూ కలిశాయి కాబట్టి నేను రోజంతా వాటిలోనే మునిగిపోతున్నాను సార్.
0: సరే కృష్ణ గారు, మీకు నా శుభాకాంక్షలు. మీరు మంచి ఆరంభం చేశారు. మీ విధానం చూస్తూ ఉంటే ప్రజలు తప్పకుండా ఇందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారని, మీతో చేరతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరోమారు మీకు నా శుభాకాంక్షలు. మిత్రులారా, కృష్ణ గారు చేస్తున్న ఈ ప్రయత్నం చరిత్ర విద్యార్థులకు మాత్రమే కాకుండా మనందరికీ, అంటే మన గతం గురించి తెలుసుకోవటానికి సాయంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాల గురించి మీకు సమాచారం ఏ కొంచెం తెలిసినా దయచేసి పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, వికసిత భారతదేశం కోసం మాదక ద్రవ్య రహిత యువత అనే ప్రచారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నది. దీని లక్ష్యం సుస్పష్టంగా ఉంది. మాదక ద్రవ్యరహిత యువత, మాదక ద్రవ్యరహిత భారతదేశం. చాలామంది, ముఖ్యంగా మన యువత, ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఏదేమైనా ఇది భారతదేశ యువత ఆరోగ్యం, ఆనందం, ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఒక సామాజిక చైతన్యం. ఇది మనందరి సామూహిక నిబద్ధత కూడా. మిత్రులారా, మాదక ద్రవ్యాల వ్యసనం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే ప్రభావితం చేయదు. దాని దుష్ప్రభావాలు మొత్తం కుటుంబంపై, సమాజంపై ఉంటాయి. మాదక ద్రవ్యాల గురించిన అవగాహన కల్పించి అలాంటి వ్యసనాలతో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు ముందుకు వస్తున్న వారిని నేను అభినందిస్తున్నాను. మీరు మాదక ద్రవ్య రహిత భారతదేశం కోసం ఒక శక్తివంతమైన నినాదాన్ని సృష్టించగలరా? మన యువ సంగీతకారులు మాదక ద్రవ్య రహిత జీవిత సందేశాన్ని అందించే పాటల్ని స్వరపరచగలరా? మాదక ద్రవ్యాల ప్రమాదాల్ని, అలాగే వాటిని అధిగమించే మార్గాల్ని తెలియచేస్తూ హృద్యమైన నాటికల్ని విద్యార్థుల బృందాలు, నాటక సమాజాలు రూపొందించగలవా? మన దేశంలో కంటెంట్ సృష్టికర్తలకు, అది అద్భుతంగా సృష్టించగలిగే సృజనశీలులకు కొరత లేదు. ఆ దిశగా సమాజానికి సాయపడే కంటెంట్ను వివిధ భాషల్లో సృష్టించాలి అని నేను వారిని కోరుతున్నాను. దయచేసి మీ ప్రయత్నాల్ని హ్యాష్ ట్యాగులతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. కొన్నిసార్లు అధికారిక ప్రచారాల కన్నా సృజనాత్మక ప్రయత్నాలే ఎక్కువ ప్రభావితంగా ఉంటాయి. రండి, భారతదేశ యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా, మాదక ద్రవ్య రహితంగా ఉంచే ఈ అత్యంత పవిత్రమైన పనిలో, బాధ్యతలో మనమందరం మనవంతు పాత్ర తప్పకుండా పోషిద్దాం. దయచేసి మీ ప్రయత్నాల్ని డ్రగ్ ఫ్రీ యూత్

0: అనే హ్యాష్ ట్యాగ్తో సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఆగస్టు నెలలో మనం ప్రతి చోట దేశభక్తిలోని అనేక కోణాల్ని చూస్తాం. ఈ సమయంలో ప్రతి వ్యక్తి హృదయంలో దేశభక్తి భావన మరింత బలంగా ఉంటుంది, కొత్తగా బలపడుతుంది కూడా. జాతీయ చేనేత దినోత్సవం, క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం లాంటి దేశ విభజన స్మరణ దినం వరకు ఈ సందర్భాలు ప్రత్యేకమైనవి. స్వాతంత్ర దినోత్సవం, జాతీయ అంతరిక్ష దినోత్సవం ప్రతి పౌరుణ్ణి ఎంత గర్వంతో నింపుతాయి. హర్ ఘర్ తిరంగా అభియాన్ ఈ భావనను మరింత బలపరుస్తుంది. వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం ఈ సంవత్సరాన్ని మరింత ప్రత్యేకంగా మలిచింది. ఈసారి 8 కోట్లకు పైగా త్రివర్ణ పతాక సెల్ఫీలు అప్లోడ్ అయ్యాయి. ఈ త్రివర్ణ పతాక సంబరం కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. ఈ సంవత్సరం సూర్యపథ త్రివర్ణ పతాకం ద్వారా మన త్రివర్ణ పతాకం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫిజీలోని సువాలో సూర్యుని తొలికిరణంతో పాటే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్ల నుండి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో అంతటా ఉన్న భారతీయ మిషన్లు, పోస్టుల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. మిత్రులారా, ఈ దృశ్యాలు ఎంత అద్భుతంగా ఉండి ఉంటాయో మీరు ఊహించుకోవచ్చు. ప్రపంచం నలుమూలలా సూర్యుని ప్రయాణంతో పాటే భారత త్రివర్ణ పతాకం కూడా రెపరెపలాడింది. ఇలాంటి ప్రయత్నాలు సమాజాన్ని ఏకం చేస్తాయి. అవి దేశంతో మన అనుబంధాన్ని కూడా మరింతగా బలపరుస్తాయి. ఈ ప్రయత్నాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మన నగరాలు, పట్టణాల వీధుల్లో లక్షలాది మంది మహిళలు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారు. కొందరు కూరగాయలమ్ముతారు, కొందరు పండ్లమ్ముతారు, కొందరు టీ స్టాల్స్ ఏర్పాటు చేసి ఛాయలాంటివి అమ్ముతారు, మరికొందరు పువ్వులు, దీపాలు, పూజా సామాగ్రి, ఇలా ఎన్నో. కొద్దిపాటి మూలధనం లేకపోవటం చాలా సందర్భాల్లో ఇలాంటి వారి వ్యాపారాలు ఎదగకుండా అడ్డుకుంటుంది. కానీ ఇప్పుడు అలాంటి లక్షలాది మంది తల్లులు, సోదరీమణులు పిఎం స్వనిధి యోజన ద్వారా కొత్త బలాన్ని పొందుతున్నారు. మహిళా సాధికారితకు సంబంధించిన ఈ అంశాన్ని గురించి జరగాల్సినంతగా చర్చ జరగటం లేదు. మిత్రులారా, పిఎం స్వనిధి యోజన లబ్ధిదారుల్లో దాదాపు 46%
1: మంది
0: మహిళలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా దాదాపు 35 లక్షల మంది మహిళలు ఈ పథకంలో పాల్గొంటున్నారు, తమ తమ వ్యాపారాల్ని అభివృద్ధి చేసుకుంటున్నారు కూడా. మిత్రులారా, ఘజియాబాద్కు చెందిన బబితా శర్మగారు దీనికి ఒక గొప్ప ఉదాహరణ. బబిత గారు పూజా సామాగ్రి అమ్మే చిన్న దుకాణాన్ని నడిపిస్తుంటారు. పువ్వులు, దీపాలు, అగరబత్తులు, కొబ్బరికాయలు ఇలాంటి వస్తువులు అమ్ముతూ తన కుటుంబ జీవనోపాధికి తోడ్పడతారు. ఆమె చాలా కష్టపడేవారు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు తనకి పెట్టుబడి అవసరంగా మారింది. పిఎం స్వనిధి నుంచి ఆర్థిక సహాయం అందింది. అంతే, సరుకుల్ని పెంచుకున్నారు, వ్యాపారాన్ని విస్తరించారు, వినియోగదారులు పెరిగారు, ఆదాయమూ పెరిగింది. క్రమంగా రోడ్డు పక్కన ఉండే బబిత గారి చిన్న స్టాల్ ఒక పెద్ద దుకాణంగా రూపాంతరం చెందింది. మిత్రులారా, బెంగళూరుకు చెందిన టిఎస్ నింగమ్మ గారి ఉదాహరణ కూడా మనకెంతో స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది. నింగమ్మ గారు, ఆమె భర్త ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ అమ్మే చిన్న వ్యాపారం ఆరంభించారు. ఆ వ్యాపారం విజయవంతంగా సాగుతూ ఉండింది. కాని మరింత విస్తరించాలి అనుకోవడం సహజం కదా. అప్పుడు పెట్టుబడి అవసరమైంది. నింగమ్మ గారి కూడా పిఎం స్వనిధి యోజన నుంచి సహాయం అందింది. ఆమె తన టిఫిన్ల బండిని మెరుగుపరుచుకున్నారు. సరుకుల్ని టోకన్ కొనటం ఆరంభించారు. మెనూలో అనేక కొత్త వస్తువుల్ని చేర్చారు. వినియోగదారులు పెరిగారు, ఆదాయం కూడా పెరిగింది. సహజంగానే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు నింగమ్మ గారు తన

ముగ్గురు పిల్లలకు మంచి ప్రమాణాలతో ఉన్న చదువును అందించగలుగుతున్నారు. మిత్రులారా, ఒక మహిళ వ్యాపారం వృద్ధి చెందింది అంటే దాంతోపాటు తన కుటుంబ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెంది తీరుతుంది. పిల్లల చదువులు మెరుగుపడతాయి, ఇంటి అవసరాలు తీరతాయి, మహిళల్లో ఆత్మవిశ్వాసం మరింత బలంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మహిళా సాధికారితకు సజీవ నిదర్శనం. వీధి వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్న సోదరీమణులందరికీ ఉజ్వల భవిష్యత్తు అందాలి అని నా ఆకాంక్ష. నా ప్రియమైన దేశవాసులారా, పరిశుభ్రతకు ఒక గొప్ప సుగుణం ఉంది. ఒక ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి అనే సంకల్పం అక్కడి ప్రజల వ్యక్తిగత సంకల్పంగా మారింది అనుకోండి, ఆ మార్పు కేవలం పరిశుభ్రతకే పరిమితం కాదు మిత్రులారా, అది ఆ ప్రదేశం మొత్తం స్వరూపాన్ని మార్చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలు మనకు ఎప్పటికప్పుడు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. పట్వాయి అనేది ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఉన్న ఒక గ్రామం. అక్కడ ఆకాష్, రోహన్ అనే ఇద్దరు స్నేహితులు తమ చుట్టూ ఉన్న ప్రాంతం మురికితో ఉండటాన్ని గమనించారు. ఆ తర్వాత ఆకాష్, రోహన్ చెత్త సంచులు పట్టుకుని శుభ్రం చేసేందుకు బయలుదేరారు. క్రమంగా ఇతర యువకులు కూడా వారితో కలిశారు. క్లీనప్ పట్వాయి అనే పేరుతో ఒక బృందం కూడా ఏర్పడింది. ఈ యువకులు ఇప్పటిదాకా 4 గంగాఘాట్లను శుభ్రం చేశారు. వారు టన్నుకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించారు. ఎన్నో చెరువుల్ని, ఎన్నో బహిరంగ ప్రదేశాల్ని పరిశుభ్రంగా మలిచారు. మిత్రులారా, ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర సందర్భంగా పరిశుభ్రత, ప్రజాభాగస్వామ్యానికి సంబంధించిన ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ ఒకటి కనిపించింది. వేలాది మంది పారిశుధ్య కార్మికులు కష్టతరమైన మార్గాల్లో పగలు రాత్రి అనకుండా సేవ చేశారు. ఈ సంవత్సరం యాత్రలో 400 మెట్రిక్ టన్నులకు పైగా వ్యర్థాల్ని సేకరించి శుద్ధి చేశారు. ఈ ప్రయత్నంలోని ఒక అంశం నాకు బాగా నచ్చింది. ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భక్తులు కూడా పాల్గొన్నారు. 16,000 మందికి పైగా యాత్రికులు పరిశుభ్రతను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. 10,000 మందికి పైగా యాత్రికులకు రెస్పాన్సిబుల్ యాత్రి అంటే బాధ్యతాయుతమైన యాత్రికులు అనే సర్టిఫికేట్స్ కూడా అందజేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ప్రయోగం కూడా నిర్వహించారు. యాత్ర సమయంలో గుర్రాలు, కంచర గాడిదల పేడను బయోగ్యాస్గా మార్చి ఆ స్వచ్ఛమైన శక్తితో స్వచ్ఛ జ్యోతిని వెలిగించారు. అంటే అమర్నాథ్ మంచు శివలింగమైన బాబా బర్ఫానీకి చేసే ఈ పవిత్ర యాత్రలో పరిశుభ్రత కూడా ఒక సేవగా, ఒక విశ్వాసంగా మారింది. మిత్రులారా, మన గ్రామాలు, నగరాలు, నదులు లేదా పుణ్యక్షేత్రాలు ఏవైనా సరే, వాటి గుర్తింపు మన ప్రవర్తన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రవర్తనలో పరిశుభ్రత కూడా ఒక అనివార్య భాగం అయినప్పుడు ఆ ప్రదేశం ఎంత అందంగా, ఎంత మెరుగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నా ప్రియమైన దేశవాసులారా, కొన్నిసార్లు ఒక చిన్న అభిరుచి జీవితంలో గొప్ప అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. నాగాలాండ్లోని ఫెక్ జిల్లాకు చెందిన వెసాలు పురోగారి ప్రయాణం కూడా ఇలాంటిదే. వెసాలు గారు ఒక వ్యవసాయ కుటుంబంలో పెరిగారు. చిన్నప్పటినుంచి ఆమె తమ అమ్మానాన్నలు వ్యవసాయం చేయటాన్ని చూశారు. తనకి పూలంటే ఎంతో ఇష్టం. వెసాలు గారు ఈ అభిరుచిని కొనసాగిస్తూ 2021లో చిన్న స్థాయిలో పూల పెంపకాన్ని ఆరంభించారు. చుట్టుపక్కల ప్రజలు క్రమంగా ఆమెకు పూల పెంపకంలో ఉన్న సామర్థ్యాన్ని చూడడం ఆరంభించారు. పెళ్లిళ్ళు లేదా పండగలకి పూలకు గిరాకీ ఉంటుంది అని ఆమె గమనించారు. వెసాలు గారు ఈ అభిరుచిని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయాణంలో తాను స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ పుష్ప సాగులో శిక్షణ పొందారు. ఆ తర్వాత కేవలం 0.5 ఎకరం భూమిలో
వేలాది గ్లాడియోల

మొక్కల్ని నాటారు. ఆమె తొలి ప్రయత్నంలోనే 5,000 కంటే ఎక్కువ పువ్వులు వికసించాయి. మిత్రులారా, ఈ విజయం వేసాలో జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని అందించింది. తానిప్పుడు పూల సాగును మరింతగా విస్తరించారు. ఒకప్పుడు స్థానిక మార్కెట్కే పరిమితమైన పువ్వులు ఇప్పుడు నాగాలాండ్ దాటి ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు చేరుకుంటున్నాయి. అభిరుచి, కఠోరమైన శ్రమ, పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఇవన్నీ కలిస్తే కొత్త అవకాశాలు ఎలా తెరుచుకుంటాయో వేసాలు పురోగారి ప్రయాణం మనకు స్పష్టంగా చెబుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, మన చుట్టూ చాలామంది ఒక చిన్న ప్రయత్నాన్ని ఆరంభిస్తారు. ప్రయత్నం చిన్నదే కావచ్చు, కానీ అది అతి తక్కువ సమయంలోనే వారి కృషి ఎందరి జీవితాల్లో మార్చేస్తుంది. ఒడిషాలోని దేబ్రీగఢ్లో ధోడరో కుసుమ్ అనే గ్రామం ఉంది. కొన్నేళ్ల కిందటిదాకా ఈ గ్రామంలో నివసించే మైథిలి భూయే గారు ప్రతిరోజు అడవికి వెళ్లేవారు. కొన్నిసార్లు కట్టెలు సేకరించేందుకు, కొన్నిసార్లు మహువా, కేందు ఆకుల్ని సేకరించేందుకు, కొన్నిసార్లేమో వెదురు ఇలాంటి అటవీ ఉత్పత్తుల్ని సేకరించేందుకు అడవికి వెళ్లేవారు. ఆ అడవి ఆమె కుటుంబంతో పాటు అనేక ఇతర కుటుంబాల అవసరాల్ని తీర్చింది. ఆ తర్వాత మైథిలి గారు దేబ్రీగఢ్ ఎకో టూరిజంలో చేరారు. అక్కడి నుంచి తనకి అడవితో ఉన్న అనుబంధం ఒక కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు అటవీ సంరక్షణే ఆమె జీవనోపాధిగా కూడా మారింది. మిత్రులారా, మైథిలి జీవితంలో వచ్చిన ఈ మార్పు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. నేడు 60 మందికి పైగా మహిళలు అటవీ సంరక్షణలో పాల్పంచుకుంటున్నారు. కొందరు వన్యప్రాణుల్ని రక్షించే బాధ్యత నిర్వహిస్తున్నారు, కొందరు పచ్చిక బయళ్ల అభివృద్ధిలో, మరికొందరు పర్యావరణ పర్యాటకంలో నిమగ్నమై ఉన్నారు. వారు సామాజిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు కూడా. మిత్రులారా, మైథిలి గారు, దేబ్రీగఢ్కు చెందిన ఈ సోదరిమణులు ప్రకృతిని పరిరక్షించటంతో పాటు జీవితాన్ని సుసంపన్నంగా మలుచుకోవచ్చు అని నిరూపించారు. ఈ సోదరీమణుల కృషి మనందరికీ గొప్ప స్ఫూర్తి కదా. మిత్రులారా, ఈరోజు మన ఆడపిల్లల కలలు భూమి నుండి అంతరిక్షం వైపు దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలలు కనే వేలాది మంది ఆడపిల్లల్ని భారతదేశం ఏకం చేస్తోంది అని తెలిసి మీరెంతో గర్వపడతారు కూడా. ఈ కార్యక్రమాన్ని మిషన్ శక్తి శాట్ అని పిలుస్తారు. దీని ద్వారా 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులు ఉపగ్రహ సాంకేతికతను నేర్చుకోవటం కోసం, ఆవిష్కరణ రంగంలో పురోగమించేందుకోసం అవకాశం పొందుతూ ఉన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం అయిన 23 ఆగస్టున ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఈ మిషన్కు సంబంధించిన ఒక అందమైన దృశ్యం కనిపించింది. గౌతమ బుద్ధ విశ్వవిద్యాలయంలో మిషన్ శక్తి శాట్ 2వ దశ ఆరంభమయ్యింది. ఈ సందర్భంగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి దాదాపు 100 మంది విద్యార్థినులు ఒకచోట చేరారు. భారతదేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ మొత్తం ప్రయత్నం లక్ష్యం కూడా చాలా ప్రత్యేకమైంది. పూర్తిగా విద్యార్థినుల భాగస్వామ్యంతో నిర్మించిన ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి పంపడానికి సిద్ధం చేస్తున్నారు. మిత్రులారా, రాబోయే కాలంలో ఈ విద్యార్థినుల్లో చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకుంటారు అని నా ప్రగాఢ విశ్వాసం. ప్రియమైన దేశ ప్రజలారా, ఈ రోజుల్లో అవకాడో పండుగకు విపరీతమైన గిరాకీ ఉంది. గతంలో ఈ పండుగ గురించి చాలా తక్కువ మందికి తెలిసేది. దీని విలువ, డిమాండ్ రెండూ తక్కువగా ఉండేవి. కానీ ఈ రోజుల్లో డైనింగ్ టేబుళ్ల మీద ఈ అవకాడో పండు విరివిగా కనిపిస్తోంది. నేడిది ఆరోగ్య,

0: మార్కెట్లలో అత్యంత ఇష్టమైందిగా మారింది. ఇది మన రైతు సోదర సోదరీమణులకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన వరదరాజు గారు ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. ఆయన చాలా ఏళ్లుగా తన పొలాల్లో టమోటాలు అరటిపళ్ళు పండిస్తూ వచ్చారు. ఒకరోజు ఆయన తన స్నేహితుడి పొలంలో అవకాడో పంటను చూశారు. ఆ తర్వాత యూట్యూబ్ నుంచి ఈ అవకాడోకు సంబంధించిన సమాచారం సేకరించారు. ఇప్పటి వరకు ఆయన సుమారు 4 టన్నుల అవకాడో పండించారు. ఈనాడు ఆయన దాన్ని నేరుగా స్థానిక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. కొత్త పంట, శాస్త్రీయ సలహాలు, ప్రత్యక్ష మార్కెటింగ్, దీనివల్ల ఆయన చిన్న పొలం ఆదాయం పూర్తిగా మారిపోయింది మిత్రులారా. తమిళనాడులోని కొడైకెనాల్కు చెందిన రైతు చంద్రశేఖరన్ గారు 1/2 హెక్టారు భూమిలో అవకాడో పండించటం ఆరంభించారు. ఆయనకు దానికి మంచి ధర లభిస్తున్నాయి కూడా, ఆదాయం కూడా పెరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన కొందరు రైతు సోదర సోదరిముళ్ళు తమ కాఫీ తోటల మధ్యలో అవకాడో పండిస్తున్నారు. దీనివల్ల వారికి కాఫీ, నల్ల మిరియాలతో పాటు అదనపు ఆదాయం కూడా లభిస్తోంది. మిత్రులారా, మన నగరాల్లోని రెస్టారెంట్లలో అవకాడో టోస్ట్ గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ ఈ అవకాడో ద్వారానే మన సృజనాత్మకమైన రైతులు ఆదాయం పెంపొందించుకోవటానికి ఒక కొత్త మార్గాన్ని కనుగొంటున్నారు అంటే ఎంత ఆనందంగా ఉంది. అంటే మన దేశపు అవకాడో మీ టోస్ట్ రుచిని మెరుగుపరచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది అన్నమాట. ప్రియమైన దేశవాసులారా, మరికొన్నాళ్లలో సెప్టెంబర్ 3వ తేదీన మనం గొప్ప కథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారి శత జయంతిని జరుపుకోబోతున్నాం. మిత్రులారా, ఉత్తమ్ కుమార్ గారు తన నటనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. నాయక్ ది హీరో సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని మహాకథానాయకుడు ఉత్తమ్ కుమార్ గారిని దృష్టిలో పెట్టుకునే సత్యజిత్ రే గారు రాశారు అని సినీ ప్రేమికులు భావిస్తారు. ఆయనలో హుందాతనంతో పాటు అద్భుతమైన భావోద్వేగ గాఢత కూడా ఉండేది అని సత్యజిత్ రే గారు చెప్పేవారు. పాత్రకు జీవం పోసేందుకు ఆయన చాలా కష్టపడేవారు. ఉత్తమ్ కుమార్ గారు తన నిరాడంబరతకు, దాతృత్వ గుణానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఓటమి చెందినా నిరాశ పడకుండా విజయం వైపు పురోగమించాలి అని ఉత్తమ్ కుమార్ గారి జీవితం నుంచి మనం నేర్చుకోగల ఒక ముఖ్యమైన పాఠం. ఆయన తొలి చిత్రాలు అంతగా విజయం సాధించలేదు, కానీ తాను తన పనిపైనే దృష్టి సారించారు, అందువల్లే విజయాలు సాధించారు. మిత్రులారా, నేను కోల్కతాలో రోడ్ షో చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమారి గారి ఇంటి మీదుగా వెళ్లిన విషయం నాకు బాగా గుర్తుంది. అక్కడ ఒక వ్యక్తి నాకు వారి ఫోటోను బహుమతిగా ఇచ్చారు కూడా. ఆ మహనీయుడు ఉత్తమ్ కుమార్ గారికి నేను మరోసారి నా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్ని ఏలుతూనే ఉంటారు. మహానాయక్ ఉత్తమ్ కుమార్ చీరోదిన్ మానుషేర్ హృదయే రాజ్ కోర్బెన్. ప్రియమైన దేశవాసులారా, మన పర్వదినాలు, వేడుకలు, మన సంప్రదాయాలతో పాటు మనల్ని ఒకరితో మరొకరికి అనుసంధానం చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాయి. రాబోయే రోజుల్లో మనం మరెన్నో ముఖ్యమైన పండుగల్ని జరుపుకోబోతూ ఉన్నాం. పవిత్రమైన జన్మాష్టమి పండుగ సెప్టెంబర్ 4వ తేదీన ఉంది. మనం సెప్టెంబర్లో విశ్వకర్మ పూజను కూడా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న కళాకారులు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, విశ్వకర్మ మిత్రుల్ని మనం సాదరంగా గౌరవించుకోవాలి. ఇంకొన్ని నెలల్లో దీపావళి పండుగ కూడా రాబోతోంది. దానికోసం సన్నాహాలు నెమ్మదిగా మొదలవుతూ ఉన్నాయి. ఈ దీపావళి పండుగ కాలంలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అని నేను మిమ్మల్ని మరోసారి కోరుతున్నాను మిత్రులారా. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి. వోకల్ ఫర్ లోకల్ అంటే కేవలం మట్టి దీపాలు కొంట మాత్రమే కాదు, దాని దృక్కోణం చాలా విస్తృతం. మనం మన ఇంటి కోసం ఏ వస్తువులు కొన్నా అవి భారతదేశంలో తయారయ్యాయా లేదా, ఈ విషయాన్ని తప్పకుండా గమనించాలి. భారతదేశంలో తయారైన ఉత్పత్తుల పట్ల కేవలం గర్వపడ్డం మాత్రమే సరిపోదు. మన భారతదేశం స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేసుకునేందుకు మన ప్రయత్నం చాలా అవసరం. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరవేయటం మన బాధ్యత కూడా. మన సృజనాత్మక ప్రపంచ మిత్రులు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని మీరు పాటించాలని, అలాగే ఇంకా ఎందరో పాటించేందుకు మీరు ప్రేరణగా నిలవాలని నా కోరిక. మిత్రులారా, మీ చుట్టూ ఉన్న ఎంతోమంది తమ చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సమాజంలో గొప్ప గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నారు. దయచేసి వారి గురించి మన్ కీ బాత్ కోసం రాయండి. మీరు పంపించే అనుభవాలు దేశంలోని ఏదో ఒక మూలలో ఉన్న కొందరికి ఎంతో కొంత కొత్త స్ఫూర్తిగా ఉంటాయి. మీ సూచనలు, మీ అనుభవాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా, నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆకాశవాణి సప్త స్వరాలు కలిస్తే సంగీతం అవుతుంది. సప్త వర్ణాలు కలిస్తే హరివిల్లు వికసిస్తుంది. మనిషి, భాష, భావం, సహనం, స్నేహం, కారుణ్యం సమైక్య గీతంగా పల్లవిస్తే అదే భారతదేశం అవుతుంది. ఇప్పుడు సమైక్యత గీతం విందాం.

భిన్న భాషాస్వరాల సమ్మేళనమే జీవన సంగీతం. అది ఒకే శృతిలో నినదిస్తే సమభావం అనురాగ స్వరరంజితమవుతుంది. సమైక్యతా గీతం విన్నారు.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటలు పాడటమే కాదు, వాటిని వింటూ ఎంజాయ్ చేయడం కూడా ఒక ఆర్టే. అయితే ఆ పాట వెనుకున్న సంగీతం ఏంటి, సాహిత్యం ఎలా పుట్టింది, ఎవరి గొంతులో ఆ పాటకు ప్రాణం వచ్చింది, ఇవన్నీ తెలుసుకుంటూ వింటే ఆ పాట మనకు ఇంకా కొత్తగా ఇంకా అందంగా అనిపిస్తుంది కదా. అలాంటి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏకచిత్ర గీతాలు. ఈరోజు మనం వినబోయేది పెళ్లి కలతో, ప్రేమతో, అల్లరితో, సంగీతంతో నిండిపోయిన ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్దాం. అదే 1996లో వచ్చిన పెళ్లి సందడి మూవీ. ఆ సినిమా నుంచి కొన్ని పాటలు విందాం. కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో శ్రీకాంత్ రవలి, దీప్తి భట్నాగర్ యాక్ట్ చేసిన ఈ సినిమా పేరు మాత్రమే కాదు పాటల్లో కూడా నిజంగానే పెళ్లి సందడి వినిపిస్తుంది. అందుకు మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఒక్కో పాటకు ఒక్కో రంగు, ఒక్కో మూడు, ఒక్కో రాగం. ఎక్కడ ప్రేమ, ఎక్కడ సరదా, ఎక్కడ పెళ్లి వేడుకల సందడి, అన్నింటినీ తన సంగీతంలో అద్భుతంగా కల్పేశారు ఆయన. అందుకే ఈ సినిమాలో పాటలు వింటుంటే మనసులో పెళ్లి బాజారు మోగినట్టు ఉంటుంది, పాత జ్ఞాపకాలు గుర్తొచ్చినట్టుంటుంది, తెలియకుండానే మన పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది. మరి ఆ పాటల్లో దాగున్న విశేషాలేంటి, ఏ పాటలో ప్రేమ ఉంది, ఏ పాటలో చిరువితనం ఉంది, ఏ పాట వెనుక ఎలాంటి సాహిత్య సౌందర్యం ఉంది, పాటతో పాటు ఆ పాట కథను కూడా ఆస్వాదిద్దాం. ఆలస్యం ఎందుకు, కీరవాణి స్వరాల్లో పండిన ఆ మధురమైన పెళ్లి సందడిని మీకోసం వినిపిస్తూ మొదటి పాటలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.

0: ప్రేమంటే ఏంటి? ఒకరిని చూసి మనసు కొట్టుకోవడమా, వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడమా? సిరివెన్నెల గారు మాత్రం పెళ్లి సందడి సినిమాలో ప్రేమకు చాలా పెద్ద అర్థం ఇచ్చారు. ప్రేమ అంటే త్యాగం, ప్రేమ అంటే ఇవ్వడం, ప్రేమ అంటే చీకట్లో కూడా వెలుగు పంచడం. ప్రేమంటే ఏంటి పెళ్లి సందడిలో మీరు ఇంతవరకు విన్న హృదయం అనే పాట ప్రేమను చాలా అందమైన కోణంలో చూపిస్తుంది. సిరివెన్నెల గారి పదాల్లో ప్రేమ కేవలం అట్రాక్షన్ కాదు, ఒక ఆత్మీయత, ఒక అనుభూతి, ఒక త్యాగం. అలాంటి సాహిత్యానికి కీరవాణి ఇచ్చిన స్వరం కూడా చాలా మృదుగా ఉంటుంది. అందులో ఎస్పీబీ గారి గాత్రం, ప్రేమలో ఉన్న పరిపక్వతను వినిపిస్తే దానికి చిత్రగారి స్వరం తోడై అదే ప్రేమకు సున్నితత్వాన్ని తెచ్చింది. అందుకే హృదయమణి అనే ఈ పాట ఒక సాధారణ డ్యూయట్ కాదు, ప్రేమను వినిపించిన ఒక మధురమైన గీతం. ప్రేమకు నిజంగానే ఒక సంగీత రూపం వచ్చినట్టుంది. అందుకే ఇది కేవలం హీరో హీరోయిన్ ప్రేమ పాట కాదు, ప్రేమ అనే భావానికి ఒక పాట. మరి అదే సినిమాలో ప్రేమకు ఇంకో అందమైన కాస్త చిరిపి రూపం కూడా ఉంది. ఆ పాట గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఏక చిత్ర గీతాలు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. ఒక అమ్మాయి అందంగా ఉందని చెప్పడం చాలా సులభం, కానీ ఆమె అందాన్ని చూసిన ఒక ప్రేమికుడి కళ్ళతో ఆ అందాన్ని పదాల్లో చిత్రించడం మాత్రం అంత ఈజీ కాదు. అందుకే ఆమెను సౌందర్య లహరి అనే పేరుతో పిలిచారు. అంటే అందం ఒక చోట నిలబడలేదు, అలల అలా అలా ప్రవహిస్తోంది అని. సౌందర్య లహరి పేరే ఒక కవిత. ప్రేమలో ఉన్నవాడి కళ్ళకు తన ప్రేయసి కనిపిస్తే ఆమె కేవలం ఒక అందమైన అమ్మాయి కాదు, ఆమె నవ్వులో ఒక ప్రపంచం కనిపిస్తుంది, ఆమె చూపులో ఒక మాయ కనిపిస్తుంది, ఆమె రూపంలో తన కళలన్నీ కనిపిస్తాయి. అందుకే పాటలో వర్ణించేది కేవలం హీరోయిన్ అందం కాదు, ప్రేమలో ఉన్న ఒక మనిషి చూపు ఎంత అందంగా మారుతుందో చెప్పారు. ఈ పాటలో హీరోయిన్ అందాన్ని చూసే హీరో చూపు, అతని మనసులో కలిగే స్పందన, ఆ అందాన్ని ప్రకృతితో పోల్చే కవిత్వం, ఇవన్నీ కలిసి ఒక అందమైన ప్రేమ భావాన్ని క్రియేట్ చేస్తాయి. కీరవాణి ట్యూన్లోని మాధుర్యం పాటకు కలల వాతావరణాన్ని ఇస్తే ఎస్పీబీ గారి స్వరం ఆ ప్రేమికుడి భావాన్ని బలంగా బయటకు తీసుకొస్తుంది. చిత్రగారి గాత్రం ఆ పాటకు మరోవైపు సిగ్గు, మృదుత్వం, సున్నితత్వాన్ని ఇస్తుంది. ఇక రాఘవేంద్రరావు గారి పిక్చరైజేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాట మొత్తం హీరోయిన్ ఫేస్ చూపించకుండా అలా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఆయన దగ్గర పాట అంటే కేవలం వినిపించేది కాదు, కనిపించేది కూడా. అందుకే సౌందర్య లహరి అనే పాట వింటే పాట వినిపించదు, ఒక అందమైన ప్రేమ దృశ్యం మనసులో కనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా చూడండి, వినండి, విని చూడండి.

0: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టైం 8:55 క్రాసెస్ 42 సెకండ్స్ అవుతోంది. పెళ్లి ఇంట్లో ఏముంటుంది? పూలుంటాయి, పెళ్లి పత్రికలుంటాయి, బంధువులుంటారు, మేల తాళాలుంటాయి. కానీ వీటన్నిటికంటే ముందుండేది నవ్వులు. ఆ నవ్వులే పాటగా మారితే కిలకిల కిల అనే పాట. వేటూరి గారు పెళ్లి వాతావరణంలోని ఒక్కో సీన్ని పదాలుగా పట్టుకున్నారు. కోకిల, పూల పల్లకి, శుభలేఖ, మేళం, అంటే పెళ్లి అనే ఒక పెద్ద వేడుకను చిన్న చిన్న చిత్రాలుగా విభజించి వాటన్నింటినీ ఒకే పాటలో కల్పేశారు. కీరవాణి ఆ సంగీతం ఆ పదాలకు వేగమిచ్చింది. ఎస్పీబి గారి గాత్రం పాటకు జోస్ తీసుకొస్తే చిత్రగారి స్వరం దానికి చిరువితనాన్ని జోడిస్తుంది. ఇది ప్రేమికుల పాట కాదు, పెళ్లి అనే పండుగను సెలబ్రేట్ చేసే పాట. అందుకే ఈ పాట మొదలైతే మనం వినం, మనసులోనే ఒక పెళ్లి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలు కలవడం, ఇళ్లన్ని సందడిగా మారడం, చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకి ఒక పండుగ రంగు రావడం. వేటూరి గారు ఈ పాటలో పెళ్లిని చెప్పలేదు, పెళ్లి వాతావరణాన్ని మన కళ్ల ముందు చిత్రించారు. ఒక్కో పదం ఒక్కో దృశ్యం, ఒక్కో దృశ్యం కలిస్తే ఒక పెళ్లి పందిరి. అందుకే కిలకిల కిల ఈ పాటలోని అసలు సాహిత్యం అందం ఏంటంటే పెళ్లిని చూడకుండా కేవలం పాట వింటూ పెళ్లిని చూడగలగడం. విన్నామా?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు, నేను మీ అర్జే నాగ్. ఇప్పుడంటే ప్రేమలో ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఒక ఎమోజీ పంపిస్తారు, ఒక వాయిస్ నోట్ సెండ్ చేస్తారు, కానీ ఒకప్పుడు ప్రేమ లేఖ. ఆ కాలంలో ఒక అమ్మాయి తన కాబోయే భర్తకు ప్రేమ లేఖ రాస్తే ఆ లేఖనే పాటగా మార్చేస్తే అదే మా పెరటి జాన్చెట్టు. కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ, ఈ ఒక్క ఆలోచనే పాట ప్రత్యేకతను చెప్పేస్తుంది.

వేటూరి గారు ప్రేమను పెద్ద పెద్ద పదాలతో చెప్పలేదు. ఈ పాటలో తన ఇంటి పెరటిని చూపించారు. మా పెరటి జాన్చెట్టు, మా తోట చిలకమ్మ, ఇవి కేవలం ఊరి అందాలు కాదు, తన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని తన ప్రేమలో భాగంగా చేసుకున్న ఒక అమ్మాయి మనసు. వేటూరి గారి ప్రత్యేకత ఇదే కదా. సాధారణమైన ఇంటి వాతావరణాన్ని తీసుకుని దానికి కవిత్వపు పరిమళం అద్దడం ఆయనకే సాధ్యం. అంటే ఇది కాగితం మీద రాసిన ఉత్తరం కాదు, మనసు నుంచి మనసుకు పంపిన స్వరలేఖ. ఇక చిత్రగారి స్వరంలో అమ్మాయి సిగ్గు ఇద్దరూ కలిసి పాడినప్పుడు అది పాటలా అనిపించదు. నిజంగానే ఎవరో ఒకరికి రాసిన ప్రేమలేఖను మనం చదువుతున్నట్టుంటుంది. ఇది వేటూరు గారి పదాల మాయ, కీరవాణి స్వరాల మాధుర్యం. ఈ పాట మీ అందరికోసం.

న్యాచురల్, ఒక అక్క తన మనసులోని ప్రేమను చెల్లితో షేర్ చేసుకుంటుంది. చెల్లి ఆ ప్రేమికుడి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతోంది. అందుకే ఇది కేవలం ప్రేమ పాట కాదు, ఒక అమ్మాయి తనకు నచ్చిన మనిషిని తన చెల్లి కళ్ళలో కూడా అందంగా కనిపించేలా చేసుకునే చిన్న మనసుల ప్రపంచం. అక్క అతగాడెవరు, చెల్లి నా మనసు దోచుకున్నవాడు, ఇలా ఒక అక్క తన ప్రేమ గురించి చెల్లికి చెప్పుకుంటే ఎలా ఉంటుందో, ఆ సంభాషణే పాటగా మారింది. నవమన్మథుడు, శ్రీరాఘవుడు, ప్రియమాధవుడు ప్రేమికుడిని సాధారణ అబ్బాయిలా కాకుండా ఒక అందమైన పురుష సౌందర్యానికి ప్రతీకగా చూపించే పదాలవి. కానీ ఈ పాటలో అస్సలు ఆశ్చర్యం ఏంటంటే, చిత్రగారు ఒక గాత్రంతో ప్రశ్న అడిగే అక్కను కూడా, సమాధానం చెప్పే చెల్లిని కూడా, సిగ్గును కూడా, చిరుబితనాన్ని కూడా వినిపించాలి. 100% వినిపించారు ఆ పాట ఇప్పుడు మీ అందరికోసం.

ఒక అబ్బాయి తనకు నచ్చే అమ్మాయి ఎలా ఉండాలని ఊహించుకుంటున్నాడు, కానీ కాస్త వెనక్కి వెళ్ళి చూస్తే ఇది 90s సినిమా సంస్కృతికి ఒక చిన్న అద్దం లాంటిది. ఒక్కో హీరోయిన్ పేరు వినగానే అప్పటి ప్రేక్షకుడి కళ్ళ ముందు ఒక్కో రూపం, ఒక్కో స్టైల్, ఒక్కో ఇమేజ్. ఆ ఇమేజ్ అన్నింటిని తీసుకుని నా కలల అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఒక సరదా ఊహను తయారు చేశారు ఈ పాటలో. ఏకచిత్ర గీతాలు వింటున్నారు పెళ్లి సుందరి సినిమా కోసం, నేను మీ ఆర్జే నాగ్. అంటే ఈ పాటలోని అసలు చమత్కారం ఒక వ్యక్తిని వర్ణించడం కాదు, ఒక తరం సినిమా ఊహల్లోని పర్ఫెక్ట్ హీరోయిన్ని సరదాగా తయారు చేయడం. ఒక్కొక్క హీరోయిన్ పేరు చెప్పడం మొదలు పెడతాడు హీరో, రమ్యకృష్ణలాగా, రంభలాగా, ఇంద్రజలాగా. ఇలా 90s నాటి హీరోయిన్ల పేర్లతోనే ఒక పాట తయారైంది. జొన్నవిత్తులు గారు రాశారు ఈ పాట. సినిమా ప్రేక్షకులకు బాగా పరిచయమైన పేర్లను తీసుకుని వాటితోనే ఒక సరదా ఊహా ప్రపంచాన్ని తయారు చేయడం. అప్పటి ఆడియన్స్ ఈ పాట ఎందుకు అంత ఫన్ అనిపించిందంటే, పాటలో వినిపించిన ప్రతి హీరోయిన్ పేరు అప్పటి సినిమా ప్రపంచంలో ఒక గుర్తింపు కాబట్టి. ఇక మనోగారి గాత్రంలో ఉన్న చిలిపితనం, హీరోవాణి గారి స్వరంలో ఉన్న కామెడీ టచ్, వీరెండూ కలిసి పాటను సీరియస్ ప్రేమ గీతంగా కాకుండా ఒక సినిమా అభిమానుడి డ్రీమ్ గర్ల్ లిస్ట్గా మార్చేశాయి. పాటలో ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమను కూడా సరదాగా చెప్పి స్వేచ్ఛ ఉంటుంది ఈ పాటలో.

మొత్తానికి పెళ్లి సందడి సినిమా పాటలు తెలుగు పెళ్లి సంస్కృతిలోనే ఎన్నో రంగులను సంగీతంగా భద్రపరిచిన ఒక 90s టైం క్యాప్సిల్ కదా. రేపు యక్షిత్ర గీతల్లో ఇంకో సినిమాతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. పాడి పంటలకు కొదవలేదని సిరి సంపదకు నిలయమైన పల్లెటూరులో పమిట బిగే కట్టి గంప నెత్తిన పెట్టి అలా గట్టుమీద పెడుతూ ఉంటే ఆ అందం నడక వల్ల నడుము వల్ల అంటూ పైరగాలిని పంటచేలని గుర్తుకు తెచ్చే తొలి తరంగేయం అత్తాకోడళ్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

చార్నార్ జుమ్మా మసీద్ అసెంబ్లీ జూబ్లీహాల్ అనగానే హైదరాబాద్ నగర వైభవం గుర్తుకొస్తుంది. క్యాభాయ్ అని ఒకరు, ఏమోయ్ అని మరొకరు, జరా ఆగమంటూ ఇంకొకరు. మతాలు భాషలు వేరైనా అన్నింటినీ కలిపి ఐక్యంగా ఉంచే నగరం ఈ నగరం అంటూ మూడు చక్రాల బండిలో నాలుగు స్తంభాల నగరం మీద రచయిత గీతం. మట్టిలో మాణిక్యం ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, సత్యం సంగీతం.

మల్లెల చల్లని గాలిని శరీరం తాకగానే ఎన్నడూ లేని పులకింతలు శరీరంలో వస్తున్నాయని, చెలి చేతులలో చిక్కగానే బుగ్గలలో సిగ్గుల రోజాలు విచ్చుకున్నాయని, ఈ రహస్యం అందరి ముందు అడిగితే కాస్త కష్టం గనక తర్వాత చెబుతాను అంటూ ఈ పాట. చెల్లెలు కాపురం చిత్రంలో పీసుశీల, బి వసంత, దాశరథి రచన, కెవి మహదేవన్ సంగీతం.

రేపు సంగతి మాకు అనవసరం. మనసారా నేడు సుఖపట్టమే మా అవసరం. ఆనందించిన ప్రతిరోజు పండగరోజు అంటూ జీవిత పాత్రని మధుపాత్ర చేసుకొని రాత్రిని సాగించటానికి వలపుల వేడిలో అలనాటి తరంలో ఉర్రూతలోగించిన మధువు మధురస రమ్య గీతం. శ్రీమంతుడి చిత్రంలో ఘంటసాల, ఆరుద్ర రచన, టి. చలపతిరావు సంగీతం.

మనస్సు శరీరం రెండూ ఒకరికే ఉన్నా రెండూ వేరువేరు. శరీరానికి తగిలింది దెబ్బైతే అది తగ్గే అవకాశం ఉంటుంది. అదే మనసుకు గాయమైతే ఇక అంతే. ఇతర మనుషులతో మనసులతో ఆడుకుని వదిలేయొచ్చు, కానీ

పగలగొట్టి పోకూడదని. ఆ మనస్సు సుఖాన్ని దేవుడే సృష్టించాడు, కాని బ్రతుకే బలి అవుతోంది అంటూ ఘార్జరి రాగఛాయల్లో పాడుతున్న ఈ గీతం. ఆడబ్రతుకు చిత్రంలో పివి శ్రీనివాస్, ఆచార్య ఆత్రేయ రచన, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం.

చూపుల్లో ఎన్నో మెరుపులు, ఎన్నో మిసమిసలు, మెరిసే పగడపు తడిపెదవులు, ఆపై చొట్టబుగ్గలు, ఈ అందాలు చాలదన్నట్టు జడల్లో జాజుల గుమగుమలు, ఇవన్నీ వెరసి ఇంతేసి కన్నులు పెట్టుకుని చూసేస్తూ ఉంటే ఇంకేమన్నా ఉందా అంటున్న మధుర గాయకుని గళం. అనురాధ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, ఆచార్య ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: తెలిసి పడే పడుచుదనం గడుసు నవ్వు నవ్వుతుంది ఇంతలేసి కళ్ళతో.
1: త్రేతాయుగం అనగానే శ్రీరాముడు గుర్తుకొస్తాడు, ద్వాపరం అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు, ఇక కలియుగానికొస్తే ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడే. పేదల పెన్నిధిగా, బ్రోచేస్వామిగా, కరుణామూర్తిగా, శాంతికి నిలయమైన ఆలయంలో కొలుగున్న ఆ దేవుని శరణాగతిలో మధురగాయని పి భానుమతి మధురస్వరంలో ఈ పాట, దాశరథి రచన సత్యం సంగీతం.

వెన్న మీగడలు తిన్న వెన్నెల్లో ఆడుకున్న వన్నెలాడివి నువ్వే అంటూ మాట నిజమా అంటే ఒప్పుకుంటూ బేలనైనా గడుసరని అంటూ మమతలు రేపే వలపలు ఉలికే వేణువు పిలుపుల యుగళగీతం ఈ పాట. శ్రీకృష్ణ విజయం చిత్రంలో ఘంటసాల పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, పెండ్యాల సంగీతం.

పగ పెరిగితే నేరమవుతుంది. ఆ నేరం దిగుపోని పెను భారమవుతుంది. కాలం పెట్టే పరీక్షల్లో, సాధించే మనస్సుల్లో, మనిషి మనస్సు లోతుల్లో పెరిగిపోయిన పంతాలలో రాకాసి ముళ్ళని, కన్నీటి జడులని, న్యాయం ఎక్కడుంది అంటూ ప్రశ్నిస్తున్న ప్రబోధగీతం. నేను మనిషిని చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. వేదా సంగీతం.

మనసైతే వెన్నలాంటిదని, చిన్ననాటి నుండి కోరుకున్నవాడని, ప్రేమకి భక్తికి దాసుడైపోతాడని, మంచితనంతో మనసు గెలుచుకునే నల్లవాడి గురించి, రాధాకృష్ణుల పవిత్ర ప్రేమ గురించి, తాను రాధమ్మకి చిక్కిన వైనాన్ని గురించి పాడుతున్న ప్రణయ గీతం. దసరా బుల్లోడి చిత్రంలో ఘంటసాల పి సుశీల, ఆచార్య ఆత్రేయ గేయం, కెవి మహదేవన్ సంగీతం.

ఇల్లు అంటే పసిపాపలతో ఉండాలని, ముంగిలి అంటే పసుపు కుంకుమలతో ఉండాలని, గృహం అనే మందిరం శుభానికి శాంతికి నిలయం అవ్వాలని, ప్రతిరోజు పండగలాగా ఇల్లాలే దేవతగా అతిథి అభ్యాగుతలతో జీవితం సాగిపోవాలంటే ప్రకృతి జీవితం రంగరించి పాడుకోవాలంటున్న పాట. ఇద్దరమ్మాయిల చిత్రంలో సుశీల, దాశరథి రచన, కెవి మహదేవన్ సంగీతం.

బాల్యంలో గోపెమ్మల మనసుల్ని గెలుచుకుని మన్ను తిని మిన్ను చూపి కాళింగ మర్దనం చేసి వెదురు వేణువులో అమృతధారలు కురిపించి యమునా తీరంలో విహరించి సరాగమాధురిలో జగాల్ని ఊయలు ఊపిన గోపాలుని సద్గురు త్యాగరాజస్వామివారి పల్లవుతో శుభరాత్రి గీతం ఈ పాట. రెండు కుటుంబాల కథ పి సుశీల, దాశరథి రచన, ఘంటసాల సంగీతం.

అసలే పాలకడలి, జాబిల్లి ముద్దుల మురిపాల తోటల్లో, ముసుముసి నవ్వుల కోటల్లో, ఫలించిన కళలకు, తరించిన జన్మలకు, ఆశల తావులలో, కీర్తి కిరీటాల పచ్చుకుచ్చుల్లో ఊగుతున్న తూగుటుయ్యాల లాలగీతం ఈ పాట. భక్త ప్రహ్లాద చిత్రంలో ఎస్ జానకి, బాలమురళీకృష్ణ బృందం, ఆరుద్ర రచన ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర

0: జ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:20. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:52 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.